0: Sai Ram, dear listeners, many of us know that the name Sai Baba means Divine Mother and Father. But Bhagwan Baba says these words mean much more. Let us listen to Bhagwan Baba in the second part of the 32nd Divine Discourse delivered during the summer course in Indian culture and spirituality held at Vrindavan Ashram, Whitefield, Bengaluru, in the year 1974.
1: పవిత్రమైన విద్యార్థులారా, పరమాత్మని చేరుటకు ఒక్క ప్రేమ మార్గమే పవిత్రమైనటువంటి రాజబాట అని కూడా మీరు నిర్ణయం చేసుకోండి.
2: Sacred students, make a determination in your minds that the only path, the royal path to reach God is the path of prema. There is no other prema. This is the only path and this is the royal path by which you can reach the Lord.
1: ఆ ప్రేమ అనేటువంటి మకరందము పరమాత్మని పాద పద్మముని యందు మాత్రమే లభిస్తుంది.
2: This sweet honey which is goes by the name of prema, you will be able to get it only at the lotus feet of the Lord, of Paramatma.
1: అనగా మకరందము ఒక విధమైనటువంటి తామరమునందు మాత్రమే ఉంటుంటారు కానీ పాదములందు పుయ్యరు.
2: సచ్ హనీ ఈజ్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ఎ కైండ్ ఆఫ్ లోటస్. హనీ ఈజ్ నాట్ అప్లైడ్ టు ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. దట్ ఈస్ వై వీ సే ది హనీ కుడ్ బి అవైలబుల్ ఓన్లీ అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ది లార్డ్.
1: ఇక్కడ లోటస్ అనగా కమలమనగా ఇందో మరొక అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము.
2: When we refer to the word lotus, it is necessary for us to understand one other meaning for this word lotus.
1: ఈ కమలము క్రింద బురదలో పుట్టుండాలి, పైన జలములో నివసిస్తుంటుండాలి, కానీ బురదను చేర్చుకోదు, నీరును అంటుకోదు.
2: This lotus has its origin in the muddy earth below water, and the lotus comes out of the water. It's born in mud, it lives in water. Still, it does not accumulate to itself, the lotus, either the mud or water.
1: Jalamu okka chanamu lekapoyina kamalamu vaadipothundi.
2: If water is not available even for a moment, then this lotus fades.
1: కానీ జలము లేకపోతే జీవించడానికి వీలు కానప్పటికీ జలమును మాత్రం తనలో చేర్చుకోకుండా ఉంటుంటుంది.
2: వైల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ది లోటస్ టు లివ్ విదౌట్ వాటర్, యట్ ది లోటస్ డస్ నాట్ టేక్ ఇన్ టు ఇట్ సెల్ఫ్ ఎనీ క్వాంటిటీ ఆఫ్ వాటర్.
1: జన్మాంతరమనం బురదలో పుట్టి లోకము అనేటువంటి సంసారం అనేటువంటి జలములో నివసిస్తూ ఉండినప్పటికీ ఈ సంసారం అనేటువంటి జలమును చేర్చుకోక జన్మాంతరం అనేటువంటి బురదను అంటుకోక ఉండటమే భగవంతుడి యొక్క అంగములకు పద్మములు అని ఒక సార్థక నామం.
2: దిస్ లైఫ్ ఈజ్ బోర్న్ ఇన్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు లైఫ్ విచ్ మే బి కంపేర్డ్ టు మడ్, అండ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్ ది టెంపరల్ వరల్డ్ ది మెటీరియల్ వరల్డ్ విచ్ మే బి కంపేర్డ్ టు వాటర్. To be able to live in this material world, having been born in mud, and yet not get the water, the nature of the material world attract to us, that is the quality which is present in the feet of the Lord.
1: కనుకనే భగవంతుని సర్వ అంగములకు కూడా పద్మములనే పేరు. హస్త పద్మం, హృదయ పద్మం, నేత్ర పద్మం అనగా అన్నిటికీ కమలముగా చూసుకున్నారు. కమలం, నేత్ర కమలము, హస్త కమలము, హృదయ కమలము, పాద కమలము, సర్వము కమలమే, శిరః కమలము. సర్వము కూడా కమలముగా భావించుకోవటం చేతేమి తాను చేసేటువంటి పనులు తనకేమాత్రము జిడ్డంటదు, తాను నడిచేటువంటి మార్గములో తనకేమాత్రమో మాలిన్యము అంటదు, తన హృదయము లోపల విషయవాసనకు చోటు లేదు, తన యొక్క దృష్టి లోపల దోషమైనటువంటి యొక్క దృష్టి ఉండదు. కనుకనే దోషరహితమైనటువంటి దృష్టి, చంచలవృత్తం కానటువంటి యొక్క మనస్సు దైవత్వానికి ఒక చిహ్నము.
2: This is the reason why every limb of Paramatma is named after the Padma or the lotus or the flower. We refer to his hand as a Padma. We refer to his eyes as Padma. We refer to his head as Padma. Every limb of the Lord is referred to as if it is a lotus flower. The significance of this is whatever Paramatma does, whether he uses his hands or his eyes, nothing attaches to it. There is no grease attaching to it in any work that he undertakes through his limbs. The path which he treads is not such that the dirt in the path will touch him at all. He is always clean and clear. His heart, the desires in his heart do not touch his heart at all. His vision is never bad. There is nothing which attaches to his vision, and his mind is unwavering. A vision which is pure and a mind which is unwavering are characteristic features of the Lord.
1: మనం ఏదైనా ఒక జిడ్డు పదార్థాన్ని మన హస్తంతో అంటుకున్నప్పుడు దానికి చేతికంతా జిడ్డు కావటము, తదుపరి దానికి ఏదో షాంపూను ఇక సోపో వేసుకుని దాన్ని శుభ్రం చేసుకోవటము మన నిత్య జీవితంలో ఒక అనుభవము.
2: It is a common experience. If we hold anything which is a greasy material in our hand, the hand becomes greasy. The grease touches the hand and it sticks to the hand. In order to clean that grease, you use a shampoo or a soap and you have to clean the grease that has touched your hand.
1: కానీ ఎంత జిడ్డు పదార్థమును మనం భుజించినప్పటికీ నాలుకకు మాత్రం జిడ్డు అంటుకోవటం లేదు.
2: But remember, whatever greasy material and greasy food which you may eat, no grease touches or sticks to the tongue.
1: అందువలనే మన జిహ్వను పవిత్రమైన రీతిగా ప్రకటిస్తూ వచ్చేసేస్తున్నారు. జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతీని. ఓ నాలుక, నీవే ఈ పరమాత్మ యొక్క నామమును స్మరించడానికి అధికారివి. మరొక దానికి సర్వము జిడ్డుగా చేరుతుండాలి. నీకు జిడ్డు ఉండదు కనుక నీవు ఆ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క పరమాత్మ నామాన్ని చింతించమని చెప్పని సత్యమైన వాక్కుగా ప్రబోధించారు పరమభక్తులు.
2: It is because the tongue does not attach to itself any grease. The tongue has always been described as a very sacred limb of ours. The jihva or the tongue is very sacred, and that is why the tongue has been told to utter the sacred names, Govinda, Madhava. These are the words which the tongue alone is entitled to utter. All other limbs become greasy if you take anything of that kind. But the tongue is sacred in this respect.
1: ఆడవారు అందం నిమిత్తమై కన్నులకు కాటుకు పెట్టుకోవటం కద్దు.
2: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ దట్ విమెన్ ఇన్ ఆర్డర్ టు బ్యూటిఫై దెమ్సెల్వ్స్ దే అప్లై సమ్ కైండ్ ఆఫ్ పెయింట్ ఫర్ దర్ ఐస్.
1: కానీ ఈ కాటుక పెట్టుకునే సమయంలో చేయి ఏమైనా కదిలి ఎంతవరకు దానిని ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ గుడ్డుకు మాత్రము కాటుక అంటుకోవటం లేదు.
2: వైల్ they apply this katuka or paint for their eyes, they take great care to see that their hand does not shake, their finger does not shake, and this paint does not touch the eyeball, the eyelid.
1: Kanukane mana yokka drishti ye vidhamaina kunti yokka andakaram anetundi katukanu kuda tana cherchukodaniki punukodu alanti drishti pavitramaina drishtiga untundalane mana yokka puranamulu prabodhistu vachindi.
2: Just as the eyeball or the vision is not willing to take this dark paint, our shastras have told us that our vision should be such that it is perfectly clear always and it should never entertain ideas of dark things.
1: Dhyanamunakkudanu drishti ani kudanu maroka artham kaladu.
2: There is a meaning for the word dhyana, for the word wisdom, that it is also your vision.
1: Advaita darshanam dhyanam ani kudanu prabodhinchindi shruti.
2: Shruti has taught us that the realization, once you see the aspect of non-duality, that itself is the right vision.
1: Darshanam anaga indulo emiti? Yedi darshanam chestundi? Mana dehamlo unnatundi angamulu edaina darshinchadaniki veelunda? Oka kannu maatrame darshinchadaniki veelavutundi.
2: When we use the word darshana in Advaita darshanam, what is it? What organ of yours is having the darshan? Can any other organ in your body have the darshan, has the capacity of vision? No. It is only the eye which has the capacity to have the darshan or vision.
1: Kanukane mana yokka drishti jnanamayamainatundi kuda manam visveshinchaka tappadu.
2: It is in this context that we must believe that our vision itself is full of wisdom.
1: ఇంతియే కాక ఈ యొక్క దృష్టి మనకు ఇంకొక గుణపాఠమును కూడా చెబుతూ వచ్చింది.
2: దిస్ విజన్ ఆఫ్ అవర్స్ హాస్ ఆల్సో బీన్ టీచింగ్ అస్ అనదర్ లెసన్.
1: ఏ వ్యక్తి అయినా కూడా మన ముందు వచ్చి నిలుచుకున్నప్పుడు మన స్వరూపం అతని నేత్రంలో, అతని స్వరూపం మన నేత్రం లోపల కూడా చూడడానికి వీలవుతుంటుంది.
2: ఇఫ్ ఎనీ ఇండివిజువల్ కమ్స్ అండ్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్స్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు సీ ది ఇమేజ్ ఆఫ్ అవర్ సెల్వ్స్ ఇన్ హిస్ ఐ, అండ్ హీ కెన్ సీ హిస్ ఇమేజ్ ఇన్ ది ఐ ఆఫ్ ది పర్సన్ హూ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కనుక మన ముందు ఉన్నటువంటి యొక్క వ్యక్తిని మనం దర్శించాలనుకున్నప్పుడు ఈ నేత్రము ఎంత ఒక అర్థం వంటిదిగా మనకు నిరూపిస్తుంటుండాలో అదేవిధంగానే సర్వత్రా ఉన్నటువంటి యొక్క భగవంతుణ్ణి మనం దర్శించాలనుకున్నప్పుడు విజ్ఞం ఐ, అదే జ్ఞాననేత్రము అనేటువంటి దానిని మనం సంపాదించుకోవాలి.
2: in this picture just as to enable you to see the individual who is standing in front of you and to enable him to see you. Your eye is being used as the reflecting mirror. So also, if we want to have the vision of the Lord, we will have to use the wisdom eye, the Jnananetra, as a mirror in which to get the Lord reflected.
1: లోకాన్ని చూడాలనుకున్నప్పుడు మనం కన్నులు తెచ్చి చక్కగా చూస్తున్నాము. ఇంకా కనిపించకపోతే అద్దాలు కూడా మీ వేసుకొని చూస్తాము.
2: ఇఫ్ వీ వాంట్ టు సీ వరల్డ్లీ థింగ్స్, ఇఫ్ వీ వాంట్ టు సీ ది కంటెంట్స్ ఆఫ్ ది వరల్డ్, వీ ఓపెన్ అవర్ ఐస్ వెరీ వెల్ అండ్ లుక్ ఎట్ ది వరల్డ్. ఇఫ్ వీ కాంట్ సీ, వీ ఆల్సో హ్యావ్ హెల్పింగ్ గ్లాసెస్ ఫర్ అవర్ ఐస్.
1: కానీ అదే ఒక దేవాలయంలోకి వెళ్లి భగవంతుని దర్శించిన తర్వాత కన్నులు మూసుకుని నమస్కారం చేస్తున్నాం. ఈ కన్నులు మూసుకోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: The same persons, when they go to a temple and when they look at the deity, as soon as they look at the deity, they close their eyes and they bring their hands together by way of obeisance to the Lord.
1: దేవుణ్ణి చూడాలని చెప్పని ఆ యొక్క మందిరంలోకి వెళ్లి అక్కడికి వెళ్లి కన్నులు మూసుకోవటం ఏంటి ఈ కర్మ?
2: You want to see God, you go into the temple and then you close your eyes. What is the meaning of this act of yours for closing your eyes with a view to see the Lord?
1: అక్కడ ఈ కర్మేంద్రియముల ప్రయోజనం లేదు స్వామి, నీ యొక్క దర్శనమును నేను చిత్రించుకోవాలనుకున్నప్పుడు నా జ్ఞానేంద్రియములు ఆ యొక్క జ్ఞానచక్షువుల ద్వారానే నిన్ను దర్శించడానికి వీలవుతుంది అనేటువంటి యొక్క గుర్తును వారు చూపించే నిమిత్తమై కన్నులు మూసుకోవటం జరుగుతూ ఉంటుంటారు.
2: The meaning of this is that they show you that the physical eye is of no use to look at the Lord. You have to use your eye of wisdom. The wisdom eye alone, the Jnananetra alone will enable you to see the Lord. To proclaim this, they close their physical eyes to just to say that they understand that the physical eyes will never give you the vision of the Lord. It is through the eye of your wisdom that you can see the Lord.
1: కనుక ఈ చర్మచక్షువులతో చూసేటువంటిది అంతా కూడాను అసత్యమనే కూడా చెప్పక తప్పదు. మనము అంతర్దృష్టి ద్వారా జ్ఞాన దృష్టితో చూసినటువంటి వారికి మాత్రమే నా యొక్క సత్యస్వరూపము గుర్తించడానికి అధికారం అవుతుందా?
2: It becomes now necessary for us to say that all that you see with your physical eyes is untruth. Nothing of that can be truth. So it's only such people who are able to look at me with their inner eyes, with their inner vision, with the eyes of wisdom, that they have a chance of recognizing my true nature. This has to be said.
1: దీనికి మరొక విధమైనటువంటి ఒక ఉపమానము చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.
2: I am feeling happy to give you another kind of analogy for explaining this situation.
1: జనక మహారాజు ఆస్థానమందు అనేక మంది పెద్ద పెద్ద పండితులందరినీ కూడా చేర్చుకుని అక్కడ ఒక విధమైనటువంటి వాదము జల్పము అనేటువంటిది జరుపుతూ వచ్చారు.
2: ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక ఇట్ యూస్ టు బి ప్రాక్టీస్ దట్ హీ వుడ్ ఇన్వైట్ సెవరల్ స్కాలర్స్ అండ్ పండిట్స్ అండ్ ఆస్క్ ది స్కాలర్స్ అండ్ పండిట్స్ టు ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ డివైన్ కాన్వర్సేషన్.
1: ఇందులో వాదించేటువంటి యొక్క మార్గములో మూడు రకములైనటువంటి యొక్క స్థానం ఉంటుంది. మొదటిది వాదము, రెండవది జల్పము, మూడవది తర్కము అని.
2: ది కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ వర్ పర్మిటెడ్ టు బి క్యారీడ్ ఆన్ బిట్వీన్ ది స్కాలర్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ జనక వర్ ఆఫ్ త్రీ కైండ్స్. ది ఫస్ట్ కైండ్ ఈజ్ వాద, దట్ ఈస్ ఎక్స్చేంజింగ్ వర్డ్స్. ది సెకండ్ కైండ్ ఈజ్ జల్ప. ది థర్డ్ కైండ్ ఈజ్ తర్క ఆర్ లాజికల్ ఆర్గ్యుమెంట్.
1: అనగా వాదమనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క తన యొక్క లక్ష్యాన్ని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా తాను సాధించినటువంటిది, తాను భ్రమించినటువంటిది, తాను చెప్పినటువంటి దానిని ఒక విధమైనటువంటి యొక్క సత్యస్వరూపంగా నిరూపించడానికి లోపల వాడు ఎన్ని రకములైనటువంటి మార్గములైనా కూడా త్రొక్కి దాన్ని సాధించుకోవటం పూనుకుంటారు.
2: The first kind, that is the vada, stands for the individual paying complete attention to his own idea, to what he wants to say. He can adopt any method by which what he is uttering is his idea, and by adopting several methods, he will establish the truth of whatever he wants to say directly.
1: Jalpamanaga, tanu oka shastramanu, oka neemamanu, oka vidhamainatundi paddhatini tanu anusarinchi tadwara tana yokka satyanni nirupinchadaniki poonukuntadu.
2: The second method, Jalpa, consists of using a shastra or quoting from a shastra and establishing whatever he regards as truth with authority and with conditions which he lays down and draws from one particular shastra.
1: Inka tarkamanaga aneka rakamulainatundi yokka వేద వేదాంగములంతా కూడా కూర్చుకొని ఆ వాటి యొక్క ప్రమాణములు మాత్రమే ఆధారం చేసుకుని తద్వారా ఇది ఒక మీమాంస క్రింద కూడా చేరుతుంటది అనగా పరిశోధన సరిపి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి స్థితికి పూనుకుంటారు.
2: The third method, tarka, consists of a very deep logical argument by which he begins to quote from the Vedas and from the Vedangas to confirm his ideas. It is a very deep analysis. They go into what has been stated in the Vedas and Vedangas and logically establish whatever he wants to establish by using the authority from Veda and Vedanga.
1: ఈ విధంగా మూడు విధములైనటువంటి యొక్క వాదనలు జరపడానికి ఆ స్థానం లోపల ఏర్పాటు చేశారు.
2: In this manner, in the court of Janaka, arrangements have been made to conduct these three kinds of arguments between the scholars.
1: మా గొప్ప గొప్ప పండితులని పేరు పెట్టుకున్నటువంటి వారందరూ కూడా అందులో ప్రవేశించారు.
2: Great many people, scholars who call themselves reputed scholars, they all entered this court.
1: ఇంకా కొత్త కొత్త బిరుదులంతా కూడా అలాడు ఉండేటువంటిది పంచశిఖుడు ద్విశిఖుడు త్రిశిఖుడు అనేటువంటిది ఈ రకమైనటువంటి బిరుదులు కూడాను కంకణాలు ధరించి వారు రుద్రాక్షలు వేసుకుని చెవులకంతా కూడా రాళ్ల వలె వేడాడుకుంటూ మహావీరులైనటువంటి వారు ఈ తర్కము లోపల సింహములు వంటి వారైనటువంటి వారు కూడా అందులో ప్రవేశించారు.
2: Many people who had several titles, titles indicating their expertise, titles such as Panchasikha, Trisikha, wearing Rudrakshas, which are symptoms, or Kundalas in their ears, these are symptoms of their scholarship. Such people who were entering the argument in that court at that time.
1: Kani, ati chinnavaraynitunte astavakrudukonu, andulo praveshinchalani cheppina chala aashinchadu.
2: There was a young scholar by name Ashtavakra. Though young, he was very ambitious and he had the ambition to join this court.
1: Aa chinna vaani tho ee pedda vaarainitundi vaaru vaadichatam avvaram anetundi akkada vidya garvamu talapoguru ee vidya garvam anetundi aa yokka Ashtavakrunni akkada chechukunda undadaniki enni nekamulainatundi prayatnamlo anni prayatnamlu selparu.
2: The elders felt that it was not befitting of them to argue with this young Ashtavakra. This attitude indicates intellectual arrogance. This attitude indicates the pride of their scholarship. They attempted in many ways to prevent this young Ashtavakra to enter the court.
1: Kani ఏదో జనకుని ప్రార్థించి అతని మనసును ప్రసన్నుని గావించి తాను కూడాను ఆ యొక్క సమావేశంలో ప్రవేశించాడు.
2: But Ashtavakra prayed to Janaka and he won the grace of Janaka by praying to him and he also entered the court of Janaka for these arguments.
1: ఈ అష్టావకుడు ఆ పండితుల మధ్యలో ప్రవేశించిన సచ్చనమే ఈ పండితులందరూ కూడా పక్కున నవ్వినారట.
2: As soon as Ashtavakra entered the court of Janaka and went between these pandits, all the pandits who looked at him, they loudly laughed at Ashtavakra.
1: వారు నవ్విన దానికంటే మరింత రెండెట్లు అధికంగా కూడా అష్టావక్రం నవ్వినాడు.
2: అష్టావక్ర ఆల్సో లాఫ్డ్ ఈవెన్ మోర్ లౌడ్లీ విత్ డబుల్ ది విగర్ ఆఫ్ వాట్ దీస్ పండిట్స్ డిడ్.
1: పండితులకు ఒక విధమైనటువంటి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది, మేము నవ్వటంలో ఒక కారణం ఉంటుందాది, ఈ అష్టావక్రం నవ్వటం లోపల ఏమి కారణమో కనుక్కోవాలని చెప్పని ఒక పండితుడు ఆ అష్టావక్రం నిలబెట్టి, అయ్యా మేము నవ్వటంలో ఒక కారణం ఉంటుందాది, నీవు నవ్వటంలో ఉన్నటువంటి కారణం చెప్పగలవా అన్నారు.
2: The pandits were rather surprised. They thought there is a reason for their laughing. What can there be? What reason can there be for Ashtavakra laughing? This was the feeling which the pandits had. One of the pandits stood there, stopped Ashtavakra and asked him, "We know very well that there is a valid reason for our laughing. What is the reason for your laughing?"
1: "Mee yokka navvuku emo kaaranam chepputara panditulu garu?" ani taanu prashninchadu.
2: Ashtavakra asked a counter question. Pandit, will you tell us what the reason is for your laughing?
1: నీ దేహం చూస్తే ఎలాంటి వారికైనా నవ్వు రాకుండా ఉంటుంటాగా మూర్ఖుడా అన్నాడు ఆ పండితుడు.
2: The pandit said, anyone will feel like laughing if we look at your crooked shaped body.
1: అప్పుడు అష్టావక్రుడు, నేను నవ్వినటువంటి దానికి కారణం చెప్తాను, మీరు వింటారా అన్నాడు.
2: Then Ashtavakra asked, I will tell you the reason why I laughed. Will you be able to listen to it?
1: జనక మహారాజు, మా గొప్ప గొప్ప పండితుల యొక్క సమావేశం జరుపుతున్నారని చెప్పని నేను ఆశించి ఈ సమావేశంలో పాల్గొన్నాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా మాలమొద్దులుగా ఉంటున్నారు, వీరిని చూసి పండితులను భ్రమించాడే ఈ జనకుడని నాకు నవ్వు వచ్చింది అన్నాడు.
2: Astavakra said, I was under the impression that King Janaka has been conducting a court and has invited dignified, learned pandits. And now I find that Janaka is mistaken. I am surprised that such foolish idiots have been mistaken by King Janaka to be real pandits and scholars. This is why I am laughing.
1: Yemi? మానవారని చెప్పినన్నావా, చెప్పుడు గుట్టేకింటి వారన్నావా అని పండితులందరూ కూడా అతని పైన చాలా కొంతవరకు ఒక ఉద్రేకం చూపిస్తూ వచ్చారు.
2: అష్టావక్ర యూజ్ ది వర్డ్ టు రిప్రజెంటింగ్ ఎ కమ్యూనిటీ కాల్ మాల, కమ్యూనిటీ ఆఫ్ కాబ్లర్స్, దోస్ హు మేక్ స్లిప్పర్స్.
1: అప్పుడు ఈ అష్టావక్రుడు చెప్పాడు, మానవారికే చర్మం యొక్క వాల్యూ తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకంతా ఏం తెలుస్తుంది? చెప్పులు ఉట్టేటువంటి వారికే చర్మం యొక్క విషయం బాగా అర్థమవుతుంది, కనుక మీరు నా చర్మాన్ని మాత్రమే గుర్తిస్తున్నారు కాబట్టి చెప్పులు కుట్టేవారితో సమానం అన్నారు.
2: Astavakra said, I have regarded you as people, as cobblers, because it's only cobblers who can understand the nature of the leather that is used for stitching shoes. And since you have attached importance only to my external appearance, to the leather that is covering me as an external cover to my body, I have called all of you cobblers.
1: కనుక పై దేహమును చూసేటువంటి వారు కాదు, పండితులు హృదయ స్థానమును పరీక్ష చేయాలి, హృదయ స్థానమును సందర్శించాలి, అది వారి దివ్య దృష్టి. కనుక ఈనాడు బయట బయట జరిగేటువంటి యొక్క ఈ యొక్క శక్తులను, ఈ విధమైనటువంటి యొక్క నడవడికలను, ఈ విధమైనటువంటి యొక్క ఇచ్చి పుచ్చుకునేటువంటి విషయాలు మాత్రమే లక్ష్యం చేసుకుంటున్నారంటే నిజంగా అష్టావక్రుడు చెప్పినట్టుగా ఆ తెగకు సంబంధించినటువంటి వారే వీరు కూడాను.
2: Pandits are true pandits only if they are able to see with inner vision what there is inside, what there is in the heart, what is the value of the inner contents in the heart. On the other hand, if people only look at the external appearance, what is an external cover, what is being shown to you in an external way, then all such people who have no idea of what there is in the heart, who only look at the external skin, such people will belong to the same class of cobblers which have been described by Astavakra in the court of Janaka.
1: Swami ichchetunte vibhujini gurinchi, Swami ichchetunte vastuvulu gurinchi, Swami ichchetunte yokka inka vedinante mandulu gurinchi, ఈ బయట విషయాలు మాత్రమే మీరు ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకోవటము కేవలము ఇది అజ్ఞానం లోపల ఒక అంధకారంలో ఉండేటువంటి అజ్ఞానం అని కూడాను మరీ చెప్పక తప్పదు. ఎటువంటి గొప్ప గొప్ప విద్యావంతులు కూడాను, గొప్ప గొప్ప పండితులు కూడాను నాలో ఉన్నటువంటి పవిత్రతను కించిత్తైనా కూడా వారు దర్శించుకోవటానికి పూనుకోవటం లేదే. ఈ ఇది విద్య యొక్క లక్షణమా? ఇది నిజముగా విద్యావంతుల యొక్క లక్షణముల కావని కూడాను గట్టిగా చెప్పటంలో ఎట్టి సందేహము లేదు.
2: To attach so much importance to these external manifestations, to always talk of the vibhuti which I give, to always talk about one thing and another which I materialize and give, that educated people with so much education are not able to recognize what there is, what sacred content there is within me, and that they attach importance to these external manifestations. Is this the result of their education? What is it? What value can we attach to their education when they are not able to see the inner contents and when they attach importance to only these external manifestations?
1: Vidyarthulara, meeru atti margamunandu praveshinchaka naa yokka hrudayanni maatrame meeru gurtinchi naa yokka tattvanni maatrame meeru anubhavinchi.
2: These external manifestations, to always talk of the vibhuti which I give, to always talk about one thing and another which I materialize and give, that educated people with so much

0: అనేటువంటి దానిని మీ యొక్క హృదయపూర్వకంగా అందుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఏదో స్వామి నాకు రక్షించాడు, స్వామి నాకు లాకెట్ ఇచ్చాడు, స్వామి నాకు గడియారం ఇచ్చాడు, ఈ తుచ్చమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క దృష్టిని మాత్రం మీ లక్ష్యంగా ఉంచుకునక అవన్నీ కొన్ని అల్పమైనటువంటివి. స్వామి యొక్క అనుగ్రహమే మీకు చిక్కిన అనంత జగత్తు మీకు వశమైపోతుంటుంది. కనుక అట్టి వశం చేసుకునేటువంటి యొక్క తత్వాన్ని మీరు గుర్తించి నేటి నుంచి ఈ మేకల్స్ అనేటువంటి వాటికి మీరు ఏమాత్రం కూడా లక్ష్యం నీ యొక్క నా యొక్క హృదయమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి తగిన ప్రయత్నం సరిపినప్పుడే మీరు నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారు అవుతారు. కానీ బయట బయట విషయాలపైన మాత్రమే మీరు ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నాలు పూనుకోవటం చేత మీకు ఉన్నటువంటి యొక్క భక్తి విశ్వాసములు కూడాను పోయి కేవలం ఒక నాస్తికత్వం అనేటువంటిది కూడా బయలుదేరటం లోపల ఒక అవకాశం ఉంటుంటుంది.
1: స్టూడెంట్స్, you must not take such path. You must follow a path by which you can see in my heart. You can experience various divine aspects of mine. You can follow the path of bliss which I indicate to you. You must realize and understand the all-knowing nature which is within me. Do not be led away by statements which many people make that he has got a locket from me, that he has got a watch from me, that he has got one thing and another which are material from me. These things have no meaning at all. What has a meaning is if you can get my grace, if you can earn my grace, then the entire world will be in your hands. Do not talk and think of the miracles, but talk and think of the prema which you can acquire from me by your conduct. This is what is most important. This is what I hope you will be able to enjoy and you will be able to acquire.
0: విలువనే నిర్ణయం చేయలేటానికి సాధ్యం కానటువంటి యొక్క ఈ వజ్రమనేటువంటి నన్ను నేనుండగా దీన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. ఆ యొక్క తుచ్చమైనటువంటివన్నీ కూడాను మీకు ఎన్ని రకములుగానూ మీకు అభివృద్ధిగా ఉంచడానికి కానీ అందుకోవటానికి కానీ అవకాశంగా ఉంటుంటుంది. దీన్ని మాత్రం దూరం చేసుకుని వాటిని మాత్రమే చెంత చేర్చుకోవటానికి పూనుకుంటే ఇది ఏమాత్రము సరి అయినటువంటి మార్గం కానేరదు.
1: When there is an invaluable diamond in me, you must try and acquire and not make this invaluable diamond go away far from you. You must be as close to it as possible. Instead of acquiring and keeping this invaluable diamond, if you all the time try to acquire some trivial thing like a locket or a watch, you will only be satisfied with that. If you can understand and keep as close to you as possible and not let this invaluable diamond go away and miss it, then that would be the greatest achievement on your part.
0: Anikudanu avasarame.
1: That is also necessary.
0: Anaga swami yedi anugrahapurvakanga andistuntado adi kudanu puchukovatam avasarame.
1: What swami gives you by his grace to take it and to treasure it is also necessary.
0: దీని యొక్క అవసరం ఏమిటి అని కూడా మీరు కొంత విచారించవచ్చు.
1: యూ మే ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఫర్ టేకింగ్ అండ్ అక్సెప్టింగ్ సచ్ ఎ థింగ్.
0: అనగా ఈ దివ్యత్వమైనటువంటి యొక్క నా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యొక్క నిర్ణయాలు కూడా కొంత మీకు తెలపవలసినటువంటి అవసరము.
1: In this context, it is also necessary the kind of decisions which come out of the sphere of the divinity which is present in me.
0: ఎవరికైనా ఒక రచ్చ ఇచ్చి ఉంటాను, ఆ రచ్చను వారు నడియందు వేసుకుంటారు లేక మరొక ఎక్కడైనా తన దేహం నందు ధరించవచ్చును.
1: ఐ వుడ్ హావ్ గివెన్ సమ్ ప్రొటెక్టివ్ టాలిస్మన్ టు సమ్ వన్ అండ్ దట్ టాలిస్మన్ మే బి వోర్న్ బై దట్ ఇండివిజువల్ ఐదర్ ఇన్ హిస్ నెక్ ఆర్ సమ్వేర్ ఇన్ హిస్ బాడీ.
0: ఈ పదార్థం వల్లనే నా యొక్క ప్రేమ కానీ నా యొక్క అనుగ్రహం కానీ నా యొక్క ఆశీర్వాదం కానీ మీ వెంట జంట ఉంటుందని మాత్రం మీరు అనుకోనక్కర్లేదు. అది లేకపోయినప్పటికీ ఉంటుంటుంది. కానీ మీకేదైనా ఒక ఆపదలు కలిగినప్పుడు ఆ యొక్క రచ్చ ఒక్క క్షణము లోపల కేవలం ఒక ఫ్లాష్ వలె ఇట్ట వచ్చి నా దగ్గరకు వచ్చేసేస్తుంది. ఇది ఏమిటి అని చూసినప్పుడు ఆ రచ్చ నేరుగా మరి మీ దగ్గరికి వెళుతుంది. అప్పుడు స్వామి యొక్క దృష్టి మీ పైన పట్టడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. ఇది నాలో ఉన్నటువంటి యొక్క గుట్లు అనగా ఒక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క అంతరార్థములు.
1: యూ డూ నాట్ హ్యావ్ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ It is only when you wear such a protective talisman given by me that Swami will be with you, Swami will be looking after you, that Swami's grace will be available to you. The meaning of this, the significance of this, when one is wearing such a protective talisman given by me in my grace, and if that individual gets into danger, is in any difficulty, then this talisman immediately flashes in one flash, brings the news to me, and with my grace, it again goes back to you and takes my grace to you. This

0: the kind of secret which exists in this divine talisman which flows from me. And this is the function of your wearing it.
1: Anaga naa drishtini nee paina prasarinchadaniki idi oka vidhamainatundi oka sambandham kalpistu vastuntadi.
0: This creates a kind of connection between you, the wearer, and me, so that my vision, my grace may flow to you.
1: ఈ విధమైనటువంటి రక్షణను అనేక లక్షల మందిని కూడాను రక్షిస్తూ వస్తుంటాయి.
0: Such protections have been protecting many people, lakhs of people.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణమే మన భగవంతుడే ఉంటున్నాడు.
0: There is a small example for this. If I have to give you an illustration, there is an illustration in Bhagavantam himself.
1: April lopala Bhagavantam nato Bombay ki vachadu. అక్కడ నా కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నాడు.
0: ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ హీ కేమ్ విత్ మీ టు బాంబే అండ్ హీ టుక్ పార్ట్ ఇన్ సెవెరల్ ప్రోగ్రామ్స్ ఇన్ విచ్ స్వామి వాజ్ పార్టిసిపేటింగ్.
1: కానీ కడపటి దినం రాత్రి 12:00 to 1:00 తాను ఏదో ఒక కార్యక్రమం నియమించుకోవటం చేత అమెరికాకు వెళ్లిపోయాడు.
0: However, on the last day, during the midnight, between 12 and 1 o'clock, because he had to attend to some work, he left Bombay to go to the United States.
1: అక్కడ తాను చేయవలసినటువంటి కార్యములంతా చేసుకున్నాడు, చూడవలసినటువంటి చూసుకున్నాడు. తిరిగి రావాలనేటువంటి సమయానికి తన దేశమే తనకు తెలియలేదు, తనలో తానే లేడు.
0: He finished his work, and after attending to such programs in which he was involved, while he was to return, at the time when he has to take the return flight, he was unconscious. He did not know his own attitude and he forgot himself.
1: అతని వెంట ఎవరైనా తెలిసినటువంటి వారో లేక ఇంకే విధమైనటువంటి ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరు.
0: Along with him, there was no one who was acquainted with him, there was no friend of his, there was no one who could give him any help.
1: ఆ ఎయిర్గ్రౌండ్ వచ్చి చూసుకునేటప్పటికి టికెట్ లేదు, పాస్పోర్ట్ లేదు, ఏమీ లేవు.
0: When he came to the aerodrome to take the flight, he found to his surprise that he did not have his ticket and he did not have his papers such as the passport.
1: అని అమెరికా నుంచి ఇండియాకి రావాలంటే వితౌట్ టికెట్ తీసుకునే కూడా వీలు కాదు. అనగా గంగగా రావాలనుకున్న వీలు కాదు.
0: If one has to come from such a far off country to India, it is not possible even for a thief to come without a ticket.
1: తన దేశమే తనకు తెలియలేదు, తాను ఎక్కడ ఉన్నాను అనేటువంటిది కూడా తనకు తెలియదు, ఏది వెతుకున్నా ఏమీ కనిపించడం లేదు. అలాంటి సమయ లోపల ఈ రింగే నాకు ఫ్లాష్ గా వచ్చింది.
0: He was not conscious. He did not know himself. He was searching all his pockets, and wherever he searched, he could not find his ticket, and he was in great trouble. At that time, the ring which he is wearing has come to me as a flash.
1: కానీ ఒక్క క్షణం లోపల ఆ ఎయిర్గ్రౌండ్ ఆఫీసర్ రావటము, తనకు టికెట్ లేకపోయినా పర్వాలేదు నేను చూసుకుంటాను రా ఉంది చిక్కింది అని చెప్పింది అతన్ని తీసుకుపోవటము, కూర్చోబెట్టడము, ఎయిర్ప్లేన్ లో కూర్చోబెట్టడము, తాను ఏ రీతిగా ఇండియాకు వచ్చి చేరాడో తనకే తెలియదు.
0: In one second, at that moment, the aerodrome officer came and he said, "Doesn't matter, even if you do not have a ticket, we will put you in the aeroplane." And he put him in the aeroplane, and he himself does not know how, without a ticket, he could travel and return to India.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ కూడాను చాలా మంది కలకత్తా వారికి తెలిసే ఉంటుంటుంది. ఎస్ఎల్ సింగ్ అని ఆయన లండన్ లో ఉండేటువంటి వాడు మొన్న సమ్మర్ క్లాస్ కూడాను వచ్చాడు.
0: There is another illustration. Some people, many people from Calcutta may know this illustration. One individual by name S.N. Singh, he used to stay in London. He also came the other day for the summer classes.
1: అతనికి నేను ఒక రింగ్ ఇవ్వడానికి పోయినప్పుడు స్వామి క్షమించాలి నా లైఫ్ లో నేను రింగ్ ఏ వేయలేదు అన్నాడు.
0: When I intended to give him a ring, S.N. Singh said, "I have never worn a ring in my life. Please excuse me."
1: కానీ ఇది పెట్టుకునే తీరాలి అని చెప్పి నేను గట్టిగా అతన్ని బాధించాను.
0: ఐ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్ వేర్ ది రింగ్ విచ్ ఐ గేవ్ హిమ్.
1: కానీ స్వామి అనుగ్రహం అన్నాడు, ఈనాటి నుంచి నేను ధరిస్తానని పెట్టుకున్నాడు. లండన్ కు వెళ్లాడు.
0: He replied that he was having Swami's grace, and as a result of Swami's grace, he will certainly wear the ring from that day. He wore the ring and he went to London.
1: అతనికి పెట్టే సమయంలో కూడా నేను చెప్పాను, నీకేదైనా ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆపదలు నాకు తగులుతాయి కానీ నీకు తగలవు అని కూడా అతనికి చెప్పి పంపించాను.
0: When I gave him the ring, I told him, if you are in danger, if any troubles come to you, those troubles and that danger will come to me. They will not affect you.
1: ఆ లండన్ లో పోయేటువంటి కార్ల యొక్క వేగాలు చూస్తే వేరుప్లేనే బెటర్ అని తెలుస్తుంది.
0: If one looks at the terrific speed with which the cars move on the road in London, one feels that it is much safer to be in an aeroplane than on the streets in London.
1: అక్కడ తన కారుకు ఒక పెద్ద కారు వచ్చింది, నేరుగా అతని ఆ కారుకు ఇది యాక్సిడెంట్ జరిగింది. జరిగేటప్పటికి ఈ కారు తాను కూర్చున్నటువంటి కారు మూడు పొర్లు పొర్లి ఎక్కడనో పడిపోయింది. ఇంజిన్ ఒక దగ్గర, టాప్ ఒక దగ్గర, టైర్స్ ఒక దగ్గర పడిపోయినాయి.
0: It so happened that the car in which he was traveling was hit by another big car and there was a big accident and the car in which he was traveling was torn to pieces. The engine fell somewhere, the body fell somewhere and the whole thing was broken into pieces.
1: తాను చూస్తే కారు నుంచి ఎట్లా పడినాడో తనకు తెలియదు, రోడ్ లో కూర్చున్నాడు చక్కగా.
0: So far as the occupant, Mr. Singh, is concerned, he doesn't know what happened to him. He was sitting comfortably and nicely in the middle of the street.
1: ఆ కూర్చున్న తర్వాత వేరే ఇంకొక కారు వస్తే దాంతో వెళ్ళిపోదామని కూర్చున్నప్పుడు చూసుకున్నాడు, ఆ రింగ్ లో నా కోట అంతా ముక్కలు ముక్కలైపోయింది.
0: While he was sitting there, when another car came in which he wanted to get in and move away from the center of the road, he looked at the ring which I gave him and he found that the photo of mine which was in the ring was all broken into tiny pieces.
1: అక్కడ నుంచి రోడ్ నుంచి లండన్ కి పోయే లోపల నా టెలిగ్రామ్ ఇంటికి చేరిపోయింది.
0: Within the time in which he reached his home from the accident place in the road, by that time my telegram had reached his home.
1: Brindavan nunchi Whitefield ku cheralante kodane oka 7 nimishamlo 10 nimishamlo kaalam pattutundi.
0: If a telegram in the ordinary sense has to reach from Brindavan to Whitefield, it takes 7 or 10 minutes.
1: Kaani taanu road nunchi 5 nimishamlo intiki poyetappudiki India nunchi telegram intiki poi cheripindi.
0: But within the few minutes, within the 5 minutes which he took to reach from the place of the accident, his home in London, the telegram from India reached his home in London.
1: Be happy. I am with you. Don't worry about accident.
0: The telegram was, be happy. I am with you. Don't worry about the accident.
1: Chuchukunnadu. Yevit anukunnaru? Tatchalave plane lo India ku vachesesesnadu.
0: He looked at this telegram and he was so much moved that immediately he came back to India by an aeroplane.
1: ఇలాంటివి చిన్నపిల్లలకు ఎందుకోసం చెప్తున్నానంటే స్వామి యొక్క తత్వము ఈ విధమైనటువంటి హృదయానికి సంబంధించినటువంటివే కానీ బయటకు సంబంధించినటువంటివి కాదు. కానీ బయట ఇచ్చేటువంటి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి పదార్థములు కూడాను ఈ హృదయానికి చేర్చేటువంటి యొక్క సంబంధాన్ని చేకూరుస్తుంటుంటాయి. కనుకనే ఇలాంటి అనుభవములు ఒకటి కాదు, రెండు కాదు, నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని అనుభవములు జరుగుతున్నాయి లోకములో.
0: Why I am telling these things to the young people who are sitting here is to tell them that my aspect and my feelings are such which will relate to the heart. They don't relate to the external things, but these external manifestations, they enable the heart-to-heart connection to function when it is required to function. Such things, such functioning of heart-to-heart protection through these small material external manifestations are happening not by ones and twos, but so many incidents are happening that their number is as big and as much as the number of hairs on my head.
1: నేను వచ్చినటువంటి పని ఈ చిన్న చిన్న పనులు కాదు, కానీ కాబోయేటువంటి పనులు ఇంకా ఘనమైనటువంటి పనులు ఉంటున్నాయి. అలాంటి దాన్ని సాధించి శోధించి నీకు అందించి ఆనందించి నేను పోవడానికి వచ్చాను తప్ప అంతవరకు కూడాను నేను ఏమాత్రం కూడాను ఈ విషయంలో ఎవరికి గాని లొంగటం కానీ ఏ విధమైనటువంటి దీనికి కూడాను అదిరి బెదరటం కానీ జరగడానికి వీలే కాదు. కనుక మీరు అటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకొని ముందు జరిగేటువంటి యొక్క కార్యక్రమాల లోపల విద్యార్థులుగా ఉన్నటువంటి యొక్క ఈ నిశ్చల హృదయమైనటువంటి మీ యొక్క సహాయము ఈ కార్యములో ఉందో ఎంతైనా అవసరంగా ఉంటుంటారు. కనుక మీరు ఈ సారి కార్యముని ఎందుకు కూడాను మీరు ఒక భాగమును వహించి మీ జన్మను కూడాను సార్థకం గావించుకుని యావత్ భారతదేశంలో కూడాను తిరిగి ధర్మస్వరూపమైనటువంటి యొక్క దీనిగా మీరు సాధించడానికి పూనుకోవాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: ది పర్పస్ for which I have come is not to fulfill the small events and the small incidents which you have now heard about. There are great truths which I have to establish. There is considerable future progress in which I have to take part. No one can deter me. No one can prevent me from fulfilling the task for which I have come, namely the establishment of the great truths on future progress and to do Sai work. You have a part to play while you are students. You must do your part. You must take your part in the great fulfillment of the Sai work which remains ahead of us. And the establishment of dharma, of righteousness in this country is an aspect to which we have to give great attention. I hope that you will understand these things and that you will take your part, however small it may be, lend your part in the fulfillment of the Sai work, namely the re-establishment of dharma in this country, in this world.
1: Sarvamunu satyampayane aadharapadi untundali kanuka satyam evariki kuda nu longadu.
0: Since everything depends upon truth, everything takes its existence on the basis of truth. Truth or satya is something which will never be subordinate, which will never have to bend to others.
1: Asatyam anetundi sarvulaku lombachunu kani idi satya swarupamu kanuka idi satyam paina seyinchinatundi kanuka satya sai.
0: Untruth is something which has to subordinate itself to almost everyone with whom it comes into contact. But truth will never subordinate itself to anyone. This form is the form of Satya Sai. This form is the form of truth.
1: Sai Baba. Anetvinti padamini yandu kudunu. Sa-a-yi. Sa-a-yi. Sa anaga divine. ఆయి అనగా ఆయి మాయి తాయి ఇవంతా మదర్కు ఒక అర్థములు.
0: ఇన్ ద వర్డ్స్ సాయి బాబా, సాయి స్టాండ్స్ ఫర్ సా ఆయి. సా మీన్స్ డివైన్, ఆయి స్టాండ్స్ ఫర్ మదర్, సాయి స్టాండ్స్ ఫర్ డివైన్ మదర్.
1: బాబా అనగా ఫాదర్,
0: బాబా మీన్స్ ఫాదర్.
1: డివైన్ మదర్ అండ్ ఫాదర్ అని కూడా ఈ సాయి బాబాకి అర్థం.
0: This name Sai Baba has also got the meaning divine mother and father.
1: Sai Baba anadaniki Samba Shiva anadaniki rendu oke artame.
0: To say Sai Baba and to say Samba Shiva, both of them have the same meaning.
1: Sa Amba Shiva, Amba mother, Shiva father. Sa Amba Shiva, Sa Ayi Baba rendu okate.
0: Samba Shiva is split into Sa, divine, Amba, mother, Shiva, father. This also means divine mother and father. Just like Sa, Ayi, Baba is also divine mother and father.
1: Mother and father, rendu kudunu undatam chetane Shiva Shaktatmaka Swarupam.
0: Because there is the aspect of mother and there is the aspect of father, because both are present, this is referred to as Shiva Shakti Atmaka Swarupa.
1: మదర్ వలే లాలించి ఆలించి పాలించి ఆనందమును అందించి వారికి అనేక రకమైనటువంటి అనుకూలములు చేకూర్చటము. తండ్రి వలే శిక్షించి ఖండించి భయపెట్టి దానికి సరి అయినటువంటి ఉన్నత స్థాయికి కొనుక్కోవటం.
0: లైక్ మదర్ టు బి టెండర్, టు బి సాఫ్ట్ and to make you feel happy and to give you all happiness. Like father, punish you when necessary, criticize you when necessary, and through these methods take you to a high level of attainment. This is the purpose of the mother and father.
1: Loka sambandhinchinatundi talidandrulaina kodanu tama swarthamu kontha varaku gurtinchukoni tama swartham niyittamai itarulu kontha varaku kumarulu kodanu dandinchavachunu kani ee divine mother and father స్వార్థరహితమైనటువంటి దీంట్లో ఉన్నత స్థాయిని పోవాలనేటువంటి ఉద్దేశంతో మీకు పవిత్రమైనటువంటి స్థానాన్ని అందించాలని చెప్పని, పవిత్రమైన ప్రాప్తిని కూడా మేము చేకూర్చాలనేటువంటి యొక్క సంకల్పంతో శిక్షించటమే తప్ప అది శిక్షగా మీరు భావించకూడదు, అది ఒక రక్షగానే మీరు విశ్వసించాలి.
0: మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది వరల్డ్ సెన్స్ సమ్ టైమ్స్ దే మే బికమ్ సెల్ఫిష్, sometimes they may punish you in a manner which smacks of selfishness, but this divine mother and father has no selfishness in him. He is selfless. Whatever punishment he gives you, it is utterly selfless, and such punishment is intended solely for enabling you to realize your mistake and to take you higher and higher.
1: తల్లికి ఇద్దరు కుమారులు ఉంటే ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి కుమారునికి అన్ని రకములైనటువంటి పదార్థములు వడ్డిస్తా ఉంటుంది. కానీ కడుపు జుడికి జాండీస్ వచ్చినటువంటి కుమారుడు ఏమి అడిగినా పెట్టడానికి పూనుకోదు. అతనికి కేవలము ఒక విధమైనటువంటి చేదైనటువంటి మందులు కూడా అందించడానికి పూనుకుంటుంటుంది.
0: If a mother has two sons, she will give whatever is available, any different kind of food, to the one son who happens to be healthy. But if the second son has jaundice and he is diseased, then the mother would not give him anything. Even if he wants to eat various things, she will only give him the bitter medicine that is appropriate for the disease with which he is suffering.
1: ఒక కుమారునికి తీపు మరొక కుమారునికి చేదు వడ్డిస్తాడు అంటే తల్లిలో ఉన్నటువంటి భేదభావములు కాదు. ఇక్కడ నీ రోగములకు నిమిత్తము ఈ ఔషధములు అందిస్తూ రోగములు నివారణ పరిచేటువంటి యొక్క లక్ష్యమే ఈ తల్లి యొక్క భావం తప్ప నీ పైన అయిష్టతో కానీ లేక అసూయతో కానీ ఇచ్చేటువంటి యొక్క శిక్షలు కాదు.
0: In this context, if the mother is giving some sweet thing to one son and a bitter thing to a second son, it is simply because the mother realizes that a bitter medicine is necessary to cure the disease from which the second son is suffering. It is not to specify and to distinguish between the two sons and give one a sweet and give another a bitter thing.
1: అతి సమీపంలో చేర్చుకొని వారికి అనేక రకములుగా చక్కగా మాట్లాడుతూ నేను ఉంటాను. కొంచెం దుర్గుణంలోనేటువంటి జాండీస్ వచ్చినటువంటి వాడిని చక్కగా ఖండిస్తూ తిడుతూ అరుస్తూ అనేక రకములుగా శిక్షణిస్తుంటాను. స్వామి, అతను చూస్తే ఇష్టము, నన్ను చూస్తే ఇష్టం లేదని మీరు అనుకోవచ్చును, కానీ మీ జబ్బులు నివారణ చేసేటువంటి యొక్క మెడిసిన్స్ మీకు అందిస్తున్నాను.
0: For one, an individual who has good qualities and good thoughts, I always let him come close to me and I am sweet to him. On the other hand, for an individual who has bad qualities, who has the disease of jaundice in him, I criticize him, I punish him, I put him at a distance. This is not that I like one and I dislike another. I have to give you the medicine that will cure the jaundice in you, that will cure the bad qualities in you.
1: ఇంకా కొన్ని రకములుగా నాస్తిక ఆస్తికత్వం అనేటువంటి యొక్క తెగలు కూడా కొన్ని ఉంటుంటాయి.
0: ఆల్సో దేర్ ఆర్ పీపుల్ హూ బిలాంగ్ టు డిఫరెంట్ క్లాసెస్ లైక్ బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్.
1: ఆస్తికులు దైవత్వం అనేటువంటి యొక్క పదార్థంలో చక్కగా భుజించడానికి పొనుకుంటారు. నాస్తికులు దైవత్వం అనేటువంటి పేరు చెప్తే పోయిన వారు దూరం వెళుతుంటారు.
0: Believers are always prepared to enjoy the bliss of being near the divine. The non-believers, even if you mention the name of God, they feel very much disturbed.
1: ఇది వారు దూరం పోవడం లోపల ఈ యొక్క పేరును వినడానికి ఇష్టం లేకపోవడం లోపల ఉన్నటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
0: Here, the reason why the non-believers are not willing even to listen to the name of God, always wanting to go away from the place where God's name is uttered. What is the meaning of this? It is not because they dislike to hear the name of God. That is a disease from which they are suffering.
1: పెండింగ్లో ఇంకేదైనా వైభవాలు జరిగే సమయంలో ఇలాంటి సమ్మర్ క్లాసుల టైం లోపల కూడా అందరికీ లడ్డు వడ్డిస్తూ కూర్చుంటుంటాం.
0: ఇన్ ఫంక్షన్స్ లైక్ మ్యారేజెస్ ఆర్ ఇన్ కాంగ్రిగేషన్స్ లైక్ ది సమ్మర్ క్లాస్ వీ డిస్ట్రిబ్యూట్ లడ్డూస్ ఫర్ ఎవ్రీ వన్.
1: అందరికీ వడ్డిస్తూ వచ్చేటప్పటికి ఒకరిద్దరు నాకు వద్దు వద్దు అంటారు.
0: వైల్ వీ ఆఫర్ లడ్డూస్ టు ఆల్ సమ్ వన్ ఆర్ టూ పీపుల్ సే నో ప్లీజ్ డోంట్ గివ్ మీ ఎ లడ్డు.
1: కానీ వారికి లడ్డు పైన ఇష్టం లేక కాదు, వాళ్లకు కేవలం డయాబెటిక్ పేషెంట్.
0: దే డిక్లైన్, దే సే డోంట్ గివ్ మీ ఎ లడ్డు, నాట్ బికాస్ దే డోంట్ లైక్ ఎ లడ్డు, బట్ బికాస్ దే హ్యాపెన్ టు బి డయాబెటిక్ పేషెంట్స్.
1: కనుకనే దేవుడు వద్దు అనేటువంటి వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్.
0: Such people who do not want to have or go near God, such people are like diabetics.
1: కనుకనే అట్టివారు నాస్తికులని కూడా మనం అనకూడదు. అతనికి ఏదో ఒక జబ్బు చేరింది, ఆ జబ్బు నయమైన తర్వాత తప్పక ఈ యొక్క తీర్పును భుజిస్తాడని కూడాను నా యొక్క ఆనందము.
0: Such people should not be called non-believers. Such people are suffering from disease. If only that disease can be cured, they will enjoy the name of God as much as the believers will enjoy.
1: అంతవరకు మనం పోనక్కర్లేదు. మనకి ఏదైనా ఒక మలేరియా జ్వరం వచ్చింది అనుకున్నప్పుడు మనం లడ్డు తిన్నా కూడా చేదుగానే ఉంటుంటుంది. అది పదార్థ దోషమా? కాదు కాదు, మన నాలుకలో ఉన్నటువంటి విష జ్వరం.
0: వీ డు నాట్ హ్యావ్ టు గో సో ఫార్. ఇఫ్ వన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా, ఈవెన్ ఇఫ్ హీ ఈట్స్ ఎ స్వీట్ దెన్ హీ విల్ ఫీల్ ఎ బిటర్ టేస్ట్. ఈస్ దిస్ బిటర్ టేస్ట్ కమింగ్ ఫ్రమ్ ది స్వీట్? నో, దిస్ ఇస్ కమింగ్
2: from your own tongue because of the disease which is in you.
1: ఆయొక్క జ్వరము నయమైన తట్టునే తీపు తీయగానే కనిపిస్తుంది.
2: The moment this malaria is cured, immediately a sweet will be of sweet taste.
1: కనుక ఇక్కడ రోగమును నివారణ చేసేటువంటి ప్రయత్నం చూసుకోవాలి, కానీ ఈ తీపు తినలేదే అని చెప్పి మనం నిర్బంధం చేయడానికి పూనుకోకూడదు.
2: In this context, one should try to cure the disease. One should not feel that he has not taken the sweet, so let me compel him to take the sweet. That's not the right attitude.
1: నా దృష్టి లోపల ఏ ప్రపంచమంటేనే కూడా సరే నాస్తికుడు అనేటువంటి వాడు లేడు.
2: In my view, in the entire world, there is no one who can be called a disbeliever.
1: ఏదో ఒక విధమైనటువంటి కారణాన్ని పురస్కరించుకుని లేక లీడర్షిప్ ను ఆశించుకుని ఏదో ఒక విధమైనటువంటి కొత్తగా ఒక సంస్థను స్థాపించుకోవాలనేటువంటి యొక్క స్వార్థం పైన తాను ఒక విధమైనటువంటి లక్ష్యం ఉంచుకోవటం చేత ఈ పరార్థం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను ఆశించలేకపోతున్నాడు. కానీ హృదయంలో అతని కుడును దానిపైన ఆశ ఉంటుంటాయి.
2: In this context, the situation is truly that this individual has got some selfish desire. He has got some selfish ambition. Probably he wants to establish an organization himself. Something selfish makes him divert all his attention to the fulfillment of his desire. He is not able to give any attention to think of the spiritual aspects of the parartha.
1: తనను తాను ప్రేమించినటువంటి వాడే నాస్తికుడని చెప్పడంలో ఒక అర్థం ఉంటుంది. కనుక తనను తాను ప్రేమించినటువంటి వాడు లోకంలో ఎవ్వడు కూడాను లేడు.
2: దేర్ ఇస్ సమ్ మీనింగ్, సమ్ జస్టిఫికేషన్ ఇన్ కాలింగ్ ఎన్ ఇండివిజువల్ హూ కెనాట్ లవ్ హిమ్సెల్ఫ్ ఎన్ ఎథీస్ట్, ఎ డిస్బిలీవర్. బట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో వన్ హూ కెనాట్ లవ్ హిమ్సెల్ఫ్.
1: భగవంతుని నేను విశ్వసించను కానీ ఆత్మవిశ్వాసం నాకుంది అని చెప్పి అనుకుంటాడు. ఆత్మ ఎవరనుకున్నాడు?
2: There are many people who say, I have no faith in God, I have no confidence in God, but I have confidence in myself. But who is this self? Who is the Atma? What does he think when he says,
1: Nenu, nenu antunnadu kani taane evadu, taane daivam.
2: He says, I, and he refers to himself always. But who is this I and who is the self? This I and the self is God.
1: This is my body, my mind, my buddhi, my chitta, my indriya, my antakarana. But who am I?
2: He keeps on saying and claiming ownership. This is my body, this is my hand, this is my intelligence, this is my antahkarana. But who is this I who is claiming ownership of all these things?
1: Kanuka, this is my body, I am not body.
2: Here when we say this is my body, you are not identifying yourself with the body, you are not the body.
1: Kanuka mind, buddhi, chitta, indriyama, antakarana anta kudanu oka vidhamainatundi yokka cherchukunnatundi yokka properties I aneetundi vade yajamani.
2: So all these limbs, mind, buddhi, chitta, antakarana, all these things for whom the ownership is claimed by this manager, this head, this I, he is different from the body, from the mind and from the buddhi.
1: Kanuka self confidence e bhagavat vishwasam.
2: Self confidence is synonymous with faith in God.
1: Kanuka atti varandaru kodanu aastukule tappa naastikulu matram kaadu.
2: So all people who have self confidence are believers. They cannot be called non believers.
1: Andari endukodano daivattam anetunte atma prakashistu untundadi pragna swaroopam lopala chustu maatladutu anni rakamlaatunte shravanamlu kodano chestu galugutundadi.
2: The divine atma is shining in everybody in the form of prajnana, in the form of wisdom. It is self effulgent, it is looking out as a self effulgent flame from everyone in the form of prajnana.
1: Deenini puraskarinchukoni ye prajnanam brahma.
2: It is in this context they have said prajnanam brahma. Brahma is identical with the prajnana in you.
1: Kanuka brahma prajnana swaroopam lopala sarva vyaktini yandu kudanu వ్యాపించి ఉంటుండదు. కనుక నాస్తికుడు అని చెప్పడం లోపల కేవలం ఏమాత్రమో అర్థం లేదు.
2: బ్రహ్మ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞాన, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డివైన్ విజ్డమ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్. దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ టు కాల్ ఎనీవన్ హూ ఇస్ డివైడ్ ఆఫ్ గాడ్.
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థి విద్యార్థిని ద్వారా ఈనాడు ఎక్కువ కాలాన్ని తీసుకుని మీకు అధిక శ్రమను అందిస్తున్నాను. కానీ ఈనాటితో మన యొక్క ప్రసంగములు అనగా భౌతికమైనటువంటి ఒక రీతిగా మన ప్రసంగములు కొంత ముగించినప్పటికీ మన హృదయ సంబంధం అనేటువంటిది, ఈ యొక్క సన్నిహితం అనేటువంటి యొక్క దైవత్వం అనేటువంటి సంబంధము ఏనాటికి విడదీయరా అన్నటువంటిది. కనుక రేపటి నుంచి కూడాను ఇంకా ఎవరెవరి వారి
3: స్థానములకు వాడు వెళ్లడానికి పూనుకుంటారు కనుక ఈనాడు ఎక్కువగా కాలం తీసుకుని స్వామి యొక్క తత్వాన్ని కూడాను అనేక మంది ఆశించుతూ ఉండటం చేత నేను నా తత్వాన్ని కూడాను మీకు అర్థమయ్యే రీతిగా అందించడానికి పూనుకుంటున్నే కాని కేవలము నా తత్వము ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ అర్థం చేసుకోలేరు, ఇది గుర్తించడానికి సాధ్యం కాదు. అయినప్పటికీ కొంతవరకునైనా మీకు తెలపటం మంచిదనేటువంటి ఉద్దేశంతో నాకు నేనే చెప్పుకోవటంలో జరిగింది. కనుక ఈ విషయాన్ని సత్యాన్ని గుర్తించి ఇంకా ముందుకైనా కూడాను మీరు పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని హృదయ స్థానం అభివృద్ధి పరచుకొని ఆనందమయులై మీరే పరమాత్మ యందు లయముగాంచి సాయుధ్యం అనేటువంటి యొక్క మధురానందమును అనుభవించి జన్మమును సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, టుడే ఐ హావ్ టాక్డ్ ఎట్ సమ్ లెంగ్త్ అండ్ కాస్డ్ యూ సమ్ ట్రబుల్, బట్ అవర్ ప్రోగ్రామ్ కమ్స్ టు ఎన్ ఎండ్ టుడే. And I have spoken at some length and caused you some trouble. But with a view, this separation is going to be only in the matter of speech and in the matter of talking. The closeness between our hearts is something which is inseparable, and that is not going to come to an end. This closeness between our hearts is going to continue from tomorrow onwards. Keep the aspect of Sai in your hearts. I wanted to convey to you the aspects, some aspects of Swami. This is something which many people want to understand. Although it is not possible for anyone to understand or fathom the depths of the aspect of Swami, in some way, by talking to you in regard to this matter, I wanted to convey some idea. That is the reason why, that's the background against which I had to talk about my own aspect. Otherwise, I would not have done that. I wish to convey to you something which others cannot convey, and it's not easily fathomable. So from tomorrow onwards, take these aspects into your heart and into your mind. Put them into practice in your life and enjoy what is called Sahajya. What is it? That is, you become one with the divinity. You understand divinity, comprehend it, and become one with the divinity. This is the aspect of Sahajya. I hope you will enjoy this bliss from tomorrow onwards, and by giving you this blessing, our my discourse today will be brought to a close.
3: Kevalam panditchalato mee yokka talanu nimpukoka premato meeru hrudayanni nimpukondi.
2: Do not fill your heads with simple and pure scholarship. Fill your hearts with prema.
3: Meeru kramakramina ilanti pavitramainatunti yokka ప్రబోధల ద్వారా అందించినటువంటి యొక్క తత్వాన్ని, అందులో ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని మీ హృదయములతో నింపుకొని మున్ముందు మీ జీవితం యొక్క ప్రయత్నానికి పూనుకుంటారని కూడాను ఆశిస్తున్నాను.
2: గ్రాడ్యువల్లీ డే ఆఫ్టర్ డే బై హియరింగ్ టు ది ఎసెన్స్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ సచ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్ సచ్ టీచింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ది ఎసెన్షియల్ కంటెంట్ ఆఫ్ సచ్ సేయింగ్స్ అండ్ విల్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మీటింగ్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
4: Sai Ram, you just heard the second part of the 32nd Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the summer course in Indian culture and spirituality held at Vrindavan Ashram, Whitefield, Bengaluru in the year 1974. Bhagwan Baba said, and I quote, "This form is the form of Satya Sai, who is the embodiment of truth. In the name Sai Baba, the word Sa stands for divine and I stands for mother. And so Sai stands for divine mother. Baba means father. This name Sai Baba thus means divine mother and father. The words Sambha Shiva and Sai Baba mean the same thing. Sa Amba Shiva means divine mother and father, and so does the word Sai Baba. Because there is the aspect of mother and father, and because both are present, this form is rightly to be described as Shiva Shakti Atma Swarupa. Like mother, I will be tender and soft and give you happiness, and like father, I punish you, criticize you when needed, and through these methods I take you to a higher level. even your own mother and father, in the worldly sense, will sometimes become selfish and punish you in a manner which smacks of selfishness. But this divine mother and father in me has no selfishness of any kind. They are selfless, and such punishment I give is intended only to take you to a higher plane." Unquote. Thank you and Sairam.

0: ఎంత మంచి తీర్పుని ఎంత దేవుడి, ఎంత మంచి తీర్పుని ఎంత దేవుడి, ఎంత మంచి తీర్పుని ఎంత దేవుడి,
1: ఎంత మంచి తీర్పుని ఎంత దేవుడి.
0: రాత్రి బలిపీ చరణాతి గణితేశ్వరం సీతాదేవి.

0: It is necessary to know the reason as to why in the world such frightening and wicked things have been happening. It is on account of increasing selfishness and also on account of service which is done without any selfishness. On account of this, meaningless desires have multiplied.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ భీతి లేని దాని బట్టి పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమడంగే మానవులందు

0: It is on the increase to have no fear of sin. And the animal nature has increased on account of losing fear of sin. And there is no love for God either. Humanity is declining in human beings. And these are the causes for the type of revolution that it is there. And we have to change this revolution in order to reverse that trend.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Kalamu cheta marani, charitramu cheta mayani, pranayamu cheta tarugani, srishti cheta perugani, ye satyamaite unnadu, aa satyamulaku roopa vilasame bharatiya samskruti.
0: Indian culture is said that it would not change with a changing time, it would not change on account of changing history, and it would not be destroyed even by a holocaust and total destruction and pralaya, and it will be permanent in the world. Such is Bharatiya culture.
1: Ee samskruti ki vedame moolamu.
0: For this culture, the basis is Veda.
1: Vedam nundi aavirbhavinchinatvante Upanishad.
0: Upanishads have emerged from Veda.
1: Upanishad sarame Gita.
0: Gita is the essence of Upanishad.
1: Gita yokka rasame Brahma Sutram.
0: Brahma Sutras are the very essence of Gita.
1: Ee moodunu avinabhava sambandhamu anyonya aasrayam.
0: These three are inextricably related to each other and they are mutually dependent.
1: Ivi Travana Mana Nithityasato Kudina 20.
0: These are associated with hearing and practicing them.
1: Upanishattulu Sravanatmakamaina 20.
0: Upanishads are worthy of listening and practicing.
1: Brahma Sutramu Mananatmakamaina 20.
0: Brahma Sutras is one which has to be contemplated.
1: Bhagavad Gita Nithityasmatmakamaina 20.
0: Bhagavad Gita is a scripture which has to be practiced in life.
1: ఇవి కేవలము జ్ఞానమయమై స్వరూపములే కాని వాంగ్మయ స్వరూపములు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్, సుప్రీం నాలెడ్జ్, నాట్ ఆర్డినరీ లిటరేచర్.
1: కానీ ఈనాడు ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను వాంగ్మయముగా భావించటం చేతనే మానవుడు యుగములు కదిలిన తరములు మారిన తాన్న స్థానము నుండి అడుగైనా ముందుకు పోలేకపోతున్నాడు.
0: As people consider nowadays all these scriptures as mere ordinary literature, the types of time that we have got now have come to stay.
1: Bhagavad Gita Bharatiyula yokka hakku ani mata grantham ani inka ide vidhamuga aneka granthamulu aaya matamulanu puraskarinchukoni vadopavadamulalo digatam jarugutu undi.
0: Bhagavad Gita is considered as the very exclusive property of Bharatiyas. Similarly, various religions consider scriptures as if they are exclusive. On account of this, there is a lot of argumentation.
1: Prema Swarupulara, meeru veruga bhavinchaka sarvamatam saramu sarvagamyamuna yokka cherika ekatvamaneetundi divyatvani gurtinchi vattinchinappudi mana yokka జీవితం అనేటువంటిదే కాకుండా సమాజమే కాకుండా దేశం కూడాను ఉద్ధరింపబడినటువంటి వారం అవుతాం.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. యు షుడ్ నాట్ థింక్ అదర్వైజ్. ది ఎండ్ అండ్ ద గోల్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఈజ్ యూనిటీ. వెన్ వీ రియలైజ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ ప్రాక్టీస్, దెన్ ఓన్లీ దెర్ విల్ బి ప్రాస్పెరిటీ అండ్ పీస్.
1: భగవద్గీత ఒక్క భారతీయులకు మాత్రమే చేరినటువంటిది కాదు. దీనికి ఈ మాత్రం పరిమితం మనం ఇవ్వరాదు.
0: భగవద్గీత ఈజ్ నాట్ మియర్లీ ఎక్స్క్లూజివ్లీ అప్లికబుల్ టు భారతీయస్ అలోన్. దిస్ వీ షుడ్ నాట్ కన్సిడర్
1: కేవలము హిందూ మతమునకు సంబంధించినటువంటిదనియే మనం భావిస్తూ వస్తున్నాము. ఇది సంకుచితమైనటువంటి భావమే.
0: వీఆర్ థింకింగ్ దట్ దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్లికబుల్ అండ్ రిలేటెడ్ టు హిందూయిజం. బట్ దిస్ ఈజ్ ఎ నారో మైండెడ్ అప్రోచ్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావం అనుసరించి కాలకర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని కేవలము ఈ యొక్క పవిత్రమైన యొక్క గ్రంథము యావత్ జగత్ వ్యాప్తి గావించబడినటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ఇట్ ఈస్ నెససరీ టు రికగ్నైజ్ దట్ దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ డిపెండింగ్ అపాన్ ద టైమ్ అండ్ ద సిచ్యుయేషన్ దట్ వీ హ్యావ్ నౌ హ్యావ్ టు స్ప్రెడ్ అండ్ మేక్ ఇట్ అవైలబుల్ టు ద ఎంటైర్ వరల్డ్.
1: అన్ని దేశీయులకు అన్ని మతముల వారికి ఈ భగవద్గీత అనేటువంటిది ప్రాణ సమానము.
0: భగవద్గీత మే బి కన్సిడర్డ్ ఎస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ రిలీజియన్స్.
1: భగవంతుని గురించి తెలుపునటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: ఆల్ దోస్ స్క్రిప్చర్స్ విచ్ డిస్క్రైబ్ థింగ్స్ రిలేటింగ్ టు గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీతాస్.
1: ఖురాన్ అనేటువంటిది ఇస్లాముల యొక్క గ్రంథమనియు
0: ఖురాన్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఇస్లాం.
1: బైబుల్ కేవలము క్రిస్టియన్స్ కు మాత్రమే సంబంధించినటువంటిది అన్నట్టు
0: బైబుల్ సిమిలర్లీ ఈజ్ కన్సిడర్డ్ టు బి అప్లికబుల్ టు క్రిస్టియానిటీ.
1: గ్రంథరాజ్యం అనేటువంటిది కేవలం సిక్కులకు మాత్రమే సంబంధించినదని
0: సిమిలర్లీ గ్రంథరాజ హాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ అప్లికబుల్ ఓన్లీ టు సిక్స్.
1: ఈ విధముగా కేవలము గ్రంథములను ఆధారము చేసుకుని తమ యొక్క ఐకమత్యమును దివ్యత్వాన్ని కోల్పోతూ ఒకరినొకరు అనేక విధములుగా వేదాభిప్రాయములను పెంచుకొని భిన్న భావముల చేత తమ యొక్క సత్యమును గుర్తించుకునలేక జీవితాన్ని వ్యర్థము గావించుతున్నారు.
0: ఆన్ దిస్ బేసిస్ దెర్ ఇస్ సంథింగ్ ఎక్స్క్లూజివ్నెస్ అట్రిబ్యూటెడ్ టు ద స్క్రిప్చర్స్ అండ్ దేర్ ఫోర్ దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అండ్ దెర్ విల్ బి ఆర్గ్యుమెంటేషన్ అండ్ క్వారల్స్. దస్ వీఆర్ వేస్టింగ్ ది లైఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్.
1: అమూల్యమైన కాలమును అర క్షణమైనా కూడా వృధా చేయకూడదనేటువంటి యొక్క సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దీస్ పీపుల్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దాట్ టైమ్ విచ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ షుడ్ నాట్ బి వేస్టెడ్ ఈవెన్ ఇన్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్.
1: అనేక మంది వేదవేత్తలు అనేక భాషల యందు అనేక విధములుగా ఈ భగవద్గీతను రచించి వ్యాఖ్యానించి అనేక విధములుగా దీనిని వ్యాప్తి గావించుచున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ అండ్ రిలీజియన్స్ హ్యావ్ రిటన్ కామెంటరీస్ ఆన్ భగవద్గీత అండ్ హ్యావ్ టేకన్ అప్ ది టాస్క్ ఆఫ్ స్ప్రెడింగ్ భగవద్గీత టు ఆల్ పీపుల్.
1: ప్రచార ప్రబోధమును ప్రపంచమంతయు వ్యాపించినప్పటికీ ఆచరణ మాత్రము ఏ మాత్రము కనిపించటం లేదు.
0: ది టెక్స్ట్ హ్యాస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ బట్ పీపుల్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి ప్రాక్టీసింగ్ భగవద్గీత ఇన్ దర్ డే టు డే లైఫ్.
1: ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధలు ఈనాడు అత్యవసరము.
0: టుడే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ ఎన్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ భగవద్గీత విచ్ ఈస్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ ప్రాక్టీస్.
1: ఇది పారాయణ గ్రంథము కాదు.
0: భగవద్గీత ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్క్రిప్చర్ విచ్ కెన్ బి
1: పాఠ్య గ్రంథము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి రెడ్ అండ్ ఫర్గాటన్.
1: ఇది ఆచరణ యోగ్యమైనటువంటిది.
0: దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హ్యాస్ టు బి ప్రాక్టీస్. దిస్ ఈస్ వర్తి ఆఫ్ ప్రాక్టీసింగ్.
1: ప్రొద్దున విద్యా ప్రకాశానందుల వారు దీనిని గురించి సమత్వాన్ని బోధిస్తూ నిత్యత్వాన్ని విశ్వసిస్తూ దివ్య వ్యాప్తి గావించవలసినటువంటి విధానమును కూడాను తెలుపుతూ వచ్చారు.
0: విద్యా ప్రకాశానంద స్వామి వైల్ ఎక్స్ప్లెయినింగ్ భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఈక్వాలిటీ అండ్ ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ దిస్ భగవద్గీత ది స్క్రిప్చర్.
1: అయితే ఈనాటి యొక్క కాల పరిస్థితిని పురస్కరించుకుని ఈ భగవద్గీతను ఏ విధముగా ఈ జగత్తునకు ఈ సమాజమునకు అందించాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటగా ఈ సాధు సంఘం అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ సాధు సంఘ హ్యాస్ టు టేక్ అప్ అండర్స్టాండింగ్ భగవద్గీత ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రజెంట్ టైం.
1: కేవలం భగవద్గీతను ఆధారం చేసుకుని కృష్ణ ఉవాచ అర్జున ఉవాచ అని కేవలం దేహధారులను మాత్రమే ఆధారం చేసుకుని మనం ప్రచార ప్రబోధంలో ప్రవేశిస్తున్నామే కాని ఇది సర్వ మానవులకుడును ఆధారమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి దానిని గుర్తించి ఈ దేహాధారము కాకుండా జీవ ఈశ్వర్య యొక్క సంబంధాన్ని ఇందులో ఏమిర్చి తద్వారా సమాజంలో ప్రచారం సల్పినప్పుడే ప్రజలలోని అంతో ఇంతో ఉండినటువంటి యొక్క ఆస్తిక స్థితి ఎంతైనా అభివృద్ధి పొందుటకు వీలవుతుంది.
0: వైల్ అండర్స్టాండింగ్ భగవద్గీత వీ షుడ్ నాట్ అండర్స్టాండ్ మియర్లీ యాజ్ ఇఫ్ అప్లికబుల్ టు టూ పర్సన్స్ యాజ్ అర్జున అండ్ కృష్ణ. అర్జున సెట్ దస్ అండ్ కృష్ణ సెట్ దస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ భగవద్గీత యాజ్ ఎ స్క్రిప్చర్ విచ్ ఎక్స్పౌండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది సూపర్ సోల్. అండ్ దస్ ఇఫ్ వీ టేక్ అప్ ప్రీచింగ్ ఆఫ్ భగవద్గీత టు ద పీపుల్, ది ఫెయిత్ ఇన్ గాడ్ విచ్ ఇస్ ఆల్రెడీ డిక్లైనింగ్ విల్ బి revived and they would be able to understand the significance of Bhagavad Gita properly.
1: Arjunudu em adigadu, Krishnudu emi cheppadu, Gita endu spashtam gane untunnadi, inka mana yokka prabodhanam pracharam enduku.
0: What Arjuna has asked and how and what Krishna has replied is very clear in Bhagavad Gita itself. In that context, where is the need for our exploring
1: parayanamuku grantham chalada?
0: For doing parayana and reading it, is not the scripture sufficient?
1: పారాయణం చేసినంత మాత్రం పరతత్వం మనకు ప్రాప్తిస్తుందా?
0: బై మియర్లీ రీడింగ్ దిస్ భగవద్గీత వుడ్ వి బి ఏబుల్ టు అచీవ్ పరతత్వ ఆర్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్?
1: అంధకారం వెళ్ళం హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
0: బై మియర్లీ లిజనింగ్ టు ద న్యూస్ ఆఫ్ ద లైట్ would it be possible to dispel darkness on earth?
1: Nirupe

0: By merely listening to the efficacy of good medicine, would it be possible to remove the suffering and the illness of a diseased person?
1: పారాయణం వల్ల లభించేటువంటి ఫలితం కూడా ఇట్టిది.
0: ది ఫ్రూట్స్ ఆఫ్ మియర్లీ రీడింగ్ భగవద్గీత వుడ్ బి ఓన్లీ జస్ట్ దిస్ కంపేరబుల్.
1: పారాయణము చేయటము, కాలమును పవిత్రము చేయటము మాత్రమే.
0: రీడింగ్ భగవద్గీత ఈజ్ ఓన్లీ టు శాంక్టిఫై ది టైం.
1: పరతత్వాన్ని అనుభవించి పరమాత్మలో ఐక్యం గావించుకోవటానికి దీనిని ఆచరించినప్పుడే దీని యొక్క ఆనందమును మనకు అనుభవానికి వస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ భగవద్గీత యూ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ పరతత్వ అండ్ యుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ పరబ్రహ్మ.
1: భగవద్గీత అన్నటువంటిది కేవలము ఒక మార్గం వంటిది మాత్రమే.
0: భగవద్గీత మే బి కంపేర్డ్ టు ఏ పర్టికులర్ పాత్.
1: ఒక మార్గమునందు మనం కూర్చొని ఒక గ్రామంలో చేరాలని, ఆ గ్రామంలోకి చేరేటువంటి మార్గము ఇదే ఇదే ఇదే అని ఉచ్చరించినంత మాత్రం మనం గ్రామం చేరగలమా?
0: ఇఫ్ యూ వర్ టు సిట్ ఆన్ ద పాత్ అండ్ మియర్లీ రిపీట్ దట్ దిస్ పాత్ విల్ లీడ్ టు ఏ పర్టికులర్ విలేజ్, వుడ్ యూ బి ఏబుల్ టు రీచ్ ది విలేజ్ బై సచ్ రెప్యుటేషన్?
1: పాత్రలో పంచపక్ష పరమాన్నము నుంచుకుని పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం అని ఎన్ని పర్యాయములు స్మరించినప్పటికీ మన యొక్క పొట్ట నిండదు.
0: By merely repeating that there are great delicacies in a vessel, your stomach will not be filled. There may be so many delicacies in the vessel.
1: ఆకలి తీరదు.
0: Your hunger will not be satisfied.
1: బలశాంతులు మనకు లభించవు.
0: You would not be able to get the strength and peace.
1: తట్టలో ఉన్న పదార్థం పొట్టలో చేరవలనన్నా నోటికి చేతికి పని పెట్టాలి.
0: If you want to take food into the stomach from the plate, there is a need for giving work to the hand and to the mouth.
1: Ade vidhamga mana chetalayandu mana yokka bhavamulayandu vaakkulandu eka swaroopani dharinchinappude idi trikutana shuddhiga ee bhagavad gita manaku artham avutundi.
0: When we synchronize the word, the deed and the thought and put it that into practice, then only we'll be able to understand bhagavad gita in the proper sense.
1: Bhagavantudu oka sthiti.
0: God refers to a particular
1: gramam vanti vaadu.
0: It is something like
1: oka gamyam vanti vaadu.
0: He may be compared to a goal.
1: Aa gamyamunu manam cheravalanna geeta ane margamunu anusarinchinappude aa gamyanni manamu cheragalamu.
0: If you want to reach the goal of God, you have to take the path of Bhagavad Gita and travel on it. Then only you will be able to reach the goal.
1: Kanukane geetanu margamuga vishwasinchi భగవంతుని గమ్యంగా మనం తలంచి మార్గంలో మనం ప్రయాణం సరిపినప్పుడు, అనగా ఆచరణలో ఉంచినప్పుడే మనం చేరవలసినటువంటి స్థానాన్ని సుక్షేమంగా మనం చేరగలము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ది గోల్ సేఫ్లీ, యూ హావ్ టు కన్సిడర్ గాడ్ యాజ్ ద గోల్, కన్సిడర్ భగవద్గీత యాజ్ ద పాత్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ వాట్ ఈస్ కంటైన్ ఇన్ భగవద్గీత. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు రీచ్ ది గోల్ సేఫ్ అండ్ ష్యూర్.
1: భగవంతుడు చెప్పినటువంటి వాక్యములు ఒక జాతికి, ఒక మతమునకు, ఒక దేశమునకు, ఒక కులమునకు, ఒక వర్ణమునకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
0: ది అటరెన్సెస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ కన్ఫైన్ టు ఏ పర్టికులర్ రీజన్, ఏ పర్టికులర్ క్యాస్ట్, ఏ పర్టికులర్ కమ్యూనిటీ, ఏ పర్టికులర్ రిలీజియన్ ఆర్ ఏ పర్టికులర్ సెక్ట్.
1: ఈ జాతి మతములు గుణముల నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఆల్ దీస్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ హ్యావ్ ఎమర్జ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 క్వాలిటీస్.
1: గుణములు భ్రమస్వరూపాన్ని ధరించినటువంటివి.
0: These qualities are a manifestation of a type of illusion.
1: ee gunamulane bhramalu manayandu undinanta varaku nu brahma manaku praaptinchadu.
0: As long as you have these qualities in the form of illusion in you, you would not be able to get a vision of brahma.
1: Bhagavantudu gunatheetudu.
0: God transcends all the qualities.
1: ee brahma rahitudu.
0: He is free from all delusion.
1: Brahmanu nirmoolam gaavinchinatuvanti vaadu.
0: He is the one who can destroy all illusions.
1: Atti nirmoola sthayi yendu gamyamainatvanti yokka dhanyamunandu manavatvanni gurtinchadaniki tagiratvanti yokka acharana manamu anubhutilo teppinchukovali.
0: We have to undertake such practices which will make this particular goal a reality. Once we practice it, we will be able to experience it.
1: Gunatitamainatvanti divyatvanni గుణముల చేత పొందడానికి ప్రయత్నించటము కేవలం ఒక విధమైనటువంటి భ్రమననే చెప్పవచ్చు.
0: ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఇల్యూజన్ టు రీచ్ ది ట్రాన్సెండెంటల్ గోల్ విచ్ ట్రాన్సెండ్ ఆల్ ద క్వాలిటీస్ త్రూ దీస్ క్వాలిటీస్.
1: భ్రమస్వరూపులైనటువంటి జిజ్ఞాసులకు తిరిగి భ్రమనే మనం బోధించి, భ్రమను భ్రమగానే వారిని పెంచి తరువాత మరింత వారిని బంధితుని గావించుచున్నమే.
0: జిజ్ఞాసుస్ హూ ఆర్ అండర్టేకింగ్ ప్రీచింగ్ ఆర్ ప్రీచింగ్ త్రూ ఇల్యూజన్. దే ఆర్ దెమ్సెల్స్ అండర్ ఇల్యూజన్. దే ఆర్ ప్రీచింగ్ ఆల్సో అబౌట్ ద ఇల్యూజన్. అండ్ దిస్ వుడ్ నాట్ బి
1: ప్రబోధలు కానీ ప్రచారములు కానీ ప్రచారీతకు కావచ్చు.
0: దిస్ మే హెల్ప్ యూ ఓన్లీ టు టాక్ అబౌట్ ద థింగ్స్ అండ్ టు హెల్ప్ ది స్ప్రెడ్ ఆఫ్ ఇట్.
1: ఆనందంగా వారికి అనిపించవచ్చు.
0: యూ మే బి ఏబుల్ టు మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ అండ్ జాయస్.
1: కానీ దేహం కల్పించును, మనసు ఉన్నదని అనిపించును, కానీ ఆత్మతత్వం అనేటువంటి ఉనికి దాన్ని మనకు పట్టడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఎ గ్రిప్ ఓవర్ ఆత్మతత్వ యాజ్ ఇట్ ట్రాన్సెండ్స్ బోత్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మైండ్.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు మనం ప్రచారం అనేటువంటిది చాలా వారికి శ్రేయస్కరమైనట్టుగా మనం బోధించాలి, గాని ప్రేయస్సునకు సంబంధించినట్టుగా ఉండకూడదు.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వెన్ వీఆర్ టేకింగ్ ప్రీచింగ్ ఆఫ్ భగవద్గీత వీ హ్యావ్ టు మేక్ దట్ పర్టికులర్ థింగ్ టేక్ ది పాత్ ఆఫ్ శ్రేయస్ అండ్ నాట్ ప్రేయస్.
1: వారికి ప్రియములు కదా అని మనం ఏదో కొన్ని కొన్ని కథల ద్వారా మనకు వారిని ఆనందపరిచేటువంటి యొక్క మార్గంలో మనము ప్రవేశించరాదు.
0: టు మేక్ దోస్ థింగ్స్ టేస్టీ అండ్ యాక్సెప్టబుల్ టు పీపుల్ వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ దెమ్ ఇన్ ద స్టోరీస్ విచ్ విల్ మేక్ దెమ్ ఫర్గెట్.
1: విలాసమును ఉత్సాహమును అందించడమే మాత్రమే కాని శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని వారిలో ఏమాత్రం కూడా హత్తుకున్నట్టుకు సరైనటువంటి అవకాశం ఉండదు.
0: సచ్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ మే గివ్ టెంపరీ జాయ్ అండ్ ఎంకరేజ్మెంట్ టు పీపుల్ అండ్ గెట్ అన్ అప్లాస్ బట్ దట్ వుడ్ నెవర్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ ద రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పర్మనెంట్ డివినిటీ ద ట్రాన్సెండెంటల్ డివినిటీ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: పురాణముల ద్వారా పవిత్రమైన కథల ద్వారా దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని వర్ణించడం అనేటువంటిది పౌరాణికుల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పౌరాణిక టు ఎక్స్పౌండ్ దీస్ పురాణాస్ దీస్ మైథలాజికల్ స్టోరీస్ ఇన్ ఎ వెరీ డెలీషియస్ వే.
1: కానీ సన్యసించినటువంటి వారు నిత్యమైన సత్యమైన దైవత్వాన్ని తాము అనుభవించి తాము పెంచుకొని పరులకు పంచడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: But it is a different thing with reference to a sannyasin who has renounced all the things of the world. He has to follow a different path, not the path of a pauranik.
1: Niyo samvatsaram nundi entayo vyakhyanamu gavinchinatti mahaneeyudu bhagavad gita yokka tattvanni prachara prabodham chestune vastunnaru kaani enta varaku deenini abhyasistu vastunnaru enta deenini sadhincharu ye vidhamainatundi marpudu vaaru kaligindi aneetundi yokka vishayanni vicharisthe ఏ మాత్రము మనకు నూటికొక్కరో కోటికొక్కరు కూడాను కనిపించరు.
0: ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ అండర్టేకన్ ప్రీచింగ్ ఆఫ్ భగవద్గీత బట్ ఇఫ్ వన్ పుట్స్ ఎ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ వెదర్ టు వాట్ ఎక్స్టెంట్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రాక్టీస్ భగవద్గీత అండ్ రియలైజ్ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్ ద ట్రూత్ దట్ ఆర్ కంటైన్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ వెరీ రేర్లీ ఫౌండ్. దేర్ మే బి వన్ ఇన్ ఎ థౌసండ్ ఆర్ వన్ ఇన్ ఎ ల్యాక్.
1: మనకు ఏ పది మంది అయినా కూడా ఆచరణ యోగ్యులు చాలు.
0: వాట్ వీ నీడ్ ఈస్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ 10 పీపుల్ హూ ప్రాక్టీస్ భగవద్గీత దట్ వుడ్ బి సఫిషియంట్.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడే నీల కరము పాలు.
0: ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌస్ మిల్క్ ఎ సేక్రెడ్ మిల్క్ దట్ ఈస్ సఫిషియంట్. వాట్ ఈస్ ది నీడ్ ఫర్ హ్యావింగ్ డాంకీస్ మిల్క్ ఇన్ బ్యారల్స్.
1: కనుక ఈనాడు మనం నూతనంగా మనం ప్రారంభించవలసి వచ్చింది భగవద్గీతను ఆచరణ యోగ్యమైనటువంటిదిగా, ఇది అనుష్ఠాన రూపమైనటువంటిదిగా మనం విశ్వసించి మనం ఆచరించి ఆనందించి సమాజానికి పంచడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ దిస్ భగవద్గీత. మేక్ దిస్ భగవద్గీత ఎ స్క్రిప్చర్ విచ్ ఈస్ వర్తీ ఆఫ్ ప్రాక్టీసింగ్ పుటింగ్ ఇట్ ఇన్ టు డైలీ లైఫ్ అండ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ వీ షుడ్ అండర్టేక్
1: ఆచరణ యోగ్యులు అనుష్ఠాన కుశలులు.
0: సాధుస్ ఆర్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దట్ దే ఫైండ్.
1: వారి కాలమంతా కూడాను ఈ విధమైనటువంటి ఆచరణ యందు సాత్వికం గావించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: దే షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ దర్ టైమ్ ఇన్ ప్రాక్టీసింగ్ దీస్ గ్రేట్ ట్రూత్స్ అండ్ శాంక్టిఫైయింగ్ దర్ లైఫ్.
1: దాని నిమిత్తమై దండ కమండల కాషాయ వస్త్రములు ధరించారు.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ అలోన్ దిస్ సన్యాసన్స్ హావ్ టేకన్ అప్
1: ఒక్క దైవం కోసమే తలను కొరిగించుకున్నారు.
0: దిస్ హాస్ బీన్ టేకన్ అప్ బై దెమ్.
1: దైవమునకు తనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే వారి ప్రధానమైనటువంటి లక్ష్యంగా విశ్వసించాలి.
0: దే హావ్ టేకన్ అప్ ఆన్ దెమ్సెల్వ్స్ దట్ దే షుడ్ రికగ్నైజ్ ది రియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దెమ్ అండ్ గాడ్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రూత్.
1: పాప భయం పోయి పరిపాటైపోయెను దుష్కృతం విలను శ్రీపతి భక్తి పోయి వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామ చింత

0: రాత్రి నిరర్థకము కన మానవా, ఈ రాత్రి నిరర్థకము కన మానవా.
1: ఓ మ్యాన్, వై డూ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యూ హ్యావ్ మాస్టర్డ్, యు హావ్ రెడ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ యు హావ్ మాస్టర్డ్ దెమ్, యు హావ్ మైట్ హావ్ మాస్టర్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ అండ్ డెవలప్ డివోషన్ ఇన్ యూ, ద ఎంటైర్ లైఫ్ వుడ్ బికమ్ ఏ మియర్ వేస్ట్. వై డోంట్ యూ రియలైజ్ దిస్ ఓ మ్యాన్?
0: ప్రాచీన కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనుష్ఠాన ప్రియులైనటువంటి పెద్దలను అనుసరించుతూనే పిల్లలను జీవిస్తూ వచ్చారు.
1: From times immemorial, the youngsters and the people in the lower rung have always taken people who are in higher places as their models, and those people they practiced whatever they believed in, and the others also followed the elders.
0: పెద్దలైనటువంటి వారు ఏ విధమైన మార్గమును అనుసరిస్తారు దానిని పిల్లలైనటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారు, అమాయకులైనటువంటి వారు దానిని ఆధారంగా తీసుకుంటారు.
1: Whatever path is taken and followed by the knowledgeable ones and the great ones have been followed by the youngsters and the ignorant people having full faith in them.
0: కనుక ఈనాడు అన్ని విధములు కూడాను పెద్దలైనటువంటి వారు, మహనీయులైనటువంటి వారు, మహాత్ములైనటువంటి వారి ఆధారంపైననే ఈ జగత్తు కొంతవరకు నిలిచి ఉంటుండాలి.
1: Even today the same truth holds good. The entire world depends upon for the guidance on the great ones, on the sages and saints and great people.
0: ఈ మహనీయుల పైన అనేక విధమైనటువంటి బాధ్యతలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: There are great responsibilities put on these great souls.
0: వీరు నాయకులుగా నిలిచినప్పుడు దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను కూడా మనం వహించవలసి వస్తుంది.
1: When these people accept the leadership, they have to accept necessarily the responsibility associated with it.
0: కానీ ఈనాడు మనం అధికారమునకు మాత్రమే ప్రాకులాడుతున్నాము, కానీ దీని కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి చిత్తములు ఏమాత్రం కూడా మన యందు అభివృద్ధి కాకుండా ఉన్నవి.
1: బట్ టుడే వీ ఆర్ ఓన్లీ ఆస్పైరింగ్ టు హ్యావ్ ది పొజిషన్స్ బట్ వీ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ ది రెస్పాన్సిబిలిటీస్ విచ్ ఆర్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ ద పొజిషన్స్.
0: అధికారంతో పాటు కర్తవ్యం కూడాను నిర్వర్తించాలి.
1: Along with the power and authority, one has to discharge one's own duties.
0: మన ధర్మాన్ని మనము గుర్తించాలి.
1: We have to recognize our own duty.
0: ఇది దేహం ద్వారానే అనుభవింప చేయాలి.
1: We have to discharge our duties with the help of the physical body.
0: దేహం ద్వారానే ఆనందించాలి.
1: Through the body alone, we should be able to enjoy.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The physical body is meant for practicing dharma.
0: కానీ దేహమును ఆధారము చేసుకుని దేహిని మనము గుర్తించాలి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, టేకింగ్ దట్ యాజ్ ద బేసిస్, వీ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ఇన్డ్వెలర్ ఆఫ్ దిస్ బాడీ.
0: దేహము పాంచ భౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి.

0: Some which are associated with the world, there are things which may be called permanent and impermanent in the world.
1: Tati padarthamanandu kodanu asti bhati priyam. Adi satya chit ananda swarupamto unnadi.
0: In every object, there is asti bhati priyam and sat chit
1: daniki manayokka viniyoga nimittamai daniki roopanamamunu pichukunnam.
0: In order to experience it and utilize it, two more things are added. That is the roopanamam
1: matrame anityam kani sat chit anandam anetundi satyamu adi shashvatamu.
0: Name and form are impermanent things, but sat chit and ananda, they are permanent aspects of
1: adi nirgunam nirandaram sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: This particular sat chit ananda are the aspects of God, which is a permanent entity, unchanging, effulgent, resplendent.
1: Adi nitya satyamainatundi yokka atma tattvamunu nityamani cheppudaku ettu sadhyamavunu.
0: When Atma is having such characteristics, how can it describe that particular thing as mithya or not permanent entity?
1: Drishyamunaku roopamunnadi kani drishtiki roopam ledu.
0: For the object, there is a form. But for the vision itself, there is no form.
1: Drishyamulainatundi yokka drishyam cheyadane drashtanu manam anubhavinchali.
0: Through this object, you have to experience the person who views at it, who takes a vision of it.
1: Roopanamamulu lenetundi yokka drishtito drashtanu manam anubhavinchadame sariyainatundi yokka sadhanam.
0: Correct sadhana therefore is, with the help of name and form, who should be able to experience the seer or the real Lord.
1: మనం జగత్ సంబంధమైనటువంటి యొక్క వ్యవహారంలో మనం ఉండి వాటితో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంచుకొని దాన్ని చర్చించడం అంటే ఇది చాలా కష్టమైనటువంటి విషయము.
0: వెన్ వీఆర్ అసోసియేటెడ్ విత్ ద డే టు డే లైఫ్ ఇన్ ద వర్ల్డ్లీ సెన్స్, ఇట్ మే బి వెరీ డిఫికల్ట్ టు గివ్ అప్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ దోస్ డ్యూటీస్ విచ్ ఆర్ ఎంజాయిడ్ అన్ అస్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్.
1: గుండు పైన నిలిచినటువంటి వ్యక్తి తాను నిలుచుకుని గుండును ప్రక్కకు నెట్టాలంటే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు.
0: If a person who is standing on a stone, if he wants to remove the stone under his own feet, standing on it, well, it is impossible task.
1: Gundunu prakkaku nettalante gundu digi thanu prakkaku nettataniki prayatninchali.
0: If you want to push aside the boulder on which you are standing, you have to get off from it and then only you will be able to push it.
1: Dinine vairagyam ani cheptu vacharu.
0: This particular thing has been described as vairagya.
1: వైరాగ్యం అనగా ఆస్తి ఆలి వీడి అడవికి ఒకటి కాదు.
0: వైరాగ్య ఆర్ రెనౌన్సియేషన్ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ అప్ ఫ్యామిలీ.
1: భావమందు దుష్ట భావము వీటుటే త్యాగమగును, అది యోగమగును.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రినౌన్స్, రియల్ రెనౌన్సియేషన్ రెఫర్స్ టు గివింగ్ అప్ బ్యాడ్ థాట్స్ ఇన్ ద ఫీలింగ్, బ్యాడ్ థింగ్స్ ఇన్ ద ఫీలింగ్, అండ్ దట్ ఈస్ రియల్ సాక్రిఫైస్.
1: అందులో మనం ఉండి కూడాను దానితో సంబంధ బాంధవ్యము లేకుండా మన యొక్క చిత్తమును పరమాత్మనికి హత్తుకున్నట్టుగా మనం చూసుకుంటూ ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు బీ ఇన్ ఇట్, బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్ టు ఇట్, అండ్ యూ షుడ్ కన్సిడర్ దాట్ యాజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సూపర్ సోల్.
1: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి గుణాతీతమైనటువంటి వారికి కదా నీ తత్వం గుర్తించడానికి వీలవుతుంది, వ్యామోహ కారణం చేత, దేహ కారణం చేత, బుద్ధి కారణం చేత తప్పించేటువంటి ఈ అజ్ఞానులైనటువంటి గోపికలకు నీ యొక్క తత్వము ఏ విధంగా అర్థమవుతుంది, వారికి నీవు ఏ విధంగా వశం కాగలవు అని ప్రశ్నిస్తాడు.
0: ఉద్ధవ వెంట్ టు లార్డ్ కృష్ణ అండ్ క్వశ్చన్డ్ హిమ్, వెల్ కృష్ణ, యు ఆర్ ద ట్రాన్సెండెంటల్ లార్డ్, గోపికాస్ హు ఆర్ సబ్జెక్ట్ టు ఆల్ ది వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ ది ఇన్ఫాచుయేషన్ ఎట్సెట్రా, హౌ వుడ్ దోస్ పీపుల్ బి ఏబుల్ టు రియలైజ్ యూ యాజ్ యు ఆర్ ది ట్రాన్సెండెంటల్ వన్ అండ్ ఆల్సో యాజ్ దే ఆర్ సబ్జెక్ట్ టు దోస్ త్రీ గుణాస్?
1: ఉద్ధవ, గోపికల యొక్క చిత్తము గుర్తించడానికి నీకు సాధ్యం కాదు.
0: కృష్ణ టోల్డ్ ఉద్ధవ, వెల్ ఉద్ధవ, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది హార్ట్ ఆఫ్ గోపికాస్.
1: అత్తలు ఒత్తుకున్న
0: వెన్ ది మదర్స్ ఇన్ లా ఆఫ్ దీస్ గోపికాస్
1: మరి భక్తులు కత్తులు నూరుచున్న,
0: అండ్ వెన్ దర్ హస్బెండ్స్ ఆర్ ట్రైయింగ్ టు షార్పన్ ది
1: స్వోర్డ్,
0: దే డు నాట్ రైజ్,
1: కోపగించరు,
0: దే డు నాట్ బికమ్ యాంగ్రీ విత్
1: ఎటకేగరు,
0: దే డు నాట్ రన్ అవే
1: ఇన్ ఫోర్ గోపికల్,
0: దే డు నాట్ గో టు ఎనీ ప్లేస్.
1: చిత్తములందు పొత్తరువులు రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: కృష్ణ హ్యాస్ బికమ్ ఎన్ ఇన్సెపరబుల్ థింగ్, just as a picture which is printed on the page cannot be separated.

0: ఒక కాగితం లోపల హత్తుకున్నటువంటి చిత్తరువు, ఆ చిత్తరువు వేరు కాగితం వేరు చేయటకు వీలు కాదు. అదే విధంగానే వారి హృదయమునందు నా యొక్క చిత్తరువు హత్తుకుని పోయింది.
1: When a picture is printed on a paper, it is not possible to separate the picture from the paper. In the same way, my form is so indelibly and inseparably printed on the hearts of Gopikas.
0: అదే విధముగానే సాధకుల యొక్క చిత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయినప్పుడే వీరు అన్య కార్యములు చేసినప్పటికీ, ఎన్ని కార్యములు గావించినప్పటికీ ఇవి భగవత్ కార్యములుగానే రూపొందుతాయి.
1: ఇన్ ద సేమ్ వే ఇఫ్ God gets imprinted on the hearts of sadhakas, whatever activity they undertake, there will not be any danger and they will be doing the correct thing only.
0: Mukhyamga meeru prachara prabodhamulandu kankanam gattukoni deshavyaptiga ee bhagavat tattvanni pracharam salputuntam, idi chaala aanandakaramaina vishayamu, idi chaala aadharakaramainatundi vishayamu.
1: To say one thing, that those of you who have undertaken spreading of this particular Bhagavad Gita to the entire world, it is highly appreciable and joyous.
0: ఇది చాలా అవసరము.
1: This is extremely essential for the society of today.
0: అయితే సమాజమునందున్నటువంటి వ్యక్తులకు ఈ కలియుగ ప్రభావం వల్ల తెలివితేటలు అధికం కాని గుణము చాలా అల్పంగా ఉంటుంటాయి.
1: But unfortunately, the people of today in the society are having a lot of cleverness and intelligence, but they do not seem to have good qualities and virtues.
0: Chaduvulu perugukonadi sandehamulu kuda nu perugutuntai.
1: As the studies and the education goes on increasing, their doubts also multiply.
0: Prati chinna vishayanni kuda nu vimarsinchutaku mundanje vestuntaru.
1: In every small little thing, they take the first step of criticizing and commenting.
0: Artama cheppinanu gurtinchadaniki shakti lekapoyinappudukuni vimarsinchatam maatramu chaala viravigutuntaru.
1: They may not have the capacity to understand the meaning when it is given properly, but they come forward to criticize without
0: alpa gunamulu yokka lakshanamu.
1: This is the outstanding characteristic of mean people.
0: Ilanti paristhitulanu manam gurtinchi వారికి ఎట్టి అనుమానములకు అవకాశం లేనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
1: We should recognize this particular fact and truth and take a path which will be free from creating any sort of doubt in the people.
0: దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వారు మీరు.
1: You are the ones who have full faith in God.
0: మీ జీవితాన్ని అంకితము గావించినటువంటి త్యాగులు.
1: You have dedicated your lives and your sacrifices.
0: ఇందీవాడు నిగ్రహించి ఆ యొక్క దైవత్వాన్ని మీ చిత్తమునందు హత్తుకున్నట్టుగా చేసుకున్నటువంటి ఒక యోగులు.
1: యు ఆర్ ద యోగీస్ హూ హ్యావ్ కంట్రోల్డ్ ద సెన్సెస్ అండ్ ఇంప్రింటెడ్ గాడ్ ఆన్ యువర్ హార్ట్.
0: కానీ మన ప్రచారముల చేతను, ప్రబోధన చేతను కొన్ని రకములైనటువంటి సందేహములను మనకు మనమే కల్పించుతూ వస్తున్నాం.
1: బట్ వీ ఆన్ అకౌంట్ ఆఫ్ నాట్ బీయింగ్ కేర్ఫుల్ గివ్ రూమ్ ఫార్ సర్టన్ డౌట్స్ బికాస్ వీ కండక్ట్ అవర్ సెల్స్ ఆర్ వీ
0: దైవం ఒక్కడే. అతను సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. హీ ఇస్ ఆమ్నిషియెంట్,
0: సర్వశక్తిమయుడని మనమే చెప్పుతున్నాము.
1: హీ ఇస్ ఓమ్నిపొటెంట్.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటి.
1: రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటి.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ క్లోత్స్.
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: ద జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: ద కలర్స్ ఆఫ్ ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: ది ఫిజికల్ ఫార్మ్స్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ మే బి డిఫరెంట్.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద క్యాస్ట్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్లవర్స్ బట్ ది
0: తెలివి తప్పి బ్రతుకు కోసం బహుబాధ వద్దులై. ఈ బ్రతుకు నిమిత్తమై మనం ఇన్ని రూపనామములు కల్పించుకుంటున్నామే కాని యథార్థమైనటువంటి యొక్క దివ్య దృష్టితో మనం పలికించిన అందులో ఉన్నది ఒక్కటే. అదే ఏకోహం బహుశ్యాం.
2: ఇన్ ఎ వరల్డ్ సెన్స్, వెన్ యూ టేక్ ఇన్ టు అకౌంట్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్, వీ సీ డిఫరెన్సెస్. బట్ దేర్ ఇస్ ఎ బేసిక్ అండర్లైయింగ్ యూనిటీ అండ్ దిస్ హెస్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ది వెరీ ఫస్ట్ సెన్స్.
3: కొన్ని నిమిషముల ముందుగా ఒక స్వామి వారు కూడా చెప్పారు, బల్బులు ఎన్నియో ఉన్నాయి కానీ మెయిన్ స్విచ్ మనం ఆఫ్ చేస్తే అన్ని బల్బులు కూడా నిరర్థకమైపోతాయి.
2: ఎ ఫ్యూ మినిట్స్ అగో వన్ స్వామి వాజ్ జస్ట్ టెలింగ్ దట్ దేర్ ఆర్ సో మెనీ బల్బ్స్ విచ్ ఆర్ ఎమినేటింగ్ లైట్.
3: అదే విధముగానే మానవులందరూ కూడాను వివిధ రంగులతో వివిధ రూప నామములతో కూడినటువంటి బల్బులు వంటి వారు.
2: ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ మే బి కంపేర్డ్ టు ద బల్బ్స్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ వోల్టేజ్.
3: సూత్రే మణిగణ అయ్యే వారి అన్ని పువ్వులు ఎందుకూడను ఒకే దారం చేరినట్టుగా అన్ని బల్బులు ఎందుకూడను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అనేటువంటి కరెంటు ఒక్కటిగానే ఉంటున్నది.
2: జస్ట్ దేర్ ఇస్ వన్ కామన్ థ్రెడ్ రన్నింగ్ త్రూ ఏ గ్రాన్ అండ్ ద ఫ్లవర్స్ ఇన్ ద ఆల్ ద లైఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డివైన్ ఎఫల్జన్ విచ్ విల్ బి
3: అట్టి తత్వాన్ని మనం సమాజంలో ప్రబోధిస్తూ
2: హూ హ్యావ్ టు టేక్ అప్ ప్రీచింగ్ ఇన్ ది సొసైటీ దీస్ ట్రూత్స్ ఇన్ దిస్ లైఫ్.
3: రాములు వేరు, కృష్ణుడు వేరు, రామ వేరు, విష్ణు వేరు, ఈశ్వరుడు వేరు అనేటువంటి యొక్క దీనికి ఏమైనా మనం కొంత అవకాశం ఇచ్చినప్పుడు దీనిపైన వాదోపు వాదములు ప్రవహిస్తాయి.
2: వన్స్ వీ డిస్క్రైబ్ బ్రహ్మ ఇస్ డిఫరెంట్ అండ్ విష్ణు ఇస్ డిఫరెంట్, రామ ఇస్ డిఫరెంట్ అండ్ కృష్ణ ఇస్ డిఫరెంట్, దెన్ విల్ బి గివింగ్ రూమ్ ఫార్ ఆర్గ్యుమెంటేషన్ ఫర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్.
3: బ్రహ్మతత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ప్రతి జీవుని ఎందుకూడను ఉంటున్నది.
2: ది ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ ఇన్ ద ఫారం ఆఫ్ ఆత్మ.
3: అదే ప్రణవ స్వరూపమైన ఓం ఏకాక్షరం బ్రహ్మ అనేది.
2: ద సేమ్ థింగ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ దిస్ వన్ లెటర్డ్ బ్రహ్మ.
3: ఆ బ్రహ్మనే అయమాత్మ బ్రహ్మ అనేది, అదే ఆత్మగా వచ్చిందన్నారు.
2: ద సేమ్ బ్రహ్మ హ్యాస్ కమ్ ఇన్ ద ఫారం ఆఫ్ ఆర్ టేకన్ ద ఫారం ఆఫ్
3: కనుక ప్రణవము బ్రహ్మ ఆత్మ అవినాభావ సంబంధము ఏకస్వరూపము.
1: Therefore, Pranava, Omkar and Brahma and Atma are synonyms. They are three forms of the same substance.
0: కనుక దైవత్వము లేనటువంటిది ఈ జగత్తునందు కానరాదు.
1: There is nothing in this world which is not having divinity.
0: సర్వ నామములు అతనివి.
1: All the names are his.
0: సర్వ రూపములు కూడాను అతనివి.
1: All the forms are his.
0: కానీ తాను మాత్రము నిత్య సత్యమై ప్రకాశిస్తూ ఉంటాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ బీన్ షైనింగ్ యాజ్ ఎ రెస్ప్లెండెంట్ వన్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఆత్మ ఇన్సైడ్ హిమ్.
0: ఈ బ్రహ్మతత్వం నందు అనేక విధమైనటువంటి యొక్క లక్షణములు కూడా వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద హ్యాస్ డిస్క్రైబ్డ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ బ్రహ్మతత్వ.
0: అది శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయీ, జ్యోతిర్మయీ, వాంగ్మయి, నిత్యానందమయీ, పరాత్మయి, మాయామయి, శ్రీమయీ అని అష్టైశ్వర్య స్వరూపునిగా నిరూపించింది.
1: ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ 8 టైప్స్ ఆఫ్ ఐశ్వర్య. శబ్ద బ్రహ్మ, చరాచర బ్రహ్మ,
0: ఇది అష్టైశ్వర్య స్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వం అనేటువంటిది ఏమీ తెలియనటువంటి యొక్క అమాయకత్వంగా మనం ఒక్కొక్క తూరి మనం బోధిస్తూ ఉంటాము.
1: When Brahma is associated and is having these 8 types of aishwarya in him, sometimes ignorantly will be describing this.
0: ee bhagavatamanandu bhaktula priti nimittamai bhaktulaku aakarshana nimittamai bhagavantuni yandu bhakti prapattulu abhiruddhi gavinchukuneetvanti nimittamai konni rakamulaitvanti okka aakarshanalu kudanu indulo imichi untuntaru. idi pauranikulu.
1: While describing Brahma in order to encourage development of devotion and faith in God, these Pauranikas make these things into the form of stories, make them very attractive and
0: manam kudanu aa krishnudu pai undinatvanti oka prema tattvam chetanu oka vidhamainatvanti oka anuragamu chetanu prapatti chetanu atanni aneka vidhamuluga varnistu untam.
1: An account of love we have for the Lord, an account of devotion we have, an account of the surrender that we just have for the Lord, will be describing for our own joy in a number of ways.
0: Anati gopikale premonmattulai tanmayattulai unmattulai krishnuni yokka pavitramainatvanti yokka jeevitattvamulu kosamai aneka vidhamuluga aarata padutu vacharu.
1: Even gopikas of those days were so much ecstatic when they were thinking of God, they were mad after Krishna's divine form and they were describing ee bhaktilo
0: tanmayattulu kavachu aatmaramulu kavachu unmattulu kudanu kavachu.
1: In devotion it may be possible to lose oneself, it may be possible to get into a state of ecstasy, and it may be possible
0: atti paristhiti yendu nityanitya vishe parisilana kudanu shunyam avutundi.
1: In that state వన్ లూజస్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఏది నిత్యము?

0: ఏది సత్యము అనేటువంటి విచారణ శక్తి ఉండి కూడాను దానిని వారు మర్చిపోతారు.
1: ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ విత్ ఇన్ దెమ్ ద పవర్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ రైట్ అండ్ విచ్ ఈస్ రాంగ్,
0: ప్రేమ యొక్క ప్రభావం అట్టిది.
1: ది ఎక్స్టసీ ఆఫ్ డివోషన్ ఇస్ సచ్.
0: కనుకనే ఒకనొక సమయంలో కృష్ణుడు కానరాకపోవటం చేత గోపికలందరి కూడాను అడవుల్లో ప్రవేశించి మొక్కలను వృక్షములను పువ్వులను కూడాను ప్రశ్నిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ ఇన్ స్పైట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ విచ్ దే హ్యాడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎంటర్డ్ ఇంటు ఎ ఫారెస్ట్ అండ్ బిగాన్
0: మొక్కలకు చెప్పేటువంటి నోరున్నదా,
1: బిగాన్ క్వశ్చనింగ్ ఎవ్రీ ట్రీ అండ్ ప్లాంట్,
0: పువ్వులకు సూచించినటువంటి కన్నులున్నవా, వృక్షములకు ఈ గోపికలకు ప్రాప్తించేటువంటి ప్రార్థనలు వినేటువంటి చెవులున్నవా,
1: డూ దీస్ ఫ్లవర్స్ ట్రీస్ ఎట్సెట్రా హ్యావ్ ది
0: కానీ ఇవన్నీ వారు ఏమాత్రము యోచించలేదు.
1: గోపికాస్ డిడ్ నాట్ కేర్ టు అండర్స్టాండ్.
0: ఈ పరిశోధన లోపల వాళ్ల కాలమును వ్యర్థం చేయలేదు.
1: దే ఆర్ నాట్ ప్రిపేర్ టు వేస్ట్ దర్ టైమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అన్నెసరీ థింకింగ్ అండ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆర్గ్యుమెంటేషన్.
0: నల్లని వాడు,
1: పద్మనయనముల వాడు అండ్ లోటస్ ఐడ్ వన్,
0: కృపారసంబుపై చల్లెడి వాడు,
1: హీఈస్ ద వన్ హూ షవర్స్ గ్రేస్ అండ్
0: ఈ విధంగా వర్ణిస్తూ ఓ మల్లియలారా.
1: ఇన్ దిస్ వే దే వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ కృష్ణ అండ్ అడ్రస్డ్ ది ఫ్లవర్స్.
0: ఎవరైనా మా కృష్ణుని చూస్తురా అని ప్రశ్నించారట.
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ యూ సీన్ కృష్ణ, అవర్ కృష్ణ.
0: కనుక ఇది ప్రేమతో ఆవిర్భవించేటువంటి యొక్క ప్రభావము.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది హార్ట్స్ విచ్ ఆర్ ఫిల్డ్ విత్ లవ్.
0: అది ఆ భక్తులకు ఆ భగవంతునికి మాత్రమే అర్థమవుతుంది కానీ ఇతరులకు అర్థం కాదది.
1: ఇట్ ఈస్ ఓన్లీ దోస్ గ్రేట్ డివోటీస్ అండ్ ద గ్రేట్ లార్డ్ హూ కెన్ అండర్స్టాండ్. అదర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: గోపాలుడు గోపాలులతో గోవులతో వత్సములతో అరణ్యములో ఉండిన సమయంలో బ్రహ్మ ఇతన్ని పరీక్షించగోరి గోవులను గోపాలను వత్సలను దాచిపెట్టినట్టుగా భాగవతం చెబుతుంది.
1: భాగవత డిస్క్రైబ్స్ దట్ గోపాల వైల్ గ్రేజింగ్ ది క్యాటిల్ అలాంగ్ విత్ ద గోపబాలాస్ బ్రహ్మ వాంటెడ్ టు టెస్ట్ గోపాల.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిరిగి సర్వమును సృష్టించి తాను ఏ విధమైనటువంటి కొరత లేకుండా యథాస్థితిగా తాను అనుభవించినట్టుగా మరి ఒక సంవత్సరం తర్వాత వచ్చి బ్రహ్మ చూచినట్టుగా కూడాను వర్ణిస్తుంది.
1: భాగవత ఆల్సో డిస్క్రైబ్స్ దాట్ వెన్ బ్రహ్మ వాంటెడ్ టు టెస్ట్ కృష్ణ, కృష్ణ క్రియేటెడ్ ది కౌస్ అండ్ ది గోపబాలాస్ యాజ్ మెనీ యాజ్ దే వర్ ఎర్లియర్ అండ్ హీ జస్ట్.
0: ఈ విధమైనటువంటి వర్ణనలు భక్తులకు కృష్ణుడి పైన ఉన్నటువంటి యొక్క ప్రియ శిష్యులకు ఆ మోహములో మునిగినటువంటి యొక్క చిత్తములకు చక్కగా అర్థమవుతుంది. కాని భగవంతుడనేటువంటి వాడు ఒకడే అని తెలించి బ్రహ్మ వేరు కృష్ణుడు వేరు, బ్రహ్మ కృష్ణుణ్ణి పరీక్షించాడు అనేటువంటి విషయం అనేటువంటిది సామాన్యమైనటువంటి మానవులకు సందేహం కలుగుతుంది. ఈ సందేహం వల్ల మన యొక్క బోధనలు కూడాను వారు విశ్వసించలేకపోతుంటారు.
1: గ్రేట్ ట్రూత్స్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఆల్ పీపుల్ అండ్ వెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్ ఇట్ ఈస్ ఓన్లీ ది రియల్ డివోటీస్ అండ్ గాడ్ కెన్ అండర్స్టాండ్ ఇన్ ది ప్రాపర్ పర్స్పెక్టివ్. అదర్వైజ్ పీపుల్ విల్ థింక్ హౌ ఇస్ ఇట్ బ్రహ్మ కేమ్ అండ్ కృష్ణ వాస్ టెస్టెడ్. బ్రహ్మ ఇస్ డిఫరెంట్, కృష్ణ ఇస్ డిఫరెంట్.
0: కొన్ని కొన్ని సమయములందు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వభావాన్ని కూడాను విడివిడిగా మనం భావిస్తూ వర్ణిస్తూ ఉంటాము.
1: సమ్ టైమ్స్ అవర్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర విల్ గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
0: ఈశ్వరుడు రామనామం స్మరిస్తుంటాడని కూడాను రమే రామే మనవమే అని కొన్ని విధమైనటువంటి యొక్క వాక్యములతో మనము ప్రబోధన చేస్తుంటాం.
1: We also will be describing sometimes that Ishwara was praising and adoring Rama.
0: ee naati vidyarthulaku ee naati vijnana shastram vilisilinattu yokka prabhulaku konni vidhamaina antu viruddhamaina antu bhavamuga dinto gurtistu vastuntaru.
1: The students of today who study the sciences develop some contradictory opinions and some questioning doubts when such discussion is given.
0: Akkade ani cheputu tirigi రాముడు ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు రాముణ్ణి కూడాను కొంత విధమునిగా పూజిస్తూ వర్ణిస్తూ వారి నామములు ఉచ్చరిస్తుంటారంటే ఇది కొంత పరస్పర విరుద్ధమైనటువంటి భావములుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ఇట్ లుక్స్ కాంట్రడిక్టరీ ఇన్ స్టేట్మెంట్స్ వెన్ యూ సే దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ and Rama was worshipping Ishvara and Ishvara was worshipping Rama and such a description.
0: దాని ఎందు ఉన్నటువంటి యథార్థమైనటువంటి అంతరార్థం మీకు తెలుసును, కానీ అందరూ తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యులు కారు.
1: You know the inner meaning and significance behind this particular statement, but all people will not be able to understand the real meaning behind
0: it. స్వరూపులార, మన భారతీయ పవిత్రమైన చరిత్రలందు మహర్షుల యొక్క తత్వాన్ని కూడాను అనేక విధములుగా కూడాను వర్ణిస్తూ వస్తుంటారు.
1: Embodiments of divine love in the scriptures of Bharat, great truths have been expounded in different ways.
0: కాని ఆనాటి యొక్క అంతరార్థములు, ఆనాటి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని ఆనాటి యొక్క కవులు ఆ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అందించి ఉండవచ్చును. దీని అంతరార్థం వేరుగా ఉండవచ్చును.
1: The poets of those days, the authors of those scriptures, depending upon the times and the context, they would have described in the way that they are found in the scriptures. But times have changed now.
0: Indriya nigrahulainatundi ee maharshulu ee vidhamga chelincharu aa vidhamga chelincharu aneetundi yokka grandhamulu dwara prapanchamu lopala aneka vidhamulainatundi yokka nastikatvaniki abhiruddhi kodanu avakasam untuntayi.
1: When you describe that great sages of those days were shaken and they lost control of their senses and they conducted in such and such a way, people start getting doubts about the sacredness of those sages.
0: Meeru ee matamulaku ee kulamulaku ee varnamulaku atheetamainatunti varu.
1: You have transcended all these castes, all these religions and all these
0: kanuka mee prabodhalu endu matamulu కులములు వర్ణములను గురించి కూడాను మీరు ఏమాత్రం కూడాను హెచ్చరించకుండా ఉండటము చాలా మంచిది.
1: ఇట్ వుడ్ బి ఎ నైస్ థింగ్ ఇఫ్ యూ కెన్ గివ్ అప్ సచ్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ అండ్ విత్ రెఫరెన్స్ టు డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ రిలీజియన్స్.
0: ఇందులో మీరు ఏమాత్రం కూడాను ప్రవేశించడానికి వీలుండదు.
1: యూ షుడ్ నాట్ అండర్టేక్ టు ఎంటర్ ఇన్ టు సచ్ కాంట్రవర్షియల్ మ్యాటర్స్ అట్ ఆల్.
0: కేవలము ఈ ప్రజల యొక్క ఆనంద నిమిత్తమై ఆకర్షణ నిమిత్తమై మనం అనేక విధములైనటువంటి ఇలాంటి చిన్న చిన్న విషయంలో మనం ప్రవేశించి మన యొక్క ఘనతను కూడా మనం కోల్పోవటానికి వీలవుతున్నట్టుగా చేసుకుంటున్నాం.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ ది పీపుల్ అండ్ గెట్ దేర్ యాక్సెప్టెన్స్ అండ్ అప్రోబేషన్, ఇఫ్ వి అండర్టేక్ అండ్ డివియేట్ ఈవెన్ ఇన్ స్మాల్ థింగ్స్ లైక్ దిస్, దెన్ విల్ బి సబ్జెక్టెడ్ టు రియల్ క్రిటిసిజం.
0: ఈ అనంతమైనటువంటి అఖండమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అల్పత్వంగా భావించుకోవడానికి కూడా అవకాశం అందిస్తున్నాము.
1: వీఆర్ గివింగ్ రూమ్ ఫార్ థింకింగ్ ది ఇన్ఫైనైట్ లార్డ్ అండ్ ది అన్బ్రోకన్ ఎంటిటీ ఆఫ్ ద లార్డ్ ఇన్ టు ఎ స్మాల్ థింగ్ యాజ్ వీ గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ దట్
0: సర్వజ్ఞుడైనటువంటి దైవత్వాన్ని కించిత్ పరచడానికి కొంతవరకు అవకాశం అందిస్తున్నాము.
1: వుడ్ బి గివింగ్ రూమ్ ఫార్ మిస్టేకింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ది ఆమ్నిషియంట్ లార్డ్ యాజ్ వన్.
0: భారత రామాయణాన్ని పురస్కరించుకుని వాటి యందు భగవంతుడు ఆచరించినటువంటి ఒక కొన్ని కర్మలను మనము సమాజంలో కొన్ని విరుద్ధమైనటువంటి భావంతో అందించినప్పుడు వారికి కొంతవరకు అనుమానాస్పదాలకు అవకాశం అందించిన వారం అవుతాం.
1: వెన్ వీఆర్ ఎక్స్పోండింగ్ రామాయణ భారత ఆర్ భాగవత, వెన్ వీ డు నాట్ టేక్ కేర్ టు సీ that we do not subject ourselves to this kind of misunderstanding and criticism, will be giving room for misinterpretation.
0: Konni chinna udaharanamulu,
1: a few small examples.
0: Ee pandavulu inta bhaktulai dwaramaatmune anni vidhamulaga andadandalaga unchukunnatundi pandavulaku ee kashtam enduku praaptinchali ani oka prashna.
1: One question is, pandavas who had taken shelter in paramaatma, why should they have faced
0: శ్రీమన్ నారాయణుడి రామావతారం ఎత్తి కూడాను అతని భార్యకు ఇన్ని కష్టములు కలగవలసినటువంటి అవసరం ఏమిటి అని మరొక ప్రశ్న.
1: వన్ మోర్ క్వశ్చన్ ఇస్, వెన్ లార్డ్ నారాయణ హింసెల్ఫ్ హాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్, వై షుడ్ సచ్ గ్రేట్ ప్రాబ్లమ్స్ అండ్ కెలామిటీస్ హావ్ బిఫాలన్
0: ఇండియాతీతుడు గుణాతీతుడైనటువంటి భగవంతులకు ఈ విధమైనటువంటి సంసారంలో కట్టడం అనేటువంటిది ఇది సరైనటువంటిదేనా అని మరొక ప్రశ్న.
1: వన్ మోర్ క్వశ్చన్ ఇస్, లార్డ్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ఆల్ ద త్రీ క్వాలిటీస్, why should he have any type of family?
0: ప్రశ్నలకు మనం ఏ మాత్రం కూడా మనం ఉరి కానక్కర్లేదు. దైవతత్వంలో ఉండేటువంటి అంతరార్థం వేరుగా ఉండవచ్చును, కానీ బాహ్యార్థాన్ని పురస్కరించుకుని వీరు ఈ విధమైనటువంటి యొక్క అవకాశములను ఆధారంగా చేసుకుని వాదోపవాదములో దిగవచ్చును. వాదముల వల్ల విరోధం పెరుగునే కాని తరగదు.
1: పీపుల్ హూ డు నాట్ అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ స్టోరీస్ ఆర్ లైక్లీ టు ఎంటర్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. Arguments breed further arguments. There will be no end to arguments.
0: కనుక సాధ్యమైనంత వరకును ఈ మహనీయులందరూ కూడాను కేవలము దైవత్వాన్ని ఏకత్వంగా విశ్వసించి దైవత్వము అఖండమైన అనంతమైనటువంటి వ్యాప్తత్వాన్ని కూడా మనం బోధించడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, as far as possible, all these great sannyasins who are assembled here will have to describe God as only one entity without expounding with all sorts of differences as akhanda brahma and see that that particular thing is not misunderstood.
0: Anekatvamloni ekatvanni manam variki bodhinchadaniki poonukovali.
1: We have to undertake to expound the underlying unity in the apparent multiplicity.
0: Patti okkati kudanu anubhutuleki tevadaniki tagina krushi cheyali.
1: We have to make these things easily understandable on the basis of our own experience and the experience of the listener.
0: ee naati paristhitilo pallali endu kudanu kevalam vijnanamu abhruddhi ganchutu vachutunnadi.
1: These days even in the villages the science is on the increase, science is growing.
0: ekkada sanyasini chuchinanu మీ వల్ల మా సమాజంలో కలిగేటువంటి యొక్క మేలేమిటి, మీరు చేసేటువంటి పని ఏమిటి అనేటువంటి ప్రశ్నించేటువంటి అవకాశం ఈనాడు ఏర్పడింది.
1: టుడే ఇట్ హస్ కమ్ టు దట్ పాయింట్ వేర్ ఇన్ వెన్ ఎవర్ దే కమ్ అక్రాస్ ఎ సన్యాసిన్ దే ఆర్ లైక్లీ టు ఆస్క్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు ది సొసైటీ, వాట్ బెనిఫిట్ వుడ్ ది సొసైటీ డిరైవ్ ఫ్రమ్ యూ.
0: ఒకనొక సమయంలో మలయాళ స్వామి యొక్క దీనిలోనే ఒక పద్యమును కూడా రాసి ప్రచారం చేశారు.
1: Malayala Swami also once upon a time wrote a poem and he preached about that.
0: Kani adi satyamaina ippatikini dani endunnatundi antarathani andaru kudanu gurtinchukune shakti samarthyam kaligindundi.
1: While that may be truth, all people may not have the capacity to understand the inner meaning.
0: Kashaya vastrambu kattina matrana karatalamalakambu kaadu bhakti.
1: By merely wearing the outer robe one would not be able to get mastery of devotion.
0: నోటితో నామమును ఉచ్చరించినచేనే చేసిన పాపము చెదిరిపోదు.
1: By merely uttering the name of the Lord through mouth you would not be able to destroy all the
0: sins. గీతను చేపట్టి కేకలు వేసిన పుణ్యము మన ఇంట ప్రోగుపడదు.
1: By holding the Gita in your hand and shouting at the top of your voice you are not going to accumulate merits.
0: చెప్పు మాటలకు చేసేటి చేతలకు సమ్యమున్నడి వాడి సాధువగును అన్నారు.
1: He alone becomes a sadhu when there is a synchronization and harmony between what he talks and what he practices.
0: Kani Malayala Swami kudanu ee vidhamainatti vishayanni aneka mandi shishulu kudanu bodhinchetunti vaadu. Atanu chaala chitta shuddhi kaligineetunti vaadu, pavitramaina hrudayam, vishalamaina bhavam.
1: Malayala Swami was one who had a pure heart, who had a divine feeling and who used to teach these things to his own disciples.
0: Kani అతని యొక్క గురుత్వాన్ని మీరు అనేక విధములుగా వర్ణిస్తూ ఉండినప్పటికీ అతని ఆశయాలను మాత్రము మనము అతను ఆశించినట్టుగా మనం నెరవేర్చలేకపోతున్నాం.
1: వైల్ వీఆర్ ఎక్స్టోలింగ్ అండ్ వీఆర్ ప్రైజింగ్ అవర్ గురు మలయాళ స్వామి వీఆర్ నాట్ ఏబుల్ టు పుట్ దోస్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కేవలం ఇట్టి సమావేశములు ఎందు మాత్రమే గురువును స్తోత్రం చేయొచ్చు, కొన్ని పది నిమిషాలైనా దీంతో కొంతవరకు మనం వ్యర్థం గావిస్తున్నాము.
1: ఇన్ అసెంబ్లీస్ లైక్ దిస్ వీ మియర్లీ ప్రైజ్ ది గురు అండ్ ఫర్ 10 మినిట్స్.
0: ఈ గురువు అనేటువంటి వాడు విలువ లేనిటువంటి మాణిక్యం వంటి వాడు.
1: దిస్ గురు మే బి కంపేర్డ్ టు ఎ ప్రెషియస్ జెమ్.
0: నామ నిరూపణ మూల రతనతి అన్నారు, కనుక ఇది రత్నం వంటిది ఈ యొక్క గురువు యొక్క నామము.
1: The name of guru may be compared to a precious gem.
0: ఈ యొక్క రత్నమును బట్టబయలుగా మార్కెట్ లో పెట్టి అమ్మడానికి ఎవరు కూడా ప్రయత్నించరు.
1: No one ventures to sell these precious gems in the open street so cheaply.
0: ఇది చాలా భద్రమైనటువంటి యొక్క గాడ్రేజ్ లో పెట్టి చాలా భద్రం చేస్తారు.
1: This particular precious gem will have to be put in a safe.
0: కనుక గురు యొక్క నామమును మీరు బహిరంగ ఉచ్చరించనక్కరలేదు, మీ హృదయములో ఉచ్చరించి ప్రార్థించి తిరిగి ఆ కాలమును కూడాను ప్రజలకు ఉపదేశం చేసేటువంటి యొక్క విషయాల్లో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎంతో మీరు దీనిని ఉపకారం చేసిన వారవుతారు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ సో ఓపెన్లీ డిక్లరింగ్ ద నేమ్ ఆఫ్ గురు. యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దట్ నేమ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ and while expounding any particular
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండేటువంటి ఒక గురుతత్వానికి మనం బహిర్ముఖంగా ఎందుకు మనం ప్రార్థన చేయవలసింది?
1: When the principle of guru, which is a part and parcel of your own system and your own self, where is the need for
0: నీకు ఇచ్చినటువంటి 10 నిమిషముల లోపల ఈ గురు ప్రార్థనలోనే 5 నిమిషాలు అయిపోతే ప్రజలకు అందించవలసినటువంటి విషయంలో నీ కాలం తగ్గిపోతుంది.
1: When you are given 10 minutes time, if you spend 5 minutes on the praise of your own guru, 5 minutes time is lost and that would not be available for teaching.
0: కతూరి నీవు చిత్తములో నమస్కరించుకొని గురువును అనుగ్రహాన్ని అందించమని కోరి నీవు ప్రారంభించు.
1: Once you can remember your guru in your own heart,
0: ఈ విధంగా మన కాలము కూడాను పోషించుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today onwards, you have to develop such right things in yourself.
0: Kalaaya namaha, kala kalaaya namaha, kala dapramaya namaha, kala teetaaya namaha, kala nimitaaya namaha ani kalame bhagavat swaroopudu kanuka kalaani manam oka arakshanam kudanu manam vratyam cheyakoodadu.
1: Time has been described in a number of ways as the very embodiment of Lord. Therefore time is extremely precious. Not a moment should be wasted.
0: Kanuka మనము ఈ విధమైనటువంటి కొన్ని మార్పులను మనం కావించుకుని సమాజంలో మనం ప్రవేశించి సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క రూపంలో ఈ యొక్క మార్పులు కలిగించినప్పుడే మనము సన్యసించినందుకు ప్రచార ప్రబోధంలో మనం ప్రవేశించినందుకు తగినటువంటి సార్థకతను ఆశించిన ఆశయాలను మనం అందుకోగలగడానికి వీలవుతుంది.
1: We have to bring about these changes in us and then enter into the society and take up the task of removing all the doubts, then only we would be able to just do the task very effectively and very successfully.
0: Divyatma swarupulara vyaktini mukti koruta swarthamagunu,
1: embodiments of divine atma. Aspiring for the personal liberation is an act of selfishness.
0: Tane tarimta koruta dharmamaguna,
1: aspiring for personal liberation, can that be described as dharma?
0: Parula tarimpa korute bhagyamagunu,
1: aspiring for the liberation of others, that is real bhagya and that is real fortune.
0: Nijamaina manavundu,
1: only such a person is a true man.
0: Tanaku taanu tarinchukodaniki tagineetundi prayatnam kante tana toti manavunu kuda nu tarimpa cheyadaniki tagineetundi krushi cheyatame idi samasti swaroopamainatundi yokka sarveshrunni prarthinchinattuga avutundi.
1: Instead of making efforts for one's own personal liberation, working for the liberation of the entire society would be the proper type of person.
0: Tyage naike amritatva manasu, itti tyagamunku manam siddhanga undali.
1: This is real tyaga, real sacrifice. We must be ready for this kind of sacrifice.
0: Marokati nenu adhikanga kaalam teeskuntunte nenu tappaku viraminchukuntanu.
1: One more thing, if I am taking a lot of time,
0: kaani mana yokka vratamanandu ee naadu kadapati dinam kanuka manam konni konni vishayamulanu adhika kaalam teeskunnappatikini deenini sariyana reethilo manam teechididdukoltaku tagina prayatnam cheyali.
1: As today is the last day, it is necessary that we will have to just spend a little time understanding things properly.
0: Marokati emantanaga manam shishyulapaina aadharapadi undakoodadu.
1: One more thing is that we should not be dependent upon the disciples.
0: Karanam emanaga manam variki dasulamuga maaripotham.
1: The reason is, once we depend upon them, we become their slaves.
0: Manaku varu dasulu kavali kani vari manaku dasulu kaaru.
1: They should be our disciples and they should serve us.
0: Manam okkariki maatrame dasulu, ade daivaniki dasulu kavali.
1: We should not become their servants. We should be the servants of only one person, and that is God.
0: Karanam emanaga manam aashramala abhirudhi nimittamai manaku sariyinatunti yokka poshana nimittamai varini aashinchavalasi vastuntundali.
1: The reason is for the development of the ashram and for the purpose of running the ashram.
0: Dasudaina jagamantatikintam dasude kada.
1: If one becomes a slave or a servant of a desire, one is the servant of the world itself.
0: Nijamuga manamu mana kartavyanni nirvartinchukuntu pote mana karyalaku ye matram kudanu etti atankamulu kudanu jaragavu ee yokka takku kudanu manaku undadu.
1: If we were to discharge our duties in the proper way, we need not entertain any fear about running the ashrams and carrying on.
0: Swarupulara meeru nammavachchu nammakapovachchunu daniki nene yadarthamu nene nidarshanam.
1: Embodiments of divine love, you may believe or you may not believe. The best example for this is myself.
0: ఈ దేహమునకు 61 సంవత్సరము ప్రారంభమైంది.
1: For this physical body, 61 years, 61
0: ఇంత కాలం కూడాను ఒక్క అర క్షణమైన కూడాను ఎవరిని నేను చేయి చాపలేదు.
1: In all these 61 years, not even for a moment at any time have I
0: snacked my hand. I have
1: never aspired to have anything for myself.
0: Saikunnatti aishwarya sampadalaku
1: the properties of
0: saati sampadakaladi ee naatikaina evvarikaina.
1: Is there anyone who is having the properties which Sai has?
0: Sai aishwaryam emanna?
1: What is that property and wealth of Sai?
0: Swartharahitamaina nitya nirmala prema okkate okkate okkate adi Sai aishwaryam.
1: What is the true property of Sai? And that is pure, selfless and sacred love and love alone. That is real property of Sai.
0: Ee aishwaryanni manam abhruthi gavinchukunte ఈ ప్రపంచమంతా కూడా మన చేతులు ఒక బంతి మాదిరి మనం ఆడించుకోవచ్చు.
1: ఇఫ్ వీ కెన్ డెవలప్ దిస్ వెల్త్ ఇన్ అవర్ సెల్స్ దెన్ వీల్ బి ఏబుల్ టు జస్ట్ ప్లే విత్ ది ఎంటైర్ వరల్డ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ టు బి ఎ బాల్.
0: సాధన మీరు చేయండి.
1: యూ డూ యువర్ సాధన.
0: మీ యొక్క సమాజంలో ప్రవేశించి ప్రజలకు మీ సాధన యొక్క అనుభూతులను అందించడానికి ప్రయత్నించండి.
1: యూ ఎంటర్ ఇన్ టు ది సొసైటీ అండ్ షేర్ విత్ ది సొసైటీ the fruits and experiences of your sadhana.
0: Bhagavat vishwasamunu ee prajala lopala pempandimpa cheyandi.
1: Spread faith in God in all these people.
0: Anadikalam nundi kudanu daivatvanni aneka vidhamulaga chaatinatvanti yokka desham ee bharat desham.
1: Bharat is a country which from times immemorial has believed firmly in God.
0: Kani yenugettula tanabalam erugaledu attulainaru mana bharatiyulu nedu.
1: But today what has happened is like an elephant which does not know its own strength, our Bharatiyas do not know their own strength.
0: Tana balamunu tama shaktini tama vishwasamunu taamu gurtinchukolekapothunnaru.
1: Bharatiyas have not been able to realize their own strength, their own faith, their own strong points. In fact
0: dinine karanamulo cheptu vachadu Purandardasu.

0: జనానికి మనమెందుకు దీనులమవుతాం? మనం ఎందుకు తక్కువ వారమవుతాము? మనకు ధనము లేదా, గుణము లేదా, బలము లేదా? సర్వ బలములు కూడా నువ్వు దైవత్వమే. విద్య నేర్పువనీ, నీకు విద్య నేర్పేటువంటి వాడు తానే, బుద్ధి కలిసేటువంటి వాడు తానే, ఉద్ధారము చేసేటువంటి వాడు తానే, అన్ని విధములు కూడా ఆదరించేటువంటి వాడు తానే. అతను తిని అండదండలుగా ఉంటున్నప్పుడు పరులను ఎందుకు మనం చేయి చాపాలి?
1: పురందరదాస హ్యాస్ సంగ్ ఇన్ కన్నడ వన్ పోయమ్. హీ సేస్, వెన్ ఓ లార్డ్ వెన్ యు ఆర్ దేర్ వై షుడ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ పూర్ పర్సన్, ఎ బేగార్ ఆర్ ఎ హెల్ప్లెస్ వన్? సో లాంగ్ యాజ్ ఓ శ్రీహరి ఐ హ్యావ్ యువర్ గ్రేస్, దెర్ ఇస్ నథింగ్ విచ్ ఐ వాంట్.
0: మహనీయులారా, పవిత్రమైనటువంటి మీ యొక్క జీవితము ఎంతనో ధన్యమైనటువంటిది.
1: మహనీయాస్, యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ సేక్రెడ్ అండ్ మోస్ట్ శాంక్టిఫైడ్.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడే ఈ కరుణ కూడా నువ్వు చేరి వస్తుంది.
1: వెన్ ద టైమ్ అండ్ ద సిచ్యుయేషన్ ఆల్ దోస్ థింగ్స్ మెటీరియలైజ్, దెన్ ఓన్లీ సచ్ థింగ్స్ డూ హ్యాపెన్.
0: పరిపక్వ స్థితి ఏర్పడినప్పుడు వృక్షం నుంచి వైరాగ్యంతో ఆ ఫలం కింద రాలుతుంది.
1: వెన్ ఎ ఫ్రూట్ బికమ్స్ రైప్ ఎనఫ్, ఇట్ ఆటోమేటికలీ ఫాల్స్.
0: మీరు సమాజంలో ప్రవేశించి ప్రజల లోపల ఈ యొక్క దైవభావమును, పాపభీతిని వారిలో నెలకొల్పి వారిని అభివృద్ధిగాంచడానికి, వారిని మీతో అనేక విధములుగా కూడా సహకరించడానికి తగిన కృషి మీరు చేయండి. మీకు అయినటువంటి యొక్క ఖర్చులు కానీ ఇంకా బాధ్యతలు కానీ నేను చూసుకుంటా. అంతేకాని పరువు దగ్గరికి పోయి మీరు ఆశ్రయించడానికి ఏమాత్రం కూడా నడుముంచకండి, చేయి చాచకండి. అది నాకు మీపైన ఉన్నటువంటి ప్రేమతత్వం చేత. మీరు ఎంతో నిర్మల చిత్తులు, నిస్వార్థ పరులు అయినప్పటికీ మీ అవస్థను గుర్తించి నాకెంతయో కష్టంగా ఉంటుండాలి. ఆదరించేటువంటి వారు కానీ ఎన్నో మాటలు అని తదుపరి ఆదరించడానికి పూనుకుంటున్నారు. కనుక ఒక్కరితో మీరు అనిపించుకోవడానికి ఏమాత్రం కూడా మీరు సిద్ధంగా ఉండకండి.
1: యూ ఎంటర్ ఇన్ టు ది సొసైటీ, అండర్ టేక్ స్ప్రెడ్ ద ఫెయిత్ ఇన్ గాడ్, డూ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎక్స్పెండిచర్. వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ ఇస్ దేర్ ఐ వుడ్ మై సెల్ఫ్ ప్రొవైడ్ అండ్ గివ్ యూ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్. యూ మస్ట్.
0: ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అందరూ సన్యసించారా? ఇది ఒక అదృష్టం.
1: There are crores and crores of people in the world. Have all the people renounced the world? This is an extraordinary good fortune of yours.
0: Adi mee yokka bhagyamu.
1: This is your good fortune.
0: Idi prayatnamuto labhinchetundi kaadu.
1: This cannot be acquired by making efforts.
0: Adrushtam tene praaptistundi.
1: Only on account of good fortune.
0: Ee praaptinchinatundi yokka ee sthanaanni sadviniyogam chesukoni idarlu kudunu dani sadviniyoga parchadaniki tagina krushi cheyatame nijanga mee yokka pradhanamaina kartavyam.
1: It is your primary responsibility to make use of this good chance and good opportunity which you have and sanctify the people's lives by undertaking the spread of faith in God.
0: దైవమునకు ముద్దు బిడ్డలుగా మీరు తయారయ్యారు.
1: యూ హ్యావ్ డెవలప్డ్ యువర్ సెల్స్ యాజ్ ది
0: దైవార్థను మీరు సంగ్రహించి,
1: యూ షుడ్ యాక్సెప్ట్ ది ఆర్డర్స్ ఆఫ్ గాడ్.
0: అన్ని ఆశలను కట్టిపెట్టి
1: యూ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ టైప్స్ ఆఫ్
0: దైవ ప్రచారమే మా ప్రధానమైన కర్తవ్యం విశ్వసించి,
1: టేకింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ.
0: భారతదేశమును ప్రాచీన కాలమునందు ఏ విధంగా తయారై ఉండదో ఆ విధంగానే తిరిగి మీరు పునరుద్ధరించడానికి తగిన కంకణం కట్టుకోవాలని ఆశిస్తున్నాను.
1: స్వామి ఇస్ విషింగ్ దాట్ యు షుడ్ టేక్ ఎ రిజాల్వ్ ఇన్ ఆర్డర్ టు రీ ఎస్టాబ్లిష్ ది గ్రేట్ నేమ్ అండ్ ఫేమ్ విచ్ భారత్ ఎంజాయ్డ్ ఇన్ ద టైమ్స్ గాన్ బై.
0: దైవము యొక్క నామములకు భేదములు ఏమాత్రం కూడా మనం బోధించరాదు.
1: We should never preach any differences between
0: one name and the name of God. ఇచ్చ ఏ రీతిగా ఉండనో దానిని తగినటువంటి రీతిగా అనుసరించమని బోధించాలి.
1: Depending upon the likes and the tastes of people, whatever name is appealing to them,
0: ఒక జాతి మత కులముల యొక్క భేదాలను ఏమాత్రం కూడా మనము హెచ్చరించరాదు.
1: We should not encourage any type of difference between one.
0: కారణమేమగా మీరు ఏ జాతికి చెందిన వారు కాదు, ఏ మతమునకు చెందినటువంటి వారు కాదు, దైవ మతమునకు మాత్రమే చెందినటువంటి వారు.
1: The reason is, truly speaking, they do not belong to any particular caste, any particular religion. They belong to only the caste of and religion of God.
0: బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అనేటువంటి అంతకులు సామాన్యులైనటువంటి అమాయకులు అనుభవించేటువంటిది.
1: The different caste like Brahmana, Kshatriya, Vaishya and Shudra are related to the body.
0: ఈ రీతిగా ఈ యొక్క జగత్తునకు ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి రూపకంగా ధరించడానికి దీన్ని విభజించారు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా ఎవరికి గుర్తించడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫార్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ the real significance and reason as to why the entire
2: sastrambunepudu satyambuga ninchu vedasammata magu viprulara desambu korakunai dehamarpana jeyu rakiminchu rajadi rajulara danadanyamul galigi dharma gunamuto varalutundedi aryavaisyulara
1: oh viprus who have dedicated their lives in understanding and acquiring knowledge. O kings who have offered their lives in order to establish correct rule in the country.
2: Vyavasaya vrutti che vardhilluchundiyo sukhaneevanamu jeyu sudrulara.
1: Vaishyas who carry on the business for the welfare of the society and shudras who undertake cultivation for the welfare of the society.
0: Brahmanasya mukhamasi baho rajanyakut. ఈ విధంగా బోధించడంలో బ్రాహ్మణులు అనేటువంటి వారు ముఖం వంటి వారట, క్షత్రియులు భుజం వంటి వారట, వైశ్యులు తొడల వంటి వారట, శూద్రులు పాదం వంటి వారు. ఈ నాలుగు చేరిందే కదా దేహము, నిన్ను ప్రత్యేకత ఎక్కడ ఉంటుండాలి? అంతా ఒక్కటే, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
1: వైల్ ఎక్స్ప్లెయినింగ్ ది ట్రూత్ యూ హ్యావ్ టు జస్ట్ సే దట్ వెన్ బ్రాహ్మిన్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫేస్ ఆఫ్ విశ్వపురుష అండ్
0: ఇది కేవలం దేహంలో ఉండేటువంటి అంగముల యొక్క పేర్లు మాత్రమే కాని జాతి మతముల పేర్లు కాదు.
1: దిస్ విల్ హావ్ టు బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫోర్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ ద సేమ్ బాడీ. దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఫ్యాక్ట్ బిట్వీన్ వన్ లింబ్ అండ్ ది అదర్ యాజ్ ది బిలాంగ్
0: టు వన్ పర్సన్. పుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది.
1: వెన్ ది ఫుట్ ట్రెడ్స్ ఆన్ ఎ థార్న్ ఇట్ ఇస్ ది ఐస్.
0: అనగా శూద్రులు బాధపడుతుంటుంటే బ్రాహ్మణులు బాధపడాలి, దానికి విచారించాలి.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ when shudras are really put to some inconvenience, it is the brahmins who will have to feel for the difficulty.
0: Karayemaina badaga untunte kaalu undanje okka adugaina veyalemu.
1: When one is having headache, the
0: kanuka veerandaru kudunu anyonya anuragamto sambandha badhyamyamto jeevinchadaniki oka vidhamainatunti okka sambandhamto koodi untunnavi.
1: Therefore one has to understand they are mutually dependent. They belong to only one.
0: కనుక ఇందులో ఏమాత్రం కూడా మనం భేదాన్ని భావించరాదు, పాటించరాదు.
1: We should not experience any type of difference.
0: భాషలు వేరు కావచ్చును,
1: లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్,
0: రూపములు వేరు కావచ్చును, నామములు వేరు కావచ్చును, కానీ అందరూ ఒక్క జాతికి చెందినటువంటి వారే.
1: ఫార్మ్స్ మే బి డిఫరెంట్, నేమ్స్ మే బి డిఫరెంట్, బట్ ఆల్ పీపుల్ బిలాంగ్
0: అదే మానవ జాతి,
1: వన్ క్యాస్ట్ అండ్ దట్ ఈస్ ది క్యాస్ట్.
0: ఈ జాతికంతా కూడా ఒక్కడే తండ్రి.
1: There is only one father.
0: అదే భగవంతుడు.
1: And that father is God.
0: అందరూ ఆ భగవంతుని బిడ్డలమే అనేటువంటి యొక్క ఈ సమత్వాన్ని మనం పెంచుకుంటూ బోధించుకుంటూ రావాలి.
1: We should develop that kind of oneness. All people are the children of God and we belong to only one caste.
0: This ఇదే నిజమైనటువంటి మన అభిమతం కావాలి.
1: This must become our faith.
0: ఇదే ఋషుల యొక్క వ్రతం కావాలి.
1: This must be taken as the vow of the
0: మానవ మతముగా తేజించిరిల్లాలి.
1: This must be described as the religion of humanity.
0: ఈ విధమైనటువంటి యొక్క భావముల చేత మీరు సమాజంలో ప్రవేశించి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మీ కడపటి శ్వాస కూడా పోయేంత వరకు మానవ సేవ, మాధవ సేవ, మాధవ సేవ అనేటువంటి విశ్వాసంతో మీరు జీవితాన్ని అంకితం చేయాలి.
1: With this kind of faith you must enter into the society and undertake service as a society. Till the last breath you carry on this particular work.
0: ధనమునకు కానీ మీరు ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: Don't be afraid of or worried about either the money or any type of support.
0: కల్పవృక్ష కామదేవ స్వరూపుడైనటువంటి భగవంతుడు మన వెంట జంట ఇంట ఉన్నప్పుడు మనం విచారం ఎందుకు? ఆ విశ్వాసము లేనటువంటి వారికే విచారం.
1: When God, who is omniscient and omnipotent, is associated with us and giving all sorts of protection,
0: మన ప్రవర్తనను కూడా సరి అయినటువంటి రీతిలో మనం ప్రవేశపెట్టాలి.
1: Along with this faith, our behavior also must be proper.
0: కొన్ని కొన్ని మన దురభ్యాసములను కూడా దూరం చేసుకోవాలి.
1: We should make bad habits distant from us.
0: మన రాగద్వేషాలను నిర్మూలం గావించాలి.
1: We should root out likes and dislikes.
0: సన్యాసుల్లోనే ఒకరిలో ఒకరికి ఏ విధమైనటువంటి భిన్న అభిప్రాయములు రాకూడదు.
1: There should not be any difference of opinion between one sannyasin and another.
0: ఈ విధమైనటువంటి పరిపూర్ణ భావంతో మనం ఉండినప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఉద్ధరించడానికి తగినటువంటి అధికారులం అవుతాము.
1: When we are having such wholesome feelings and wholesome ideas, we can
0: దీనినే వేదమునందు సహనావతు సహనవ భునక్తు సహ వీర్యం కరవా. ఈ మంత్రం ఎందుకోసం చెప్పారు? దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది మంత్ర ఓం సహనావతు సహనవ భునక్తు?
0: కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి మెరుగుదాం, కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం, కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం, కలసి మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం, కలసి మెలసి కలిమి తోడ చెలిమిగా భావించుదాం, కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం, శాంతి శాంతి శాంతి అని శాంతి పూజ చేయుదాం, ఓం ఓం ఓం అనుచు ఓంకారము పాడుదాం, కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం. ఇదే సహనావవుతు సహనోభవంతోనే ఉన్నటువంటి శ్లోకమునకు అర్థం. మనం అందరూ కలిసిమెలిసి పెరగాలి, కలిసిమెలిసి తిరగాలి. మనం తెలుసుకున్నటువంటి యొక్క జ్ఞానజ్యోతిని వెలిగించాలి. ఆ వెలుగుకు వచ్చేటువంటి అడ్డములు ఏమాత్రం కూడాను మనము ముందజ వేసి దాన్ని తొలగించుకోవటానికి ఎదుర్కోవటానికి తగినటువంటి బలమును సంపాదించుకోవాలి.
1: విల్ హావ్ టు మూవ్ టుగెదర్, విల్ హావ్ టు గ్రో టుగెదర్, విల్ హావ్ టు కండక్ట్ ఎన్క్వైరీ టుగెదర్ అండ్ వాట్ ఎవర్ ఇల్యూమినేషన్ వీ హావ్ గాట్ విల్ హావ్ టు జస్ట్ స్ప్రెడ్ ది సేమ్ ఇల్యూమినేషన్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: కలసి మెలసి కలత లేక చెలిమిగా జీవించుదాం, కలత లేకుండా జీవించాలి.
1: లెట్ అస్ లివ్ టుగెదర్ హ్యాపీలీ విత్ అమిటీ అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎనిమిటీ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: ఈ శాంతి భావంలో అప్పుడే మనకు శాంతి శాంతి శాంతి. ఆ శాంతి పాటకు శాంతి శాంతి శాంతి శాంతి చెప్పేటువంటి దాంట్లోనే శాంతి లేకపోతే ఇంకా మనం శాంతి దేనికోసం చెప్తున్నాం?
1: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ రియల్ పీస్. బై మియర్లీ అటరింగ్ పీస్ పీస్ పీస్ లౌడర్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్
0: ఈ శాంతిని కూడా నువ్వు శాంతంగానే శాంతి శాంతి శాంతి శాంతంగానే చెప్పాలి.
1: ఈవెన్ వెన్ యూ సింగ్ దిస్ శాంతి త్రీ టైమ్స్ యూ హ్యావ్ టు సింగ్ ది వే దట్ స్వామి హస్ జస్ట్ సంగ్ జస్ట్ నౌ.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మీ అందు లేకపోలేదు. నేను ప్రత్యేకంగా మీకు చెప్పటమని కాదు, కానీ మనకు మనము ఉన్నటువంటి యొక్క దోషములను కానీ మంచిది కానీ మనము చేర్చుకోవటమో కూర్చుకోవటమో ఇది మన యొక్క స్వభావము. మనం చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం. కనుక నేను ఉన్న విషయాలన్నీ కూడాను మీకు ఈ విధంగా తెలుపుతూ వచ్చాను. మీరు వేరుగా భావించరాదు. మీరు చాలా దేశానికి ఇంకా ఎంత ముందుకైనా కూడా తేవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు. కనుక మీరు మీ యొక్క శక్తిని మీరు తలుచుకుంటూ ఏ విధంగా ఏకోహం బహుశ్యాం అని తనకు తాను తహించుకొని తనకు తాను సంకల్పించుకొని జగత్తునంతా ఏ విధంగా సృష్టించినో ఆ విధంగా మీరు కూడాను ఏకోహం బహుశ్యాం నాలెందుకున్నటువంటి యొక్క జీవశక్తులంతా కూడాను ఉద్భవించుగాక వికసించుగాక ప్రకటించుగాక అని మీ ఆనందాన్ని తీసుకున్నప్పుడే అదే ధైర్యము. నాయమాత్మ బలహీనేన లభ్య. మనం బలహీనమని ఏమాత్రము భావించకుండా సర్వ బలము కూడాను మన ఎందు ఉన్నదనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే సర్వశక్తులు కూడా మనకు చేకూరుతాయి.
1: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. ఐ హావ్ టేకన్ ఎ లిటిల్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు జస్ట్ పుట్ థింగ్స్ ఇన్ ది ప్రాపర్ పర్స్పెక్టివ్. యూ మస్ట్ అండర్టేక్ ఆల్ యాక్టివిటీ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్. జస్ట్ యాజ్ ది లార్డ్ అట్టాడు ఏకోహం భవిష్యం అంటే మల్టిప్లైడ్ ఇన్ టు మెనీ, యూ షుడ్ ఆల్సో డెవలప్ దట్ పర్టికులర్ కెపాసిటీ ఇన్ యువర్సెల్ఫ్.
0: భజనలు చెల్లించినటువంటి వారు సమాజంలో ప్రవేశించి నగర సంకీర్తనలు చేస్తూ ఆ సాయంకాలం నందు గ్రామ ప్రజలందరినీ చేర్చి వారితో భజన చేయించండి.
1: దోస్ పీపుల్ హూ నో భజన్ షుడ్ అండర్టేక్ సింగింగ్ ఆఫ్ ది భజన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నగర సంకీర్తన.
0: ఉపన్యాసములు తెలిసినటువంటి వారు ఈ గ్రామంలో ప్రవేశించి ప్రతి సాయంత్రం కూడాను ఆ ఇంటికి చేరినటువంటి యొక్క రైతులకు ఈ పవిత్రమైనటువంటి బోధనలు వారికి హృదయానికి హత్తుకున్నట్టుగా బోధించండి.
1: దోస్ ఆఫ్ యూ హూ నో హౌ టు గివ్ ది స్పీచెస్ ఎట్సెట్రా యూ కుడ్ కలెక్ట్ ది విలేజ్.
0: ఈనాటి ప్రజలకు అనేక విధమైనటువంటి దురభ్యాసముల చేత తమ యొక్క సంసారములను కూల్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఎందు ఆ దురభ్యాసములు వారికి మానిపించి సదభ్యాసములను పెంపింపజేసి వారి కుటుంబాన్ని పోషించడానికి తగిన కృషి చేయండి.
1: People of today have developed a lot of bad habits. Make effort to remove such bad habits in them.

భాషించు సూరత్వమధికమయ్యే కార్యసూరత

మతులకు గతులు దప్పి బ్రతుకు బరువయ్యే మతులకు గతులు దప్పి జాగు చేసిన జగతికే గతియునవును జాగు చేసిన జగతి ఏ గతియునవును విద్యయందున విధిగా నైతికము తెచ్చి విద్యయందున

0: one's ego has become the fashion of the day. Desires and wishes are likened and equated with one's sense of beauty. Dharma has been given a go-by. As far as daya is concerned, compassion or mercy, there is no trace of it whatsoever. And what about nyaya? That also does not find a place in the scheme of things prevailing today. Superficiality, treachery, and deceit, these have become the guiding light of an individual's life as it pertains today. Love and attachment, they have been degraded to the status wherein they have become a sort of disease which afflicts every one of today. And today's education has only served in making one bind himself to karma and all the lowly aspects of one's existence. As a result, one's life has become heavy and burdensome. The mind has become deranged and derailed. It has lost all its moorings. If at this juncture one were to condone and entertain a delay of thought, what will be the plight, what will be the state of decay of this world? Rather than delay, bring about a transformation in the methodology, in the procedures, and in the curriculum, wherein today's education will give its rightful place to things like ethics, morals, and processes which would bring about a healthy transformation. Make such changes thus, O Madhuri Shah, O Madhuri Shah, and see for yourself the results thereof.
1: ക്ലാമസ്വരൂപങ്ങളായ വിദ്യാർത്ഥി വിദ്യാർത്ഥിനികളാര വിദ്യാധികാരുള്ള വിദ്യ അനగా ఏమిటి? ఎటువంటి విద్యను మనం అభ్యసించవలెను? అసలు విద్యనుకున్నటువంటి ప్రమాణం ఏమిటి? ఎట్టి విద్య మానవ అభ్యుదయమునకు తోడ్పడుతుంది? ప్రస్తుతపు విద్యా విధానము మానవులకు కలిగించేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి ఈ 5 తంత్రములను ఎవడు పరిశీలించి పరిశోధించి విద్య యొక్క స్వరూపాన్ని దర్శించునో అతనే విజ్ఞుడు, అతనే విద్యాధిపతి.
0: Embodiments of love, students and those who have the cause of education dear to their hearts. What is vidya? What type of vidya should one pursue? What are the yardstick which you would use to gauge or assess a certain form or system of education or vidya? What is the education which leads man onto the path of progress and prosperity? And what has come of the present day system of education? That individual who questions himself on these 5 points and seeks to find an answer thereof could really claim himself or herself to be truly educated.
1: Kevalam shabdamulaku arthamulu vivarinchi bodhinchinanta matramana idi vidya kaanedu.
0: By merely giving meaning to the sounds that one hears does not constitute education.
1: Manasika talupulu teripinchavalenu.
0: One should try and open the doors of the mind.
1: Vidya yokka parinamamu, vidya yokka vishishtata, vidya yokka divyatvanni taamu anubhavinchi itarulaku andinchutaku prayatninchavalenu.
0: The true meaning of education, the significance and the experiencing of what one has learned should be the primary task of everyone.
1: Vidyarthulu డిగ్రీల నిమిత్తమై ఎంత శ్రమ పడుతురో అంతకంటే అధికమైనటువంటి శ్రమ తమ ఉత్తమ గుణములను పెంచుకున్నటకు వినియోగించవలెను.
0: The effort and time which students spend for the sake of their degree, the effort towards inculcating a sense of values in them should be manifold.
1: వ్యక్తి యొక్క విలువ జీవిత సంస్కరణపై ఆధారపడి ఉంటుంటారు.
0: The value that one gives to an individual is based on the sense of values that he has.
1: జీవిత సంస్కరణం అనగా ఒక నూతన ప్రయోజనము కాదు.
0: Now this transformation that you wish to see in an individual,
1: ఇది నూతన పరిశ్రమ కాదు.
0: It is not a new endeavor or an effort.
1: ప్రతి మానవుడు తన జీవితములో నిత్య జీవితములందు ఉండినటువంటి దురలవాటను మానుకొని సతలవాటను అభివృద్ధి పరచుకోవటమే.
0: All that this really means is doing away with the bad traits and the evil qualities in oneself, instead having the good and virtues thereof.
1: ఇట్టి సతలవాటను అలవర్చుకోవటమే సరియైన విద్య యొక్క స్వరూపము.
0: The true form of education consists in getting to know this sense of value.
1: ఇట్టి సంస్కరణ లేనటువంటి యొక్క విద్య త్రాడు తెగిన గాలి పటం వంటిది.
0: Education which does not have this transformation in the end is like the kite which has been cut, snapped.
1: ఇది ఏ కొంప పైన పడనో ఏ కంప పైన రాలనో చెప్పుటకు వీలు కాదు.
0: This kite which is loose like this, you never know where it is finally going to come down.
1: అనగా ఇట్టి సంస్కరణ లేనటువంటి యొక్క విద్య అనుభవించినటువంటి విద్యార్థి తన జీవితము చుక్కాలు లేనటువంటి పడవ వలె ఏ మార్గం అవలంబించునో చెప్పుటకు వీలు కాదు.
0: The life of a student would precisely be this, without any aim, without any goal, like the ship which has lost all its sense of direction.
1: ఈ సంస్కారములైనటువంటి యొక్క విద్య చీకటి కొంప వంటిది.
0: This transformation which is absent in an individual's life would be akin to a dark room or a house.
1: ఈ చీకటి కొంపలో కామక్రోధ ద్వేషములనేటువంటి అశ్చర్యవర్గ స్వరూపములైన గబ్బిడములో ప్రవేశించడం కానీ ఇంకా మరొకటి ప్రవేశించటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ డార్క్ హౌస్ హూ ఆర్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు టేక్ షెల్టర్ బ్యాక్ బ్యాక్ ఆఫ్ కామ క్రోధ అండ్ సచ్ ద బ్యాడ్ ట్రీట్.
1: కనుక సంస్కరణ లేనటువంటి జీవితము రాగద్వేషములతో కుమిలిపోయి తన జీవితము వ్యక్తం చేసుకుంటాడు.
0: ఎ లైఫ్ విచ్ డస్ నాట్ సీక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ దీస్ లైన్స్ would get crushed under the weight of raga and dvesha, attachment and hatred.
1: Ee sanskaram lenetunti yokka vidya challani kaasu vanti.
0: This education without this transformation as its end process is like a coin without currency value.
1: Ee challani kaasunu bichchagaadu kudanu angikarinchadu.
0: Even a beggar would not accept a currency, a coin without currency.
1: Kanuka dugunamulato kudinatunti yokka vidyarthini kanna tallidendulaina kudanu తనను చెంత చేర్చరు.
0: సో ఆల్సో ఎ స్టూడెంట్ హూ హ్యాస్ నథింగ్ బట్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ ఈవెన్ హిస్ పేరెంట్స్ వుడ్ నాట్ లైక్ టు గివ్ షెల్టర్.
1: కనుక విద్య ప్రధానము కాదు.
0: సో ఇట్ ఈస్ నాట్ దిస్ విద్య విచ్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్.
1: విద్యతో పాటు సంస్కారములు కూడా అభివృద్ధి పరచుకోవాలండి.
0: అలాంగ్ విత్ దిస్ విద్య ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ షుడ్ ఆల్సో సీక్ టు గెట్ దిస్ రిఫర్మేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్ సెల్ఫ్.
1: విద్య అనగా కేవలము జ్ఞాన సౌభాగ్యతను మాత్రమే కాదు.
0: Vidya again does not mean that you accumulate or acquire knowledge.
1: ఇది క్రియాశీలతగా రూపొందింప చేసుకోవాలి.
0: It should instead be translated into practice.
1: ఈ కాలములో కేవల విద్యను ఒక విజ్ఞానముగా భావించి విజ్ఞానమునకున్న శక్తి మరొక దానికి లేదని భావిస్తున్నారు.
0: In today's world, it's a commonplace feeling that education leads on to one's knowledge and mastery of science and technology, and this is the end product. It's a mistaken notion.
1: ఇది సరికాదు.
0: దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి.
1: విజ్ఞానముల కంటే క్రియాశీలతనే గొప్ప శక్తివంతమైనటువంటిది.
0: వాట్ ఈస్ ఫార్ మోర్ పవర్ఫుల్ దాన్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సచ్ అన్ అటెండెంట్ ఫీచర్ ఈజ్ దిస్ యాటిట్యూడ్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ యువర్ లెర్న్డ్.
1: వివేకము లేని విజ్ఞానము,
0: సైన్స్ వితౌట్ డిస్క్రిమినేషన్,
1: విచక్ష లేని పని,
0: అండ్ దట్ టాస్క్ ఆర్ డ్యూటీ దట్ యు విష్ టు డూ వితౌట్ ఎ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ పర్పస్,
1: విద్యను లేని పాండిత్యము,
0: అండ్ వన్ స్కాలర్షిప్ వితౌట్ హ్యూమిలిటీ,
1: లౌకికము లేని మానుష్యత్వము,
0: అండ్ వన్ సెన్స్ ఆఫ్ లైఫ్ వితౌట్ ది ట్రూ ఎలిమెంట్స్ ఆఫ్ వన్ లైఫ్,
1: మాధుర్యము లేని సంగీతము,
0: మ్యూజిక్ వితౌట్ మెలడీ,
1: సత్యము లేని వాక్కు,
0: ఎ వర్డ్ వితౌట్ ట్రూత్,
1: కృతజ్ఞత లేనటువంటి స్నేహము,
0: ఫ్రెండ్షిప్ వితౌట్ ది ఎలిమెంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్,
1: క్రమశిక్షణ లేని సమాజము,
0: సొసైటీ వితౌట్ డిసిప్లిన్,
1: వినయము లేని విద్య జనరంజితము కానీ.
0: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ కెనాట్ బి అప్రిషియేటెడ్ ఇన్ లైఫ్ బై ఎనీవన్.
1: ప్రజామన్నలను అందుకునలేదు.
0: వన్ కెనాట్ ఆల్సో రిసీవ్ ది ఎక్లీమ్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ యూ.
1: విద్య మానవుని హృదయాన్ని పవిత్రము గావించి మృదు నగరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయాలి.
0: దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ విద్యా దట్ యు అక్వైర్ షుడ్ బి అసిమిలేటెడ్ ఇన్ యువర్ సిస్టమ్ సో దట్ యు బికమ్ స్వీట్ అండ్ సాఫ్ట్.
1: కానీ ఈనాటి విద్య మానవుని హృదయాన్ని కఠినము గావించుతున్నది.
0: బట్ టుడేస్ ఎడ్యుకేషన్ ఓన్లీ హార్డెన్స్ వన్ హార్ట్.
1: నేటి విద్య ఇంద్రియములకు తాసుని గావించుకునుచున్నది.
0: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ లీడ్స్ యూ టు బి స్లేవ్ టు యువర్ సెన్సెస్.
1: ఇలాంటి విద్య ఇది సరి అయినటువంటి విద్య అనిపించుకోలేదు.
0: సచ్ ఎ టైప్ ఆఫ్ విద్య కెనాట్ బి కాల్డ్ ట్రూ విద్య.
1: మహోన్నత కాలమైనటువంటి ప్రాచీన కాలమునందు ఇది ఏ విధమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది అనేటువంటిది విద్యార్థులు ఒక పర్యాయం వెనుకకు తిరిగి చూచి చూడవలసింది.
0: స్టూడెంట్స్ షుడ్ లుక్ బ్యాక్ ఇన్ స్పేస్ అండ్ టైమ్ అండ్ గో బ్యాక్ టు దోస్ గ్లోరియస్ ఏన్షియంట్ టైమ్స్ టు నో వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఆర్ షుడ్ బి లైక్.
1: ఆనాటి మహోన్నత స్థితికి నేటి దుష్పరిస్థితికి ఒక్కతూరి విచారించి చూచిన పర్వత శిఖరము నుండి క్రింద పడినటువంటి వారి పరిస్థితులుగా కనిపించుతున్నది.
0: దోస్ ఆర్ దోస్ గ్లోరియస్ టైమ్స్ ఆఫ్ ద డేస్ గాన్ బై. కంపేర్ ద ప్రెసెంట్ డే టు దాట్ అండ్ యూ విల్ గెట్ టు నో ఇఫ్ ఎన్ అనాలజీస్ గివెన్. ఇట్స్ లైక్ ఎ పర్సన్ టంబ్లింగ్ డౌన్ ఫ్రమ్ ద డిజీ హైట్ టు ద లోలీ డెత్.
1: ఆనాడు ఆధ్యాత్మికంగా లౌకికంగా వైజ్ఞానికంగా ఆర్థికంగా అన్నింటి నుండి కూడాను నీతి విజయాలతో తాము ఉన్నత స్థాయిని అందుకుని ఉండేటి వారు.
0: ఇన్ దోస్ డేస్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ దట్ ఇన్ ఎడిషన్ టు వాట్ వన్ వాస్ లెర్నింగ్ దేర్ వాస్ దిస్ అండర్ కరెంట్ డీలింగ్ విత్ వన్స్ లైఫ్ ఆస్పెక్ట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ ఇన్ ద వరల్డ్లీ ఆస్పెక్ట్ ఇన్ ద సైంటిఫిక్ ఇన్ ద ఎకనామిక్ స్పియర్ అండ్ ఆల్ దట్ యు కెన్ థింక్ ఆఫ్.
1: ఆనాడు శృతి స్మృతులు నిర్ణయించినటువంటి మార్గములను అనుసరిస్తూ తత్ఫలితముగా దానిని ఆదరాభిమానముగా తాము అనుభవిస్తూ తమ యొక్క ఉన్నత భావములను ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థాయికి కొనిపోయి ఉండేటి వారు.
0: వన్ వుడ్ ఫాలో ఇన్ లెటరింగ్ స్పిరిట్ వాట్ వాజ్ లేడ్ డౌన్ ఇన్ ద శృతి అండ్ ద స్మృతి అండ్ ట్రై టు గెట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కంటెంట్స్ దేరిన్ అండ్ దేర్ బై prosper, experience them, and then show themselves to be a noble one.
1: Inaadu deeniki viruddhamuga aadhyatmikamulandu naitikamulandu vaigyanamulandu aarthika paristhiti endukudunu manavattam cheenumuga digajaripoyinadi.
0: Today what you see is diametrically opposite to what was prevailing in those days, either in the spiritual aspect or pertaining to one's ethics, code of conduct, or science, or economics, everything is in a state of degradation.
1: Shanti kapurulu cheputu ashanti karmalanu abhruddhi parichetundi atma vanchakulu adhikamaipothunnaru.
0: We utter a mouthful of words pertaining to peace, but what we do instead is to encourage violence and agitation.
1: Tattalkamuga manavuni yandu oka vidhamainatundi kurattam abhruddhi ayi tama yandunnatundi oka kauryani వెలుపల కప్పుకొనుచున్నారు.
0: As a result of what has happened is, the cruelty of man has come to the fore and a prominent place has been given to this.
1: ఈ కారణముల చేత ప్రపంచం యొక్క శాంతికి అనేక విధములైనటువంటి కొన్ని విరుద్ధమైనటువంటి కార్యములను అభివృద్ధి పరుచుతున్నారు.
0: As a result again, man has undertaken such tasks wherein the peace of the world is in peril and danger.
1: నిహిత కర్తవ్యములను తాము అతిక్రమించటమే ఈ ప్రపంచ శాంతి రాహిత్యమునకు మూల కారణం.
0: బికాస్ హీ హస్ టేకెన్ టు సచ్ వేస్ అండ్ మీన్స్ దట్ ఈస్ ద మెయిన్ కాజ్ వై ద పీస్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ డేంజర్.
1: మానవత్వమునకు ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములు త్యాగము శీలము నీతి నిజాయితీల యొక్క స్వరూపము మచ్చునకైనా కనిపించటలేదు.
0: వాట్ షుడ్ రియలీ మేక్ అన్ ఇండివిజువల్ స్టాండర్డ్ క్వాలిటీస్ లైక్ సాక్రిఫైస్ character, good qualities, you cannot find them, try as you might.
1: Kevalam aakara manavulu alankara vidyarthuluga roopamuttunnaru.
0: Today, to look at, you talk about man. And to show himself as to what it is, you look at a student. Nothing beyond that.
1: పవిత్రమైన ధర్మమును సన్మూలంగా నిర్మూలంగా ఉంచటకై విద్యావంతులు అనేక విధములుగా కంకణం కట్టుకుంటున్నారు.
0: అండ్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టేకింగ్ అపాన్ దెమ్సెల్వ్స్ టు వయలేట్ వాట్ హస్ బీన్ లేడ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ధర్మ.
1: ఇది కేవలం ధర్మ నిర్మూలం కాదు, సమాజ నిర్మూలమునికే ఇది మూల కారణంగా రూపొందుతుంది.
0: అండ్ సచ్ అన్ యాటిట్యూడ్ విల్ నాట్ మియర్లీ ఎండేంజర్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ బట్ ఇట్ విల్ కట్ ఇన్ టు ద సొసైటీ ఇట్సెల్ఫ్.
1: ఇంకా ధర్మం అంటే దారై తీతే ధర్మ, మనల్ని ధరించినటువంటిది ధర్మం.
0: నౌ రియలీ స్పీకింగ్ ధర్మ మీన్స్ దట్ యు హావ్ టేకెన్ అపాన్ యువర్ సెల్ఫ్.
1: అగ్నికి దహన శక్తి ఏ విధంగా సహజమో,
0: లైక్ ఫర్ ఫైర్ ఇట్ ఈస్ గివెన్ టు ఇట్ నేచర్ టు బర్న్ ఎవ్రీథింగ్ డౌన్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధం ఎట్ల సహజమో,
0: లైక్ ఎ రోజ్ విచ్ హస్ బ్లాసమ్ ఫోర్త్ ఇట్ షెడ్స్ ఫ్రేగ్రెన్స్ దట్ ఇట్ నేచర్.
1: చక్కెరకు తీపి ఎంత సహజము,
0: అండ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్ ఈజ్ అగైన్ ఇట్స్ నేచర్.
1: మానవత్వమునకు సత్యశీలం అట్టి సహజము.
0: ఇట్ ద సేమ్ మేనర్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్
1: ధర్మమునగా మనం ప్రత్యేకించి అనేక విధముల శ్రమించి దానిని అందుకునేటువంటిది కానేరదు.
0: ఈ స్టడింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నౌ ధర్మ డస్ నాట్ మీన్ దట్ యు హావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇన్ ఎన్ ఎక్సెసివ్ వే టు సెక్యూర్ ఇట్.
1: మానవ విశిష్టతను వేడక, మానవత్వాన్ని వదలక, మానవుల మధ్య మానవులుగా సంచరించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణమే నిజమైన ధర్మము.
0: ట్రూ ధర్మ కన్సిస్ట్ ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ దేర్బై బిహేవింగ్ ఇన్ సచ్ ఎ వే ఇన్ కన్ఫర్మిటీ విత్ వాట్ వన్ హ్యాస్ టు డూ అమౌంట్ హిస్ ఫెలో ఫెలో బీయింగ్.
1: ఇట్టి సత్యశీలము లోపించడం చేతనే మానవత్వం నిర్మూలమైపోతుంది.
0: సిన్స్ వన్ హ్యాస్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ పర్స్పెక్టివ్ యు ఫైండ్ ద ప్రెసెంట్ డే వరల్డ్ ఇన్ వాట్ స్టేట్ ఇట్ ఇస్.
1: కానీ ఇట్టి ధర్మమునకు అనేక విధమైనటువంటి ఘోర ఆపత్తులు సంభవించిన సమయంలో విద్యార్థులు దీనికి రక్షించుటకై తగిన కంకణం కట్టుకోవాలి.
0: వెన్ దిస్ ఇస్ ద ప్లైట్ ఆఫ్ ధర్మ, స్టూడెంట్స్ షుడ్ టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్.
1: తేజవంతమైనటువంటి భారత దేశమునకు విద్యార్థులు పుత్రులు,
0: దిస్ గ్రేట్ భారత్ ద కంట్రీ భారత్ ద ఎఫల్జెంట్ రేడియంట్ వన్ స్టూడెంట్స్ ఆర్ లైక్ అవర్ చిల్డ్రన్.
1: స్వీయ ధైర్య సాహస పరాక్ర ధర్మముల పర్వతములకు పుట్టినిల్లైనటువంటిది భారతదేశం.
0: దిస్ భారత్ దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈజ్ నోన్ వెరీ వెల్ ఫర్ ది కరేజ్, ఫర్ ద సెన్స్ ఆఫ్ బ్రేవరీ, ఫర్ ద సెన్స్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఆల్ దట్ యూ కెన్ థింక్ అబౌట్ ఇన్ ద నోబుల్స్ ఆఫ్ టర్మ్స్.
1: తపశక్తికే ముల్లోకములకు గడగడలాడించినటువంటి వశిష్ఠ వామన జమదగ్ని పరాశర భారద్వాజ గౌతమ ఇత్యాది మహర్షుల వంశీయ సంజాతులు ఈ విద్యార్థులు.
0: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ దోస్ హూ హావ్ కమ్ డౌన్ ద లాంగ్ లైన్ ఆఫ్ దీస్ ఇలస్ట్రియస్ వన్స్ లైక్ వశిష్ఠ జమదగ్ని అండ్ ఎ హోస్ట్ ఆఫ్ అదర్ సెయింట్స్ అండ్ సేజెస్ హూ త్రూ ద ప్రాసెస్ ద మీడియం ఆఫ్ తపస్ ఆఫ్ పెనన్స్ షుక్ ఆల్ ద త్రీ వరల్డ్.
1: ఇక ఋషి వారసులైనటువంటి యొక్క విద్యానేతలు ఈనాడు తమ యొక్క ధర్మమును అనేక విధములుగా కొన్ని తూలనాడుతున్న సమయంలో తాము కేవలం శక్తిరహితులై తాము ఒక విధమైనటువంటి ఉదాసీనతకు గురి అవుతున్నారు.
0: సచ్ ఆర్ టుడేస్ స్టూడెంట్స్ హూ కెన్ ట్రేస్ దేర్ ఇంటెన్సివ్ బ్యాక్గ్రౌండ్ టు సచ్ ఇలస్ట్రియస్ వన్స్.
1: ఇది భారత పుత్రుల యొక్క సహజ ధర్మం కానీ
0: టుడే దే నో నాట్ దిస్ and they are starting to ridicule the very essence of one's life in this country.
1: Tama matru bhumiki itvanti droham jarugutunnatundi samayalo vidyarthulu entaina tava pranamulenu arpitam chesi dharma rakshanakai paatupadali.
0: This is not the way it should be. When dharma is in peril and when the mother country is in peril, the students should not be mere passive spectators. They must fight against all odds to recapture their lost glory.
1: కానీ ఈనాడు మహావిద్యావంతులని పేరుగంచినటువంటి పెద్దలు ధర్మము లేదని భగవంతుడు లేదని, ఒకవేళ భగవంతుడే ఉండి ఉండినా మా హృదయాల్లో అతనికి స్థానము లేదని అనేక విధములుగా అరులు దాచి అరుస్తున్నారు.
0: బట్ దెన్ టుడేస్ ఎల్డర్ అండ్ దోస్ హూ క్లెయిమ్ టు బి ఎడ్యుకేటెడ్ దే కీప్ టాకింగ్ అబౌట్ దేర్ ఇస్ నో ధర్మ ఇన్ దిస్ వరల్డ్, దేర్ ఇస్ నో గాడ్. ఇఫ్ గాడ్ వర్ టు ఎగ్జిస్ట్ హీ షుడ్ వెరీ వెల్ బి రిసైడింగ్ ఇన్ అవర్ హార్ట్. దే గో అబౌట్ స్టార్టింగ్ టు టాక్ ఇన్ ఎ ఫ్యూటైల్ మేనర్ దట్.
1: ఏమిటి వీరి తెలియటం?
0: నౌ దిస్ ఇస్ వాట్ యు క్లెయిమ్ టు బి.
1: ఈ వైరాగ్యం యొక్క ఒక విజ్ఞానం యొక్క విశిష్టతలు
0: Now what is it that you are really trying to do? Is it being intelligent?
1: ఒకవేళ దేవుడే ఉండి ఉండినా మా హృదయాల్లో అతనికి స్థానము లేదు అని చెప్పుటలో ఎంత హాస్యాస్పదంగా ఉంటుండాలి.
0: And you also go on to say that if really God were existing, then there is no place for him in our heart. This is what you say.
1: భగవంతుడు సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు.
0: God is the form of truth, form of jnana.
1: అటువంటి సత్యస్వరూపుడైన భగవంతునకు మా హృదయాల్లో స్థానం లేదంటే మాలో సత్యమునికి ఏమాత్రమూ అవకాశం లేదని తమకు తాము ఒప్పుకున్నట్టే కదా.
0: సో ఇఫ్ యూ వాంట్ టు సే దట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యూ, ఇట్ వుడ్ వెరీ వెల్ మీన్ దట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ట్రూత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: విజ్ఞాన భక్తుడైనటువంటి భగవంతులకు తమ హృదయాల్లో స్థానము లేదంటే తాము మేము అజ్ఞానమని తాము ఒప్పుకున్నట్టే కదా.
0: So God is this effulgent one, the radiant one whose jnana itself. If you say there is no place for God, then you are totally ignorant. You have no jnana in yourself.
1: Purama cheppesuntivaru chettu chedeetunte kaalamunaku kukka mooki pindulu pudutayi.
0: There is an old saying which says that when the tree is on the point of decaying and becoming one with dust, there are it tends to give rise to those buds.
1: అదే విధముగానే ఈ చెడు కాలము ప్రాప్తించేటువంటి తరంగా ఈ యొక్క విద్యావంతులకు ఈ పాపిష్ట బుద్ధులు పుడుతున్నాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ జస్ట్ అట్ ద పాయింట్ ఆఫ్ టోటల్ డీకే అండ్ డిస్ఇంటిగ్రేషన్ టుడే స్టూడెంట్స్ హావ్ గాట్ ఇన్ దెమ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
1: ధర్మమును అతిక్రమించటము, దైవాన్ని తృణీకరించటము, ఇవన్నీ కూడా పాప బుద్ధులుగానే రూపొందుతాయి.
0: సో ఆల్సో నెగేటింగ్ గాడ్ అండ్ ట్రైంగ్ టు పుట్ అసైడ్ ఆల్ దట్ ఈస్ గుడ్, దీస్ ఆర్ ఆల్ ఈవిల్ ట్రెయిట్స్ ఇన్ వన్.
1: ఇది సరైనటువంటి అర్థం మీద గుర్తించి వ్యక్తించేటువంటి యొక్క స్వభావం కాదు.
0: నా దిస్ ఈస్ నాట్ ద వే వెరీ వన్ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వన్స్ ట్రూ నేచర్.
1: ఆత్మస్వరూపుడైనటువంటి దైవత్వము లేడు అని చెప్పుకోవటము నాకు నాలుగుంది కానీ నేను మాట్లాడలేనని చెప్పుకున్నట్టుగా ఉంది.
0: ఇఫ్ యూ వర్ టు సే దర్ ఇస్ నో గాడ్ హూజ్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్, ఇట్స్ లైక్ సేయింగ్ ఐ హావ్ ఎ టంగ్ బట్ ఐ కెనాట్ టాక్.
1: మా తల్లి బుద్ధురాలు అని చెప్పుకున్నట్టుగా ఉంది వీరి వైరాగ్యం.
0: And this sense of talk also is akin to your saying that my mother has no children.
1: Atma ledu unte tanaku taanu ledu ani cheppukovatame kada.
0: So if you say that there is no atma, it effectively amounts to saying you yourself do not exist.
1: Tanaku taanante evaru atma ente anuto artham teliyinatundi murkule ee vidhamainatundi yokka vimarchalo praveshistuntaru.
0: So those foolish ones who do not know what atma is, what they themselves are, indulge in such foolish talk.
1: కనుక విద్యార్థులు నిజమైనటువంటి విజ్ఞానమును తెలుసుకుని ఆ విజ్ఞానమును నిత్య జీవితంలో ఆచరణయందుంచేటువంటి యొక్క స్వభావం పెంచుకోవాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ ట్రై అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ట్రూ విజ్ఞాన ఈజ్ ఆల్ అబౌట్ అండ్ దెన్ ట్రై అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: నిజముగా ఈనాటి విద్యా విధానము లోపల అనేక విధములైనటువంటి మార్పులు కలగాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ needs a lot many changes.
1: ఈనాటి విద్యా విధానం ఆధునిక విద్య అధికంగా పెరిగిపోతూనే ఉంటుండాలి.
0: అండ్ టు లుక్ యాట్ సర్టన్లీ టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హాస్ సర్టన్లీ మేడ్ ప్రోగ్రెస్ బై లీప్స్ అండ్ బౌండ్స్.
1: ఆధునిక విద్య పెరిగను అంతులేక.
0: దిస్ మోడర్న్ విద్య హాస్ ఇంక్రీస్డ్ సీమింగ్లీ వితౌట్ ఎ లిమిట్.
1: ఆత్మ విద్యను క్షీణించే అవధి లేక.
0: While at the same time, the Atma-Vidya, the spiritual knowledge, has come to a knowledge.
1: Satya-dharma-kulanyu-samathipoye.
0: Satya-dharma and satya qualities have disappeared altogether.
1: Eenaati-vidya-yaka-sabhavamu, satyam-yemito, dharma-yemito, guttinchukole-yemito-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-yemato-y
0: mind does not know what satya is, what dharma is.
1: కనుక మానవత్వములు తమ యొక్క తత్వాన్ని తాము గుర్తించి సమాజములు తాము ఒక వ్యక్తిగా నిరూపించేటువంటి యొక్క శక్తిని అభివృద్ధి పరచుకోవాలి.
0: సో టుడే సిన్స్ యూఆర్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ, వాట్ ఎవర్ దట్ యూ హావ్ లెర్న్డ్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ షుడ్ ట్రై అండ్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ ఇన్ ది సొసైటీ.
1: ఒక విధంగా ఈనాటి విద్యను మనం చక్కగా విచారించి చూచిన వ్యక్తులను పరమ అజ్ఞానులుగా రూపొందింపజేస్తున్నది.
0: Now, if you were to go a little deeper into the present day education system, you will find that the individual's concern become more of an ignorant one.
1: 1975 సంవత్సరం నుంచి 1980 సంవత్సరం లోపల 21,500 మంది థీసిస్ రాస్తూ వచ్చారు.
0: Between the years 1975 and 1980, a total of 21,500 people have written their thesis.
1: వీరందరూ కూడా PhD తీసుకున్నటువంటి వాళ్ళు, డాక్టరేట్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు.
0: Now all these individuals are those who have secured their doctorate, the PhD degree.
1: కానీ వీరు తీసుకునేటువంటి డిగ్రీల వల్ల జగత్తులకు కానీ వీరికి కానీ ఏ విధమైనటువంటి ఫలితమైనా ఉన్నదా అని విచారిస్తే ఏమాత్రము కనిపించటం లేదు.
0: And then if you ask this question, what has come of all this? Have these people been of some use to society? Then you will find that it's a big negative answer.
1: అనేక మంది ఈ లైబ్రరీ రూమ్ లోపల కూర్చొని ఎప్పుడు చూసినా పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన, ఈ పరిశోధన అంటే వారి బుద్ధిని మందగతిని పంపిస్తున్నారు.
0: Now there are many individuals who spend all their time and effort in the laboratory for what they call experiment. In the process of this continuous experiment, they tend to lose the moorings of their mind.
1: ఈ పరిశోధనల వల్ల పరిశీలన ఏమాత్రం సాధించారు అనేటువంటిది ఎవ్వరికి తెలియటం లేదు.
0: Through these experiments, what is it that they have observed? Nobody can answer this question.
1: దానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కూడా ఎంత కోట అంతా కూడా వ్యయం చేస్తుండాలి.
0: And the University Grants Commission for its part lends a helping hand in the form of cash to such experiments.
1: డబ్బును ఖర్చు చేయడం కాదు గొప్పతనము, దుర్వినియోగం చేయకుండా ఉండటమే గొప్పతనం.
0: Now it is, does not go to your credit to spend money. It is creditable if you do not waste the money given to you.
1: సర్ చార్లెస్ కార్ట్లన్ అని ఒక ఈ పరిశోధన సంస్థకు లండన్ లో తాను చైర్మన్ గా ఉండేటువంటి వాడు.
0: Now one Sir Charles Crofton was the chairman of a huge big lab in London.
1: అతను ఈ పరిశోధనలంతా కూడా చక్కగా పరిశీలించి ఈ పరిశోధనల వల్ల కలిగేటువంటి ఫలితము చాలా తక్కువ అని నిర్ణయించి వచ్చాడు.
0: After a series of experiments, he came to the conclusion that what one tends to know and learn through these experiments is minimal and of not much consequence.
1: ఈ పరిశోధన వల్ల తాము సాధించినటువంటిది తమకు అర్థము కాక పరలోకము దీనిని అందించక ఈ యొక్క పరిశోధన కాలమును కర్మమును కాయమును కూడా ఎంత వ్యర్థం భావిస్తున్నారు వ్యక్తులని తాను విచారిస్తూ వచ్చాడు.
0: Then he started feeling that those people who spend their time in these experiments, they do not understand anything of consequence. They do not even know where they are starting from, where they are headed for, and what it is that they are achieving. Instead, they are only frittering away their mental energies and the time at their disposal.
1: మరొక వైపున ఈనాటి డాక్టరేట్ డిగ్రీ తీసుకునేటువంటి వారు గొప్ప పరిశోధన గావించినారే కానీ దీని యొక్క పరిశోధన విషయమంతా కూడా తమ తలంలో నింపుకున్నారు కానీ వాక్కు రూపంలో ఇతరులకు అందించడానికి ఏమాత్రము శక్తి సామర్థ్యం కలిగి ఉండేటి వారు కాదు.
0: When you also have this category of individuals who may have conducted experiments to get their degree, doctorate, all right, and they could have filled their mind with all their observations of experiments, but they are not capable of communicating to the second individual through the word of mouth even a single bit of what they have thus acquired.
1: కనుక ఈనాటి పరిశోధన సాధించేటువంటి విద్యార్థులకు ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఇలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ సమయం నందు కూడా వారికి వారమునకు రెండు పర్యాయములు వారమునకు ఒక పర్యాయము ఈ యొక్క బోధనా వృత్తిని కూడా వారికి అభివృద్ధి గావించడానికి ప్రయత్నించాలి.
0: సో విత్ దిస్ ఇన్ వ్యూ వాట్ షుడ్ బి డన్ ఇస్ ద స్టూడెంట్స్ హు ఆర్ అండర్టేకింగ్ కోర్సెస్ ఆఫ్ ఎంఏ ఎంఎస్సీ అండ్ ఎంకామ్ at least twice a week or once a week should be exposed to the art of teaching.
1: Kanuka ee yokka post graduate sthayi nunchine kodanu teaching aneetundi ee pillalaku sariyinatundi tarbiyam cheyinchali.
0: So right from this post graduation stage the students should be taught the art of teaching.
1: Anek mandi PhD teeskunnaru kani teaching experience ee maatram kuda undatam ledu.
0: There are many who have taken their PhD degree but they have nothing of teaching experience.
1: కనుక ఇలాంటి కొన్ని మార్పులలో విద్యా విధానాన్ని కొంతవరకు సరిచేసినప్పుడే దీని యొక్క స్వరూపాన్ని ఎంతైనా దేశానికి అందించడానికి వీలవుతుంది.
0: సో సబ్ చేంజెస్ ఇన్ ద ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్ ప్యాటర్న్ షుడ్ బి బ్రాట్ అబౌట్. దట్స్ ద వే ఆఫ్ ఇంప్రూవింగ్ ది కంట్రీ.
1: మరొకటి, ఈనాటి విద్యార్థులు కేవలము డిగ్రీలు తీసుకోవటం ఉద్యోగాల నిమిత్తము ధనార్జన నిమిత్తమని భావిస్తున్నారు.
0: The state of country as such, there is one other thing. today's students tend to believe that these degrees and these studies of theirs are so as to get them a good job.
1: ఇది నిజముగా విద్య యొక్క లక్ష్యమే కానేరు.
0: This certainly is not the true end of education.
1: తాను ఆర్జించినటువంటి విద్య క్రియారూపములో ఆచరణ రూపంలో జగత్తునకు ఎంతైనా కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
0: What they have learned should be shown to the world by themselves being ideal and of being some use to the society.
1: ఈనాటి విద్యార్థులు కేవలము డిగ్రీలు తీసుకోవటం ఉద్యోగాల నిమిత్తము ధనార్జన నిమిత్తమని భావిస్తున్నారు.

0: shown to the world by themselves being ideal and of being some use to the society. Pasaina Tachirame, Ustamu, Ujjoga Nimittamai, Iyukka Employment Exchange Lokalapoi, తన పేరును ఇచ్చి ఈ ఆఫీస్ చుట్టూగా తిరిగి తమకు ఉద్యోగం లభించకపోవటం చేత నిరాశకు గురి అయి విస్తృత గురి అయి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.
1: As soon as they get their degree, they run to the Employment Exchange Bureau, enroll themselves, then keep running from pillar to post in the search of a job. When they are not successful, they despair to such an extent that they would not hesitate to take their own life in the process.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: So this is not what it should be again.
0: ఆర్థిక పరిస్థితి కలిగినటువంటి బాలబాలికలు విద్యావంతులైనటువంటి వారు ఈ ఉద్యోగములకు ఏమాత్రం కూడా నువ్వు ప్రయత్నం చేయక బీదగా ఉండినటువంటి వారికి శక్తిహీనమైనటువంటి వారికి ఉద్యోగాలు అందించడానికి పూనుకొని తాము తమ యొక్క ఆర్థిక శక్తితో చిన్న చిన్న కొన్ని పరిశ్రమలు కల్పించి నిరుద్యోగులుగా ఉండేటువంటి వారికి తాము కూడా ఉద్యోగాలు కొంచెం అందించినప్పుడు ఈ ఉద్యోగం అనేటువంటి సమస్య ఈ యొక్క నిరుద్యోగం అనే సమస్య తీరడానికి వీలవుతుంటుంది.
1: Now what should happen or what should be done is those who are financially well off, it could be the students themselves who are passing out, rather than they themselves go after seeking jobs, they should try and come to the rescue and help the poor brethren of theirs who are not in a position to fulfill their part of the obligation towards their study. And also, students could come together and set up what could be called these cottage industries, small-scale industries, and thereby become self-reliant and help each other in the process.
0: Attu kaakunda, kontha aarthika shakti kaligina balabalikale udyogalaku prayatnam cheyatam valla వారి ఆర్థిక శక్తితోనూ లేక వారి యొక్క రికమెండేషన్ దీని వల్లనో వారే ఉద్యోగాలు పొందుతున్నారు కానీ శక్తిహీనమైనటువంటి వారికి బీదలకు ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: Now what's happening is those students who are well off financially and otherwise, through their own recommendations and things like that, they are able to land themselves in good comfortable jobs, thus depriving the more needy ones of the same job.
0: కనుక దీని వల్ల ఉద్యోగాలకు నిమిత్తమై ఈ విద్యార్థులు సమాజములకు ఎంత కూడా అపకారం చేస్తున్నారు.
1: సో ఇన్ దిస్ మేనర్ ద స్టూడెంట్స్ ఆర్ బ్రింగింగ్ అ సొసైటీ టు గ్రీఫ్, ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్.
0: నిజంగా విద్యావంతులైనటువంటి వారు ప్రతి చేతికి కూడా పని ఇవ్వడానికి ప్రయత్నించాలి.
1: నౌ వన్ హూ ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ ఆర్ వన్ హూ గెట్స్ ఎడ్యుకేషన్ షుడ్ బి టచ్ దట్ హీ కెన్ స్టాండ్ ఆన్ హిస్ ఓన్.
0: ప్రతి చేతికి కూడా నీరు ఇవ్వడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ బ్రింగ్ థింగ్స్ లైక్ వాటర్ టు ఎవ్రీవన్.
0: ప్రతి ఇంటికి దీపాన్ని వెలిగించాలి.
1: యూ మస్ట్ ఆల్సో ట్రై టు లైట్ ద ల్యాంప్ ఇన్ ఎవ్రీ హోమ్.
0: ప్రతి గృహం కూడా ఒక పారిశ్రామికంగా మనం తయారు చేయాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బికమ్ అన్ ఇండస్ట్రీ బై ఇట్సెల్ఫ్.
0: అప్పుడే మన విద్య యొక్క విధానం కూడాను మన యొక్క విశిష్టత కూడాను జగత్తునకు కొంత వ్యాప్తి చేసినటువంటి వారం అవుతాం.
1: ఇన్ దట్ వే విల్ బి షోయింగ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్.
0: ఈ నాడు విద్యార్థుల స్వార్థాన్ని పూర్తి త్యాగం చేయాలి.
1: టుడే స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ నో ప్లేస్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: అహంకార ఆడంబరములకు స్వస్తి చెప్పాలి.
1: దే షుడ్ ఆల్సో గివ్ ఎ గో బై టు ఈగో అండ్ పాంపోసిటీ.
0: వినయ విధేయతలతో తన జీవితాన్ని ప్రకాశింప చేసుకోవాలి.
1: వన్ షుడ్ బి మోడెస్ట్ అండ్ హంబుల్ అండ్ దట్ గివ్స్
0: ఈ విద్యా విధానములు కేవలం చైతన్యం కానీ నైపుణ్యం కానీ ఏమాత్రము కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అగెయిన్ హ్యాస్ నో ప్లేస్ ఫర్ వన్స్ ఒరిజినాలిటీ ఆర్ వన్ సెన్స్ ఆఫ్ పర్పస్.
0: ఈ వినయములైనటువంటి విద్య కేవలం ఈ విద్య అనిపించుకోదు.
1: ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ కన్సర్ హ్యూమిలిటీ ఆన్ యూ కెనాట్ బి కాల్డ్ టు ఎడ్యుకేషన్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు పెద్దల యందు వినయము, దైవం నందు భక్తి, ధర్మం నందు విశ్వాసము సరి అయిన రీతిలో అభివృద్ధి పరచుకోవాలి.
1: సో దోస్ హూ ఆర్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ. దే షుడ్ బి డివోటెడ్ టు గాడ్ అండ్ దే షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్.
0: ధార్మిక, నైతిక, ఆధ్యాత్మిక బలములే మానవుడి నిజ బలములుగా తాము విశ్వసించాలి.
1: వాట్ గివ్స్ అన్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ అండ్ కన్విక్షన్ ఇస్ దిస్ ధర్మ అండ్ ఆధ్యాత్మిక.
0: ఈనాటి విద్యా విధానములో ప్రభుత్వం కూడా విద్యార్థులకు కావలసినంత స్వాతంత్రం ఇవ్వటం చేతనే విద్యార్థులు చెడిపోవటానికి మూల కారణం.
1: టుడే ద గవర్నమెంట్ ఆల్సో గివ్స్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ద స్టూడెంట్స్, థెరెబై ద స్టూడెంట్స్ హావ్ ఆల్సో గాన్ బ్యాడ్.
0: విద్యార్థులకు నిజమైనటువంటి యొక్క స్నేహభావము ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: టుడే స్టూడెంట్స్ డు నాట్ షో యూ వాట్ ట్రూ ఫ్రెండ్షిప్ కుడ్ బి లైక్.
0: ఒక్క నిమిషంలో హలో అంటారు, మరొక నిమిషంలో గుడ్ బై అంటారు. ఏంటో దీని అర్థం చెప్పడానికి వీలు కాదు.
1: ఇన్ వన్ మూమెంట్ దే సే హలో, ఇన్ ద నెక్స్ట్ సెకండ్ దే సే గుడ్ బై. యూ

0: ఉన్నటువంటి చెంచలత్వం కలిగినటువంటి మానవత్వంలో విద్య ఏ విధంగా కాపురమవుతుంది?
1: సో దిస్ ఈస్ ది వే ద వేవరింగ్ యాటిట్యూడ్ ఆఫ్ దేర్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్ హావింగ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ ఇన్ సచ్ ఇండివిజువల్.
0: విద్యార్థులు రాగద్వేషములు కేవలము ఒక ఉన్నత స్థాయికి చేరిపోయినాయి.
1: అండ్ టుడే స్టూడెంట్స్ హావ్ అట్ ది అపర్మోస్ట్ పార్ట్
0: ఇది పరాకాష్ట నుండుకున్నది.
1: నౌ దిస్ సిన్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ ఎన్వీ దే ఆర్ అట్ ది పినకల్ యాజ్ ఫార్ ది స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ దిస్?
0: మొట్టమొదట ప్రభుత్వం ఈ విద్యా విధానంలో విద్యా రంగం లోపల కూడా వీళ్ళకి ఒక ఫెడరేషన్ అనేటువంటిది, ఒక స్వాతంత్రం అనేటువంటిది, ఒక యూనియన్ అనేటువంటి దాన్ని మొట్టమొదట ప్రారంభించడమే దీనికి మూల కారణం.
1: The main cause for this is, this data purpose is, that the students were given the freedom by the government to form their own federation or student union.
0: ఈ యూనియన్ అంటే ఏమిటి? దీని అర్థం,
1: నౌ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ యూనియన్?
0: అందరూ కలిసి మెలిసి ఉండటం.
1: Meaning is that all should be living together in harmony.
0: తమకు కలిగినటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు ఒకరు ఒకరు తోడుగా ఉంటుంది, దానిని నివారణ కావించుకునేటువంటి మార్గానికి తగిన కృషి చేయటం.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ వన్ మే హ్యావ్, దీస్ షుడ్ బి సాల్వ్ విత్ మ్యూచువల్ కన్సల్టేషన్.
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే యూనిటీ యొక్క నిజ స్వరూపం.
1: The true form of unity is to show you the inherent unity in the latent diversity.
0: కాని ఈనాటి స్టూడెంట్స్ యూనిటీ అనేటువంటి దాంట్లో పూర్తి ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తూ వస్తున్నారు.
1: But in today's students' union you find whatever they go by in the form of unity is being scattered into bits and bits.
0: ప్రైమరీ స్కూల్ మొదలుకొని ఉన్నత పాఠశాల మొదలుకొని కళాశాల వరకు కూడాను ఈ యొక్క స్టూడెంట్స్ లీడర్షిప్ కు ఒక విధమైనటువంటి ఎలక్షన్.
1: Right from the primary school through the middle and the high schools to the colleges, you have elections to these student unions.
0: ఈ ఎలక్షన్ అనేటువంటి పేరుతో ఎన్ని విధములైనటువంటి క్రూరత్వాలు జరుగుతుండాలో ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించలేదు ప్రభుత్వం.
1: And the government has not tried to find out the dangers which are being caused through these elections to these student unions.
0: కనుక మొట్టమొదట యూజీసీ గ్రాంట్ కమిషన్ కూడా ఈ యొక్క స్టూడెంట్స్ ఎలక్షన్ అనేటువంటి దాన్ని మొట్టమొదట నిలబెట్టాలి.
1: The first task ahead of the University Grants Commission is to put an end to this practice of elections to the student union.
0: Yevaru all round best ga untaru vaadi select cheyali kani election undakoddu.
1: So one who excels himself in all round abilities should be selected. There should be no election for this.
0: కేవలం విద్యార్థులు రెండు పార్టీలుగా తయారయ్యి అది ముందు పరంపరంగా ఇది ఒక విధమైనటువంటి దేశంగా రూపొందుతున్నది.
1: Amongst the student community, there are these two parties and more, thereby giving rise to differences of opinion and educated thought.
0: పిల్లలలో ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Instead, amongst the student community, we should have spread this medium of love.
0: మానవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని వాళ్లకు విశ్వసనీయంగా రూపొందింపచేయాలి.
1: We should also carry to them the conviction that humanity at large is one.
0: Andaru brotherhood of man, fatherhood of God aneetundi yokka satyanni valaku nirupinchali.
1: We should try and prove to them the diction, the truth contained in the diction, the fatherhood of God, the brotherhood of man.
0: Kanuka ee yokka election aneetundi danni manam yenaadu nilabettamo appudu vidyarthulu premakattu abhirudhi kavadaniki avakasam untundi. Preminchali kaani వారిని భయపెట్టి ఆందోళనపరిచి వారికి అనేక విధమైనటువంటి యొక్క జీవ త్యాగములకే మార్గము అయ్యేట్టుగా వారిని హింసించగలదు.
1: యు మస్ట్ ఎంకరేజ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లవింగ్ అదర్స్, నాట్ ఎ కేస్ ఆఫ్ ఎంకరేజింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ ఎడ్యుకేషన్ అండ్ అల్టిమేట్లీ స్టేట్ వెన్ హీ టేక్స్ హిస్ లైఫ్.
0: కనుకని ఈ విధమైనటువంటి ఒక చిన్న చిన్న విషయాల లోపల విద్యార్థులకు స్వాతంత్రం ఇవ్వటం వల్లనే ఈనాడు ఎడ్యుకేషన్ అనేటువంటి పోయి ఎడ్యుకేషన్ తయారైపోతుంది.
1: So because in such mundane and small insignificant issues, the students have been given such unlimited freedom, today's education is no longer education. It has instead become agitation.
0: ఇది విద్యార్థుల యొక్క తప్పు కాదు.
1: This is not the mistake of the students.
0: ఈ మనం వాళ్ళకి నియమించేటువంటి నియమాలను కొంతవరకు మాత్రమే స్వతంత్రాన్ని అందించాలి.
1: Now what have we tried to lay down for them? A certain amount of freedom or right to it allows for them.
0: నస్మియో నియమం వినా ప్రతి దానికి కూడా ఒక నియమం అనేటువంటిది ఉండాలి.
1: There should always be a moderation or a limit placed on anything done or given.
0: కనుక నియమాన్ని అతిక్రమించుకోవటం చేతనే ఈ యొక్క మానవత్వం కొంత చిన్న భిన్నమైపోతుండాలి.
1: Because today man is transgressing the limits laid down for him, he is coming to such a disaster.
0: ఎక్కడ ఏకత్వం ఉండాలి? స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఉండాలి. టీచర్స్ యూనియన్ ఉంటుండాలి, క్లర్క్స్ యూనియన్ ఉంటుండాలి, లేబర్స్ యూనియన్, అంతా అన్ని యూనియన్లు అనే పేరు పొందుతున్నాయి. ఎక్కడ కానీ యూనిటీ కనిపించడం లేదు.
1: టుడే యూ హ్యావ్ యూనియన్ గ్యాలో, ద స్టూడెంట్స్ యూనియన్, ద క్లర్క్ యూనియన్, టీచర్స్ యూనియన్ అండ్ వాట్ హ్యావ్ యూ. యూనియన్ ఆల్ రైట్ బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ యూనిటీ ఎనీవేర్.
0: గురువులు గురువులు ద్వేషిస్తున్నారు, విద్యార్థులు విద్యార్థులు ద్వేషిస్తున్నారు, మనుషులు మనుషులే ద్వేషిస్తున్నారు.
1: వన్ టీచర్ హేట్స్ అనదర్, వన్ స్టూడెంట్ హేట్స్ అనదర్, వన్ ఇండివిజువల్ హేట్స్ అనదర్.
0: అంత ద్వేషమైనది కూర్చుంటారు కానీ హృదయము ప్రేమమేమే మాత్రము కావటం లేదు.
1: వన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ లవ్ ఎనీవేర్.
0: కారణము దయ, ధర్మము, దైవము, ఈ మూడు తత్వాలు వారిని లోపించటమే దీనికి మూల కారణం.
1: ద రీజన్ ఈస్ దాట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ దీస్ ఎసెన్షియల్ థింగ్స్, దయ, ధర్మ అండ్ దైవ ఆఫ్ గాడ్.
0: కనుక దయ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: ద ఎసెన్స్ ఆఫ్ దయ ఆఫ్ కంపాషన్ షుడ్ బి ద ఫస్ట్ క్వాలిటీ ఇన్ మ్యాన్.
0: ఈ దయనే లేనటువంటి హృదయము దైవ మందిరము కాదు.
1: ఎ హార్ట్ వేర్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ దయ ఆఫ్ కంపాషన్ కెనాట్ బి ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక దయా ప్రేమల చేత మానవత్వాన్ని పెంపొందింపు చేసుకోవాలి.
1: సో త్రూ దిస్ మీడియం ఆఫ్ దయ అండ్ ప్రేమ వన్ షుడ్ ఫర్దర్ ప్రోగ్రెస్ వన్ సెల్ఫ్.
0: ఈ విధమైన విద్యను మనం నేర్చినప్పుడే ఏదో మనం ఈ జగత్తునకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కొంతవరకునైనా జగత్తును ఉపయోగపెట్టగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ క్వాలిటీస్ ఎయిడింగ్ యూ will you be in a position to put into practice what you have learnt in a worldly way.
0: Inka konni aadhunika vidyalu mitimiri pothunnayi.
1: And then again in the present day world you have
0: aadhunika vidyalu mitimiri povatam cheta mati kodanu chedipothundali.
1: You have education of varied descriptions wherein it's only a case of mental derangement in the end.
0: Prachina gurukula vidyalu entayo aadarshavantamaina vidyaluga undeyukuntadi.
1: The ancient gurukula system was a model one.
0: ఈ మ్యాథమెటిక్స్ లోపల కూడా లెక్కలు ఎందు కూడాను వారు కంఠస్థము గావించుకుని సమస్తము కూడాను వారు హృదయములు ఒక పింట్ అయి పెట్టుకునేటువంటి వారు.
1: టేక్ ఫర్ ఇన్స్టెన్స్ ద సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దే యూస్ టు గెట్ ఎవ్రీథింగ్ బై రోట్ ఆర్ బై హార్ట్ అండ్ వుడ్ బి ఏబుల్ టు రిప్రొడ్యూస్ ఎనీ టైమ్ ఆస్ ఆప్షన్.
0: నాలుగు మూడు మూడు ఎంత అంటే పది అని చెప్పడానికి కూడా వారికి శక్తి లేదు. నాడు
1: Now today, if you were to ask a question, 4, 3 and 3, what does it come to? A person doesn't have...
0: ఒక కూరగాయల షాపుకు వెళ్లి కొన్ని కూరగాయలు తీసుకుని ఇది ఒక నాలుగు సేర్లు, ఇది ఒక ఐదు సేర్లు, ఇది ఒక పది సేర్లు తీసుకుని దీనికంతా ఎంత లెక్క అంటే అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా క్యాలిక్యులేటర్ తీసుకుని దాన్ని ఒత్తుతూ ఉంటారు.
1: Now today, what is the state of affairs? You go to the vegetable vendor and then ask for 4 sets of this vegetable, 5 sets of that and 10 of that. What does the total come to? Both the husband and wife pull out their calculators and start pressing the knob to find out the result.
0: వీరి బుర్రంత క్యాల్కులేటర్ పైన ఆధారపడి ఉండాలి కానీ బుర్ర పైన ఆధారపడలేదు.
1: So all that they have learned is dependent on the calculators, not on their own
0: mind. ఆధునిక విద్యతో క్యాల్కులేటర్ కంప్యూటర్స్ అభివృద్ధి కావటం చేత నిజమైనటువంటి బుర్ర పని చేయటం లేదు.
1: Now today's education, today's knowledge has given to you these computers and the calculators. As a result, you have no place for your own Indian
0: calculator nu computer undavalsunde kaani mana avasaranni patti cheskovali gaani nijamainaatundi saruku mana burralo nimpukovali.
1: There is no place for your own innate ability. Of course the calculator and computer have a place, but you should not lose sight of what you yourself.
0: Ee abhyasala valla sahajamaina mana telivitelu kuda mana kolipothunnam.
1: So because of such tendencies we tend to lose track and lose sight of what we ourselves possess.
0: Inaru enta degree ni manam ponnirappatikini manamu adhika vishayalanu alpanga telusukuntunname kaani idi sariyaina degree lu kaadu.
1: Now you might certainly acquire any number of degrees, all right. What you are trying to get in the process is far too many things in a limited way.
0: Manam telusukovadam adhikanga telusukuntunnam ani anukuntunnamu kaadu kaadu.
1: We feel that we are getting to know a lot many things in a great degree.
0: తక్కువ విషయాలు ఎక్కువ తెలుసుకో ఇది సరైనటువంటి విద్య. ఎక్కువ విషయాలు తక్కువగా తెలుసుకుంటే అది విద్య యొక్క సారమే కాదు.
1: Getting to know too many things in a limited extent, this is not the way of education. What little you know, get to know it in its fullest depth. That should be the indication of true education.
0: తక్కువ విషయాలు ఎక్కువగా తెలుసుకో.
1: What little you have to know, get to know it in all.
0: ఎన్నో ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నారు కానీ తక్కువ దానిగా తెలుసుకుంటున్నారు.
1: In all its details. Today you find that యూ గెటింగ్ టు నో ఫార్ టూ మెనీ థింగ్స్ అబౌట్ లిటిల్
0: ఒక్కటి రెండైనప్పుడు నువ్వు దాని యొక్క స్వరూపాన్ని పూర్ణంగా నేను గుర్తించుకోవటం నీ యొక్క విద్యకు సరి అయినటువంటి బలం.
1: ఈవెన్ వన్ ఆర్ టూ వాట్ లిటిల్ యూ విష్ టు నో ట్రై టు నో ఇట్ ఇన్ ఫుల్.
0: కనుక మనము నిత్య జీవితం లోపల నిత్య జీవితానికి సంబంధించినటువంటి కొన్ని కృత్యములు అనగా కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ వీటిని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: సో ఇన్ అవర్ ఓన్ డే టు డే లైఫ్ వి నీడ్ ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ థింగ్స్ లైక్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ ఎక్కడా కనిపించటం లేదు.
1: Today's education again you find there is no trace of common sense or general knowledge.
0: Subject lo chuste ranks ranks ranks vastunnayi.
1: If you look at the achievements in the subject proper, they are rank holders.
0: Practical lo chuste zeros zeros zeros aipothunnayi.
1: In practice they are nothing but zeros and zeros.
0: Mana practical lo pradhanam లేకపోతే ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు ప్రధానం.
1: వాట్ ఇస్ ఇట్ దట్స్ ఇంపార్టెంట్ వాట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆర్ వాట్ యూ హ్యావ్ గాట్ టు మాస్టర్ ఇన్
0: రెండింటినీ రెండు రెక్కల వలె తీసుకోవాలి.
1: బోత్ దీస్ షుడ్ బి లైక్ ద టూ వింగ్స్ దట్ యూ మస్ట్ గెట్.
0: రెండింటినీ రెండు చక్రముల వలె వినియోగించుకోవాలి.
1: బోత్ దీస్ షుడ్ బి లైక్ ద టూ వీల్స్.
0: జగత్తు ఒకవైపున విద్య ఒకవైపున రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తయారు కావాలి.
1: ద వరల్డ్ ఆన్ ద వన్ హ్యాండ్ నాలెడ్జ్ ఆన్ ది అదర్ యూ షుడ్ బి ఇన్ బిట్వీన్ ట్రైంగ్ టు అక్యుములేట్ బోత్ ఇన్ అన్ ఈక్వల్
0: మ్యానర్. ఈనాటి విద్యార్థులు యందు చంచలత్వం అధికంగా అయిపోతుండాలి.
1: బట్ టుడే స్టూడెంట్ అగైన్ యూ ఫైండ్ దిస్ ట్రేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్
0: ఒక క్షణమైన స్థిరత్వం అనేటువంటిది లేదు.
1: దే వేవర్ దే కెనాట్ రిమైన్ స్టిల్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: ఈ స్థిరత్వం లేనటువంటి యొక్క విద్యను ఇంకా జగత్తునికి ఏం ఉపకారం చేయగలదు.
1: సో వాట్ దే హావ్ లెర్న్డ్ దే నాట్ స్టడీ అబౌట్ ఇట్ హౌ కెన్ దే బి ఆఫ్ సమ్ యూజ్ టు ది వరల్డ్.
0: ఏది పడితే అదే.
1: వాట్ దే గో ఆఫ్టర్ దట్ ఇస్ ఆల్ ఫర్ దెమ్.
0: ఆ విధంగా ఉండదు. అవేర్నెస్ ఇస్ లైఫ్.
1: ఇట్ షుడ్ నాట్ బి దాట్ వే. అవేర్నెస్ ఇస్ లైఫ్. ఇట్ ఇస్
0: అన్నింటి ఎందుకు మనం తెలివితేటలు కలిగిన వారుగా ఉండాలి.
1: ఇన్ ఎవ్రీథింగ్ యూ మస్ట్ ట్రై టు నో వాట్ ఇట్స్ ఆల్ అబౌట్.
0: మనకు మనం అనుకుంటున్నాం తెలివితేటలు తెలివితేట తెలివితేటలతో పాటు గుణం కూడా నువ్వు దానికి సమ్మిళితం కావాలి.
1: వీ ప్రైడ్ ఆర్సెల్స్ ఆన్ బీయింగ్ ఇంటెలిజెంట్ బట్ ఇన్ అడిషన్ టు బీయింగ్ ఇంటెలిజెంట్ యూ మస్ట్ ఆల్సో హ్యావ్ దీస్ గుడ్ క్వాలిటీ.
0: గుణం లేనటువంటి తెలివితేటలు ఇది నిరుపయోగమైనటువంటిది.
1: అండ్ యువర్ ఇంటెలిజెన్స్ minus these good qualities is useless.
0: Vidyarthulara kanukane vidya yokka lakshyanni vidya yokka vishishtatanu manam gurtinchadaniki prathamamlo daniki parishodhana cheyali.
1: Students, in order to be able to know what vidya is all about,
0: vidya anaga emiti,
1: what are its unique features,
0: etuvanti vidyanu manam abhyasinchali,
1: what is vidya, what is the type of education that we process,
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి,
1: హౌ డస్ వన్ గేజ్ ఆర్ అసెస్ వాట్ వన్ హ్యాస్ లెర్న్డ్,
0: ఎట్టి విద్య మానవ అభ్యుదయంలో తోడ్పడుతుంది,
1: వాట్ ఇస్ ద విద్య దట్ లీడ్స్ యూ ఆన్ టు ప్రోగ్రెస్,
0: ప్రస్తుత విద్య వల్ల మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి,
1: అండ్ వాట్ ఇస్ ద రిజల్ట్.
0: ఈ ఐడెంటిటీని మనం గుర్తించినప్పుడే మనం నిజమైన విద్యార్థి కాగలం.
1: వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ప్రెసెంట్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వశ్చన్స్ యూ హావ్ రియల్లీ అచీవ్డ్ సంథింగ్.
0: ఏదో సబ్జెక్టును మాత్రమే కంఠస్థం చేసుకుని ఈ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేసి దాంట్లో కొన్ని ఫస్ట్ క్లాస్ మార్క్స్ తీసుకున్నంత మాత్రమే తాను విద్యార్థి కాదు.
1: మ్యూరలీ బై గెటింగ్ బై హార్ట్ ద లెసన్స్ కంటెయిన్ ఇన్ ద బుక్ అండ్ ట్రైంగ్ టు ఆన్సర్ దెమ్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ గెటింగ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ వన్ కెనాట్ బికమ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: One who gets to know to read and write, does he become an educated one?
0: కాలేజీలో డిగ్రీలను పొంద విద్యావంతుడగున?
1: One who gets degrees in a college, can he be educated?
0: సుజ్ఞానము సుకృత లేని విద్యను సద్విద్యలగున?
1: And that education where you do not have these good qualities and good traits, can it be called an education?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకలేదు పని పచ్చుపచ్చులు.
1: If you think merely to live is education, what do you have to say about the birds and the animals? Are they not living?
0: బ్రతుకుట కోసం కాదు విద్య.
1: Education or vidya is not for the sake of living.
0: బ్రతుకు కోసమైతే పశుపక్షులు కూడా బ్రతుకుతున్నాయి.
1: If it is for the sake of living, even the animals and birds are living.
0: కాదు. మానవత్వంలో ఉన్న ఐకవత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: This is not the case. Education should lead you on to understand this unity amongst all humanity.
0: ఈ యొక్క ఐకమత్యం అనేటువంటిది ఏకత్వం అనేటువంటిది మనలో లేకపోతే ఈ విద్యలన్నీ కూడా దురుపయోగమైనటువంటి విద్యలే.
1: ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్ పర్పస్, దిస్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ యూనిటీ దట్ యు మస్ట్ గెట్ టు నో, దేర్ ఇస్ నో యూజ్.
0: మొట్టమొదట మనము కృతజ్ఞతను మనం నేర్చుకోవాలి.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్.
0: ఎవరి వలన మనం ఈ స్థాయికి వస్తామో, ఎవరి వల్ల అంత మనం విద్యావంతులం అయిపోతామో అనేటువంటి యొక్క సిద్ధుల గురించి మనం విచారించాలి.
1: స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద థింగ్ దట్ యు మస్ట్ నో ఇస్ వెరీ అవుట్ సెట్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు హూస్ హెల్ప్ హావ్ వి కమ్ టు దిస్ ప్రెసెంట్ స్టేజ్.
0: మొట్టమొదటి గురువు మీకు తల్లి.
1: Your first guru is your mother.
0: రెండవది తండ్రి.
1: The second guru is your father.
0: మూడవది ఆచార్యుడు.
1: Third is ఆచార్య.
0: అనుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ మూడింటికి నీ సమ్మిళితమైన స్వరూపము దైవత్వం.
1: So you talk about the first of all, mother, father and ఆచార్య. And where you can find a meeting point in these three is God himself.
0: కన్న తల్లిదండ్రులకే కృతజ్ఞత ఇవ్వటం లేదు.
1: You are not giving your gratitude, showing your gratitude to your own mother and father.
0: పోషించినటువంటి గురువుకు, బుద్ధి ఇచ్చినటువంటి గురువుకే మనం కృతజ్ఞత ఇవ్వటం లేదు.
1: And that guru who nourishes you and fosters you, you are not showing your gratitude to him.
0: దైవానికి అసలే కృతజ్ఞత ఇవ్వటం లేదు.
1: Not to talk of God, to whom you don't show any trace of gratitude.
0: ఇంకా కృతజ్ఞత లేనటువంటి జీవితము క్రూరత్వమే కాని మానవత్వం కాదు.
1: So this life devoid of gratitude is nothing but sort of cruelty.
0: నీరు దాటి తెప్ప నిప్పులో పడవేయు, నేటి చదువులంతా భూతకములు అన్నారు. నీరు దాటి తెప్ప నిప్పులో పడవేయు, నీరు దాటేంత వరకు తెప్ప కావాలని కోరుతారు. నీరు దాటిన తర్వాత ఆ తెప్పని ఏమైనా కొంచెం భద్రం చేస్తారా, లేదు నిప్పులు వేసేస్తారు. ఇలా వీరి కృతజ్ఞత.
1: But it is again said that a boat serves its purpose so long as you have to cross the river or the water. Once you are done with it, then you do not need the boat, you tend to confine it to flames.
0: Kaadu,
1: so is it the purpose of education?
0: ఈ నదిని దాటించినటువంటి తెప్పకు మనం ఎంతైనా కూడా కృతజ్ఞతగా ఉండాలి.
1: Education should not be
0: దాని భద్రతను మనం చూడాలి.
1: This boat should be shown the gratitude that it deserves.
0: ఏనాటికి ఎక్కడ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఉపకారము దాని వల్ల జరుగుతుందో, ఏ విధమైన పరిస్థితి మనకు వస్తుందో కనుక మనం దేన్ని కూడా అలక్ష్యం చేయకూడదు.
1: You never know at what point of time, when and in what circumstance you will be needing it again. You should not confine it merely that way.
0: కనుక మనం విద్యను అందించినటువంటి గురువులకు, దేహాన్ని పెంచి పోషించి రక్తాన్ని అందించినటువంటి తల్లిదండ్రులకు జీవితమంతా కృతజ్ఞతలై ఉండాలి.
1: సో ద ఆచార్య, ద టీచర్ హు గివ్స్ యూ దిస్ విద్య, ద మదర్ అండ్ ఫాదర్ హు హావ్ గివెన్ యూ దిస్ బాడీ అండ్ సస్టైన్డ్ యూ అండ్ ఫాస్టర్డ్ యూ, యూ మస్ట్ షో యువర్ గ్రాట్యూడ్ టు దిస్ పీపుల్.
0: ఈనాడు గొప్ప తెలివితేటలు ఉంటున్నాయి కానీ ఆచరణ ఎందు శూన్యంగా ఉంటుంది.
1: టుడే వన్ టాక్స్ అబౌట్ ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్స్ నథింగ్, నథింగ్ ఇస్ షోన్ ఎట్ ఆల్.
0: పంట పండని భూమి 10 ఎకరము లేల, కొంచెమైన చాలు మంచి భూమి.
1: What's the use of having 10 acres of land, a waste land, which cannot be cultivated or irrigated? It's enough if you have a bare patch of land, which is of purpose and of
0: value. Acharanalo petti, itunnaku adarshanga andincheetuvanti okka career okkadi chesina kuda chalu.
1: Now whatever you have got to do, if it is such that you can put it into practice in one or two of them, it's more than enough.
0: ప్రేమ స్వరూపులారా, విద్యార్థులు ఆదర్శ ప్రాయంగా రూపొందాలి.
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్స్ అండ్ మోడల్స్.
0: కనుక ఈనాడు ఎక్కడైనా కూడా స్టూడెంట్స్ విద్యార్థులు చేరితే ఆ ప్రదేశము ప్రశాంతమైన వాతావరణంతో ప్రకృతి కూడాను కలకలలాడుతూ కిలకిల నవ్వాలి.
1: సో టుడే వాట్ యు మస్ట్ ఇన్స్టిట్యూట్ హావ్ ఇట్ వెర్ యు హావ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఇట్ షుడ్ బి పీస్ అండ్ హార్మనీ ఇన్ ట్యూన్ విత్ నేచర్.
0: కానీ ఈనాటి విద్యార్థుల యొక్క చేరిక మహాభయంకరంగా ఉంటుండాలి.
1: బట్ టుడే వాట్ యూ ఫైండ్ వెన్ యూ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్స్ నథింగ్ షార్ట్, ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్
0: ప్రకృతి కూడా కళాహీనమైపోతుండాలి.
1: ఈవెన్ నేచర్ లూజెస్ ఆల్ హర్ చార్మ్ అండ్ బ్యూటీ,
0: పద్ధతులకు శూన్యమైపోతుండాలి.
1: అండ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ ఆర్ నథింగ్
0: దానికి పద్ధతులు లేనటువంటి ప్రకృతిగా రూపొందుతుండాలి.
1: దేర్ ఇస్ నో సెక్యూరిటీ అండ్ దేర్ ఇస్ నో పీస్.
0: ఇది విద్య యొక్క స్వభావము కాదు, విద్య యొక్క లక్ష్యము కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రజా నాయకులు, ప్రజా పోషకులు, ప్రజా సహచరులుగా ఉండవలసినటువంటి విద్యార్థుల యొక్క భావములు ఈనాడు ప్రజలకు అనేక ఇక్కట్లు కలిగించేటువంటి మార్గంలో పెద్ద మార్గం పడుతుంది.
1: స్టూడెంట్స్ హు ఆర్ ద ఫ్యూచర్ లీడర్స్, హు ఆర్ టాచ్ పేరెంట్స్ అండ్ హు ఆర్ దోస్ హు మస్ట్ లీడ్ అదర్స్ అలాంగ్, దే షుడ్ నాట్ సబ్జెక్ట్ ద మెన్ అరౌండ్ దెమ్ టు గ్రీఫ్ అండ్ డిస్ట్రెస్.
0: జీవిత రంగములకు సంబంధించినటువంటి ప్రతి క్రియను, ప్రతి కళను, ప్రతి సమస్యను కూడాను ఒక విధమైనటువంటి పోషించడానికి, భద్రతనివ్వడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ రిజాల్వ్ థింగ్స్ టు అండర్టేక్ సచ్ పర్పస్ఫుల్ యాక్టివిటీస్ దట్ వుడ్ ఎయిడ్ అండ్ అసిస్ట్ ద ఎసెన్షియల్ లైఫ్ గివింగ్ ప్రాసెసెస్ ఇన్ సొసైటీ.
0: కనుక విద్యార్థులు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకైనా, నష్టములకైనా, దుఃఖములకైనా ఏమాత్రం వెనుకంజ వేయక, మన ధర్మమును రక్షించి, మన విద్యా సంస్థలు ఎందుకున్నటువంటి వివేకమును పోషించి, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని జగత్తునకు అందించి దైవస్వరూపానిగా దర్శించడానికి తగిన కృషి చేయాలి.
1: సో వాట్ షుడ్ ద స్టూడెంట్స్ డూ? They should not leave the path of dharma. They should not lose the courage of conviction, a sense of purpose, a sense of dedication, and uplift and uphold the highest traditions and be models and ideals for the world as such to follow.
0: నేను చేసే ఏ పని నేను పడు నా సమాజములకు మంచిదేనా, నా మిత్రులకు నా సోదరులకంతా కూడా ఉపకారమైనదేనా అనేటువంటి సద్భావాన్ని చింతించి తాను పనిలో ప్రవేశించాలి.
1: What is it that I am attempting to do? Will it be of some use to my fellow beings, to my brothers, to my society? Think thus and then only jump into that.
0: ఈనాటి విజ్ఞానం యొక్క విశిష్టత, ఓహో కావలసినంత పాంబులు తయారు చేస్తుండాలి, ఇది సైన్స్ యొక్క అభివృద్ధి.
1: Now today's science, we can equate it with the development of the bomb.
0: పదార్థం యొక్క విజ్ఞానాన్ని అభివృద్ధి గావించుకొని ప్రతి పదార్థాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
1: The knowledge of matter has certainly been on the increase. Instead, what you're trying to dissect and bifurcate this matter.
0: ఇది ఆటంతో చేరినటువంటి యొక్క టంబ్లర్.
1: Now this tumbler is a conglomeration of atoms.
0: అనేక విధమైనటువంటి ఆటములు చేరి ఈ స్వరూపాన్ని ధరించింది.
1: Atoms of various descriptions have come together to give you this tumbler.
0: దీన్ని ఏకం చేయటము చాలా గొప్ప.
1: Now it's highly creditable. To bring all
0: the atoms ఏకం చేయటం వల్లనే ఒక టంబ్లర్గా రూపొంది, తద్వారా మనం అనేక విధములుగా ఉపయోగపడుతున్నాం.
1: It is highly creditable to bring all these atoms together to give you this tumbler. And this tumbler is of some use to you now.
0: కానీ ఈ సైంటిస్టులు దీన్ని పరిశోధన చేత ఈ ఆటమ్స్ అంతా వేరు వేరు చేస్తున్నారు.
1: Now these scientists, through the process of their own experimentation, they are trying to separate out these atoms.
0: ఈ పరిశోధన వల్ల టంబ్లర్ రూపమే క్షీణించిపోతుండాలి.
1: So in this process, the tumbler is losing its identity.
0: ఇంకా మనం దేంతో ఎక్కువ ఉపయోగం చేసుకోవటం?
1: So how can you use the same atoms?
0: అదే విధంగా ఈ ఆటమ్స్ ఏకం చేసి తద్వారా దీని యొక్క పరిశోధన ద్వారా ఉపయోగపడేటువంటి మరింత పదార్థములు అభివృద్ధి సాధించాలి.
1: So in this same manner, you must try and understand the ways and means of bringing the atoms together and trying to come to a situation where
0: జీవితానికి ఉపయోగకరమైనటువంటి యొక్క పదార్థం అధికంగా ఉత్పత్తి గావించాలి.
1: The resultant products would be of benefit and use to you, which will assist you in your day-to-day life.
0: కానీ ఈ ఉత్పత్తి లక్షణం ఏమాత్రమూ మనకు కనిపించడం లేదు.
1: Today, there is no indication of such progressive activity.
0: Expenses జాస్తి, ప్రొడక్షన్ తక్కువ.
1: Expenses are on the increase, but production is on the decrease.
0: కనుక ఇది విద్య యొక్క సరైనటువంటి లక్షణం కాదు.
1: This again is not the true indication.
0: విద్యార్థులనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి తక్కువ ఖర్చును ఈ విధంగా నిరూపించాలి.
1: True students are those who try to bring come out with more of produce and less of expense.
0: మనము ధనమును అధికంగా వ్యర్థం గావించరాదు.
1: షుడ్ నాట్ వేస్ట్ అవే స్పెషల్ అవే వెల్త్ అన్నెసరీ.
0: నీవు నీ స్వార్థం నిమిత్తమై, నీ పరిశోధన నిమిత్తమై లక్షలు నీవు వినియోగం చేసి సమాజమునకు అనేక అపకారములు గావించిన వాడు అవుతావు.
1: టు మీట్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ యు వేస్ట్ అండ్ స్పెండ్ ద మనీ, బట్ యు ఆర్ నాట్ బీయింగ్ ఆఫ్ ఎనీ యూజ్ టు సొసైటీ.
0: సింపుల్ లైఫ్ అండ్ హై స్టడీ,
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ దిస్ ఇస్ కాల్డ్ ఫర్.
0: ఈ హై థింకింగ్ ఉంటుండాలి, కానీ ఈనాడు లో థింకింగ్ high living.
1: But today what you have is low thinking and high living.
0: ఇది విద్యార్థుల యొక్క లక్షణం కాదు.
1: This again is not the true indication.
0: తల్లిదండ్రులు అంబరి తాగి అనేక విధములుగా పట్టుండి పొట్టలు ఎండించుకుని వీరిని పోషిస్తూ ఉంటుంటే తల్లిదండ్రులకైనా కూడా కొంతవరకు సహకారులుగా లేకుండా సహాయం చేయక వీరు చక్కగా నీటుగా డ్రెస్సులు వేసి ఇష్టం వచ్చినట్టు సంచరిస్తుంటారు. ఇది నిజమైనటువంటి ప్రతికృతన.
1: The parents for their part undergo any number of difficulties and troubles. They even forego their 2 square meals a day so that you may benefit and prosper. What do? You dress yourself up in a luxurious way and do not care anything for your parents.
0: విద్యార్థులారా, మీరు కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: And then again, students, time is of the essence for you.
0: నది జలము నరుని యవ్వనము తిరిగి వెనుకకు రాదు.
1: It is again said that the flow of a river cannot be turned back.
0: ఇది also మంచి గోల్డెన్ ఏజ్, పవిత్రమైనటువంటి వయసు ఇది.
1: సో ఆల్సో ద యూత్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కెనాట్ బి బ్రాట్ బ్యాక్.
0: ఈ వయసును మీరు వృధా చేసుకోకండి.
1: నౌ దిస్ ఏజ్ ఆఫ్ యువర్స్ ఈజ్ సేక్రెడ్ అండ్
0: సాధారణ గావించుకునేటువంటి పవిత్ర కర్మలు మీరు చేయండి.
1: ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ, యూజ్ దట్ ఫర్ ద సేక్.
0: సమాజంలో ప్రవేశించండి.
1: జంప్ ఇన్ టు సొసైటీ.
0: తోటి మానవులకు సహకారులుగా మీరు పని చేయండి.
1: ట్రై and be of some use to your fellow beings.
0: కేవలము స్వార్థపరులై అహంకారములై కేవలము ఒక విధమైనటువంటి మృగ స్వరూపులుగా మీరు క్రూరత్వాన్ని పొందకండి.
1: Do not become akin to the animals where cruelty is to the poor. father-in-law selfishness and ego.
0: Yanta taraga manam vidyana abhyasinchi yanta taraga unnata uttirulayi samajamlo praveshinchali aneetvanti oka utsahanni meer penchukovali.
1: You must have that enthusiasm and zeal, and you must be waiting for a moment when you can plunge into society for constructive purposes.
0: Edo alpamainatvanti vishayalato కేవలము అజ్ఞానమయమైనటువంటి మనస్సుతో ఈ సైకిల్ లో ప్రవేశించి కాలాన్ని వ్యర్థం చేయించుకుని సకాలంలో మనం పాస్ కాకుండా ఇంకా 2 సంవత్సరాలను పెంచుకుని ఎంత కాలం ఎంత వ్యర్థము, ఇంకా ధనం ఎంత వ్యర్థము, కర్మలెంత వ్యర్థము, మన మనస్సు ఎంత వ్యర్థమైపోతుందో దీన్ని మీరు గుర్తించాలి.
1: యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ నథింగ్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి యువర్స్ బై క్లింగింగ్ టు ఫాల్స్ నోషన్స్, by not giving the due importance that you must give to the time at your disposal, the money at your disposal, and this process of education that's at your disposal. Try to get out of it in a fruitful way. Don't sit down for 2 years and waste your time.
0: మీకు ఉన్నటువంటి సమస్యలను ఎవరివల్ల తీర్చుకోవాలనుకుంటారో వారి దగ్గరికి శాంతంగా వెళ్లి చక్కగా వినయ విజేతలతో ఆ సరైన సమస్యలను మీరు పరిహారం గావించుకోవడానికి తగిన మార్గాన్ని అవలంబించాలి. కానీ విరుద్ధమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తే మీ సమస్యలు ఏమాత్రం కూడా తీరవు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్, గో టు దోస్ ఇండివిజువల్స్ హూ యూ థింక్ కెన్ సాల్వ్ దెమ్ ఫర్ యూ. డోంట్ రిసార్ట్ టు ఎడ్యుకేషన్ అండ్ వయలెన్స్. దిస్ ఈస్ నాట్ ద వే అగైన్.
0: ఈనాడు చదువుకున్నటువంటి వారి కంటే చదువులేనిటువంటి వారే విజ్ఞతను అభివృద్ధి పరచుకుంటున్నారు.
1: టుడే యూ ఫైండ్ దట్ కంపేర్డ్ టు దోస్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, ద వన్ హూస్ నాట్ ఎడ్యుకేటెడ్ ఈజ్ ఎ బెటర్ ఇండివిజువల్.
0: కనుకని పూర్వకాలంలో చెప్పేటువంటి వారు పెద్దలు, చదువుకున్న వారి కంటే చాకల వారు మేలు అని.
1: దట్ వై ఇన్ కీపింగ్ విత్ దిస్ ఇట్ యూస్ టు బి సెడ్ ఇన్ ద గుడ్ ఓల్డ్ డేస్ దట్ కంపేర్డ్ టు ఎన్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ ఎ వాషర్మన్ ఎ ధోబీ ఈజ్ ఫార్ బెటర్.
0: ధోబీ ఎంత తెలివో మీకు బాగా తెలుసు.
1: నౌ యూ నో ఓన్లీ టూ వెల్ how clever a dhobi is.
0: Hostel lo 400 mandi pillalu unte 400 mandi pillala yokka battalu kodanu okka chaatala teesukopotadu vaadu ye pustakamlo raasukodu inta pustakamlo raasukuntadu.
1: Now if there are 400 students living in a hostel, there is only one dhobi, and he takes the clothes of all these 400 students. He does not detail in any book the clothes given by each individual.
0: Goppa telivitegal galavaram anukuneetunte vidyarthi 2 షర్ట్లు, 1 ప్యాంటు, 1 కర్చీఫ్ వేసుకుంటే నోట్ బుక్ లో రాసుకుంటాడు.
1: ద ధోబీ మియర్లీ స్టోర్స్ ఇట్ అప్ ఇన్ హిస్ మెమరీ, ఇన్ హిస్ మైండ్. బట్ ద స్టూడెంట్ హూ ఇస్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్, వాట్ డస్ హీ డూ? హీ నోట్స్ డౌన్ ఇన్ ఎ నోట్ బుక్ 2 షర్ట్స్, 2 ప్యాంట్స్, 1 హ్యాంకీ అండ్ థింగ్స్ లైక్ దట్ దట్ యూ హావ్ గివెన్ టు ద ధోబీ.
0: వీడి చదువు కాగితాలు వేస్ట్, రాత వేస్ట్, డబ్బు వేస్ట్.
1: Now this chap's education, it's a waste of money, a waste of paper, and waste of his intelligence.
0: కనుకని తెలివితేటలు పెంచుకోవటం గొప్పతనం కాదు, ఈ తెలివితేటల లోపల చాకలవాణి కూడా ఉంది తెలివితేటలు. కానీ తెలివితేటలతో పాటు గుణమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఇట్స్ నాట్ నియర్లీ దట్ యూ ఫర్దర్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యూ టెన్ టు బికమ్ మోర్ క్లెవర్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ గుణ, ద గుడ్ క్వాలిటీస్ ఆల్సో.
0: కనుక విద్యార్థులారా, మనం ఏదో పిఏలు, ఎంఏలు, బీకాంలు పాస్ చేశామని చెప్పని మనం విర్రవీగరాదు.
1: Students, we should not pride ourselves and become arrogant by merely getting a BA degree or passing some equivalent.
0: Yamaina kuti vidya yokka swaroopamu

0: Truly speaking, true education consists in conferring on you good qualities, noble traits, and all the virtues that one can think of. Bhakti, discipline, and a set of a code of conduct. This is the purpose of education, and this is what a true student should aspire for.
1: Mana vidyanu samajamlo kharchu pettali.
0: Our education should be spent for our fellow beings in the society.
1: సోమరత్వానికి ఇవ్వకుండా సోహం తత్వానికి మనం ఖర్చు పెట్టాలి.
0: యూ షుడ్ స్పెండ్ యువర్ ఎడ్యుకేషన్ నాట్ ఫర్ ఫర్దరింగ్ లేజినెస్ బట్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. సోహతత్వం
1: వ్యక్తిగా మనం జీవించకుండా సమస్యలో మన జీవితాన్ని అంకితం గావించాలి.
0: నాట్ టు లీడ్ ఎ లైఫ్ ఇన్ షెల్టర్ ఇన్స్టెడ్ లివ్ ఎ లైఫ్ అమాంగ్ ది అదర్స్ ఇన్ ది సొసైటీ.
1: కనుక విద్యార్థులనేటువంటిది కేవలము సరస్వతి స్వరూపులుగా నిరూపించాలి.
0: So students again should be the very embodiment of Saraswati.
1: ఈ సరస్వతి యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిదో మీరు గుర్తించుకోవడానికి పూనుకోవాలి.
0: You should also try to understand the sacred meaning attached to the nature of Saraswati.
1: మన యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడాను ఆదర్శవంతమైన విద్యార్థులుగా తయారై భారతదేశమునకు తగినటువంటి ఉన్నత విద్యను కూడాను అందించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: All our students belonging to our university should be such as to become models and ideals for the rest of the country.
1: ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: This should be the resolve that they should take upon themselves.
1: వేరము ఆందోళన.
0: Wherever you see around you today, nothing but agitation and violence.
1: మార్కెట్కు పోయినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు భయమే.
0: A person who goes to the market till he returns, you are given to a state
1: school
0: of fear.
1: పోయినటువంటి బిడ్డ ఇంటికి వచ్చేంత వరకు భయమే.
0: A child who goes to school till it returns, you are anxious.
1: విద్య యొక్క స్థితి పెరిగిపోయింది కానీ దానితో పాటు భయం కూడాను భయంతులు కూడాను పెరిగిపోతున్నాయి.
0: You might say the education has progressed, but alongside also has progressed fear and anxiety.
1: ఈ యొక్క చెడ్డ పేరును మీరు నిర్మూలన చేయాలి.
0: You must try.
1: విద్యార్థు అనేటువంటిది కేవలం భద్రత అందించేటువంటి వారు.
0: You must try and put such sense of fear and anxiety to a discount.
1: జగత్తుకు ఒక విధమైనటువంటి వెన్ను వెంపు వలె ఆదరించేటువంటి వారు.
0: Students should become the backbone of society, should bring an element of security to society.
1: సార్థకతను మీరు సాధించడానికి కంకణం కట్టుకోవాలి.
0: Try and achieve this purpose. That should be your resolve today.
1: సత్సాయి ఇన్స్టిట్యూట్ విద్యార్థులంటే ఎక్కడ పోయినప్పటికీ వీరి ఆటలు వీరి మాటలు వీరి పాటలే ఒక పవిత్రతను అందించాలి.
0: సత్సాయి స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే మే గో, దే హ్యాబిట్స్, దే బిహేవియర్, దే డిమీనర్, ఎవ్రీథింగ్ షుడ్ బి సచ్.
1: కేవలం హాస్టల్లో ఉండినంత వరకు మాత్రమే వాళ్ల డిసిప్లిన్, డివోషన్, డ్యూటీస్ సక్రమంగా జరిపి కాలేజీలో ఉండినంత వరకే వాళ్ళ డిసిప్లిన్, డ్యూటీస్ ఈ యొక్క దీన్ని సక్రమంగా జరిపి బయట పోయిన తక్షణమే తక్షణం మార్పు చెందితే ఇది కేవలము ఒక హాస్యాస్పదంగా ఉంటుంది.
0: షుడ్ బి సజెస్టివ్ ద ఫ్యాక్ట్ దట్ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ ది సొసైటీ యూనివర్సిటీ బై బీయింగ్ డిసిప్లిన్, బై బీయింగ్ గుడ్. So long as you are in the hostel, in the college, and once you go out, you are given to your own free ways, it is a ridiculous state of affairs.
1: ఇది నిజంగా విద్యార్థికి తగినటువంటి ఘనత కాదు.
0: Now this is not a credit to be given to a student.
1: ఇది అవివేకుడి లక్షణాలు.
0: This is the quality of
1: an ignorant. కేవలం డిగ్రీ తీసుకున్నటువంటి విద్యార్థిని చెప్పడం కూడా నువ్వు సిగ్గులు చేయడం.
0: It is even a shameful thing to say that such an individual has got a degree.
1: అలాంటి చెడ్డ పేరును మాత్రం తెచ్చుకోకండి.
0: You should never get such a bad name.
1: ఎక్కడికి పోయినప్పటికీ మీ యొక్క వినయ విధేయతను చూచి అలానే సత్యసాయి ఇన్స్టిట్యూట్ విద్యార్థి అనేటువంటి చెప్పకుండా వారికి తెలుసుకునే పరిస్థితికి మీరు రావాలి.
0: వేర్ ఆర్ యు మే గో, పీపుల్ షుడ్ నో త్రూ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ యువర్ సెన్స్ ఆఫ్ పర్పస్ దట్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ ది సత్సాయి యూనివర్సిటీ.
1: ఇక్కడ నుంచి మీరు పోయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ గా మీరు తయారు కావాలి, స్ట్రీట్ డాగ్స్ గా తయారు కాకూడదు.
0: ఆఫ్టర్ యూ హావ్ గాన్ ఫ్రమ్ హియర్ యు షుడ్ బి లైక్ ద స్ట్రీట్ లైట్స్, నాట్ లైక్ ద స్ట్రీట్ డాగ్స్.
1: అందువల్లనే మన వైస్ ఛాన్సలర్ మీకు అనేక విధములైన తైత్తర ఉపనిషత్తు లోపల శిక్షావల్లి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి యొక్క ప్రామిస్ లు మీకు అందిస్తూ వచ్చాడు.
0: ఇట్స్ ఇన్ ట్యూన్ విత్ దిస్ హై ఐడియల్ దట్ అవర్ వైస్ ఛాన్సలర్ వాజ్ కమ్యూనికేటింగ్ టు యూ ద కమాండ్మెంట్స్ కంటైనింగ్ ద తైత్తరీయ ఉపనిషత్.
1: కనుక మీరు ఈ వయసులో మరొక విషయాన్ని కూడా మీకు అందించవలసి వస్తుంది. మన వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్ మీకు అందరికీ తెలిసినటువంటి వాడే.
0: నా ఇన్ ద ప్రజెంట్ జంక్చర్ దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ దట్ హాస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ. ఆర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వికే గోకాక్ ఈజ్ నోన్ టు ఆల్.
1: అతనికి ఇప్పుడు డైమండ్ జూబ్లీ 75వ సంవత్సరం.
0: He is now in his 75th year, the Diamond Jubilee year.
1: ఈ వయసులో మానసికంగా శారీరకంగా ఎంతో ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండవలసినటువంటి వ్యక్తి.
0: At this age, one would normally look forward to a life of retirement, of peace and comfort and serenity.
1: కానీ అతని యొక్క భక్తి ప్రపత్తులు ఉన్నత స్థాయి ఎందు ఉండటం చేత మన ఇన్స్టిట్యూట్ లోపల అతను ఒక వైస్ ఛాన్సలర్గా ఉండడానికి అంగీకరించి రాత్రింపగలు క్లర్క్స్ అయినా కూడా తెల్లవారి 10 గంటల నుంచి సాయంకాలం 4:30 గంటల వరకు పనిచేసి వారు వెళ్లిపోతుంటారు. కానీ గోకా పట్టు చేయకుండా తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా తమ పనిని తాను విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంటాడు.
0: బట్ బికాస్ ఆఫ్ హిస్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ హీ హాజ్ అండర్టేకెన్ దిస్ టాస్క్ ఆఫ్ బీయింగ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ హీ హాజ్ నాట్ స్పేర్డ్ ఎనీ ఎఫర్ట్ ఫ్రమ్ హిస్ సైడ్. హీ హాజ్ బీన్ టాయిలింగ్ day and night in a continuous manner. Even the pure tend to work only between 10 a.m. and 4 p.m. But not so Goka.
1: Whoever sees God aneetvanti oka dinini tana sarthakam chesukuntu vastunnadu.
0: He has verily brought home the truth contained in the statement, service is God.
1: Atanu ee institute ku entamo samapadi pani chestunnadu.
0: And for the sake of this institute, he has been toiling day and night, relentlessly.
1: అనేక మందికి మీకు తెలియకుండా ఉండవచ్చును, మన యొక్క ఇన్స్టిట్యూట్ లోపల పనిచేస్తున్నాడే కాని ఒక్క రాగి నయా పైసానన్నా తాను తీసుకోవటం లేదు.
0: There are many here who may not know this fact. Dr. Gopath is working in the institute all right, but he is not claiming even one copper coin.
1: ఇది నా మహాభాగ్యము అని భావించి తాను నిద్రాహారములు కూడాను మాని అనేక పర్యాలను ఢిల్లీకి పోవటము, తిరిగి రావటము, విషయాలను చక్కగా విచారించటము, దానిని క్రమశిక్షణ లోపల ఈ ఇన్స్టిట్యూట్ నడపడానికి తగిన కృషి చేస్తున్నాడు.
0: దిస్ ఈస్ మై గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్, దిస్ ఈస్ వాట్ హీ కీప్స్ సేయింగ్. అండ్ టైమ్ అండ్ అగైన్, యాజ్ అండ్ వెన్ నెసెసరీ, హీ డస్ నాట్ హెసిటేట్ టు గో అవుట్ అండర్టేక్ ట్రావెల్ ఈవెన్ ఎ ప్లేస్ లైక్ ఢిల్లీ, కమ్ బ్యాక్ అండ్ దెన్ ట్రై టు పుట్ into action all that he feels is good and noble for this university.
1: Anadu Krishna Devarayalu allasani pettanaku kankanalu dharinchinappudu atanu cheptadu ee bahubhushanamulu kaadu naaku nijamainatundi yokka daivanukramaneetundi bhushaname naa yokka kankanam annadu.
0: Now in those days, in the days gone by, in the court of Krishna Devaraya, when an individual by name allasani pettana was honored by the king with the gift of a gold ring, a gold chain in his hand,
1: ane vidhamgane mana yokka gokaku padma bhushana aneetvanti yokka chaitanyam kuda vachindi.
0: But this Alasani Pedda said, this is not what I seek to get, O Lord. The Lord's grace is what I really cherish.
1: Gokaku aneetvanti padmamulaku daivanukrame bhushanamu aneetvanti rathiga undi.
0: In the same manner, Dr. Gopath is the recipient of this title of Padma Bhushan. Now here Padma, the lotus, is Gokak.
1: Kani aa bhushanalanta ataniki bhushanalaga levu, daivanam pondalani atanu anek vidhamuluga sadhana kuda chestunnadu.
0: And this bhushana is like the title, the ornament to this lotus of Gokak. But he does not aspire for it. He does not want this worldly ornament. He wants the ornament of the grace of God.
1: Kanaka ee naadu daivanugraham aneetvantidi ఒక భూషణంగా అతనికి అలంకరింపజే తలంచి ట్రస్ట్ వారు కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క బాధ్యతలు నా పైన పెట్టారు.
0: నా ఇన్ ట్యూన్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ హిస్ దట్ వాట్ హీ చెరిషెస్ మోస్ట్ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద ట్రస్ట్ పీపుల్ హ్యావ్ గివెన్ టు మీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సూటబుల్లీ రెస్పాండింగ్ టు వాట్ డాక్టర్ గోపాక్ విషస్.
1: కేవలము కృష్ణుడు 3 కంకణాలు కట్టాడట.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ టైడ్ ఎ మియర్ 3 కంకణ
1: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఒక కంకణ.
0: నౌ ద సింబాలిక్ కంకణ విచ్ ఇస్ టైడ్ రౌండ్ వన్స్ ఆర్మ్ ఇస్ టు అప్లిఫ్ట్ ధర్మ.
1: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సుశృతం ధర్మ సంస్థాపనార్థాయ, అదే మొదటి కంకణ.
0: ద ఫస్ట్ కంకణ, ద ఫస్ట్ రిజాల్వ్ అండర్టేకెన్ బై కృష్ణ ఇస్
1: అరణ్యాస్తింతయంతో మాం ఏ జనాం పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
0: The first kanka was to uplift dharma, to come to the aid of those who are in need of help.
1: Mochishyami masucha ani moolava kankanam.
0: The second one and the third one deal with conferring moksha,
1: కనుక భగవంతుడు కూడా కొన్ని కంకణాలు కట్టుకుని వస్తూ ఉంటాడు.
2: సో హియర్ యు ఫైండ్ దట్ ఈవెన్ గాడ్ కమ్స్ టేకింగ్ అపాన్ హింసెల్ఫ్ ఎ సర్టెన్ సెట్ ఆఫ్
1: సమాజానికి మంచి పిల్లల్ని అంటించాలి అనేటువంటి కంకణం ఒకటి.
2: నౌ ద ఫస్ట్ రిజాల్వ్ ఇన్ ద ప్రెసెంట్ డే కాంటెక్స్ట్ ఈస్ ద సొసైటీ షుడ్ బి గివెన్ ఓవర్ ది ఇండివిజువల్,
1: దైవానుగ్రహాన్ని పొందాలి అనేటువంటిది మరొక దీక్ష కంకణం.
2: ద సెకండ్ రిజాల్వ్ ఈస్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండు కంకణాలు మన గోకాకు ధరిస్తున్నాడు.
2: దీస్ ఆర్ ద టూ రిజాల్వ్స్ దట్ ఆర్ ద గోకాక్ హ్యాస్ టు బి.
1: కనుక అతని పని స్వామికి ఎంతో సంతృప్తిగా కూడా ఉంటుండాలి.
2: సో వాట్ ఎవర్ హీ హాస్ డన్ హాస్ గివెన్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్లెజర్ టు స్వామి.
1: అలాంటి శక్తివంతుడనేటువంటిది తెలిస్తే యూజీసీ గ్రాంట్ కమిషన్ కూడాను అతనికి స్పెషల్ గా 3 సంవత్సరములు ఇక్కడ నియమించారు.
2: ద యూజీసీ గ్రాంట్ కమిషన్ ఫుల్లీ అవేర్ ఆఫ్ డాక్టర్ గోపాల్స్ కేపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ హాస్ గివెన్ హిమ్ ఎ టర్మ్ ఆఫ్ 3 ఇయర్స్ యాజ్ ఎ వైస్ చాన్సలర్.
1: అందులో చిన్న పుట్టిన పెంచడం అనేటువంటిది చాలా కష్టము.
2: Now here again it's rather difficult to fund to bring up a small tiny
1: child. Rendu samvatsaramlo bitta.
2: Now our institute is a 2-year-old child.
1: Ee bittaku etti pramadamulu etti rogamulu raakunda chuchukovalante chaala baadhyatato koodinatvanti.
2: It's a great responsibility to see that this child does not come to any harm or distress.
1: Aithe adaniki tagattuga ramulaku lakshmanudu undinattuga మన చక్రవర్తి కూడాను ప్రియస్టారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా పనిచేస్తూ వచ్చారు.
2: బట్ దెన్ అగైన్ లైక్ లక్ష్మణ వాజ్ దేర్ ఫర్ రామ, హియర్ ఆల్సో టుడే వీ హ్యావ్ ద రిజిస్ట్రార్ చక్రవర్తి అసిస్టింగ్ గోకాక్ ఇన్ హిస్ రెస్పాన్సిబిలిటీ.
1: వీరికి తగినట్టుగా కూడాను మన స్టాఫ్ మెంబర్స్ కూడాను చాలా మంచి వారిగానే ఉంటున్నారు.
2: అండ్ ఆల్సో ఇన్ కీపింగ్ విత్ ద ప్రెసెంట్ సెటప్ our staff members are also extremely good. And
1: kevalam staff members maatrame kaadu students kuda chaala bangara vante vaariga untaru.
2: it's not just the staff members who are good and noble, even the students are pure gold.
1: Niyamga manu cheppalante ilanti vidyarthulu ఇలాంటి స్టాఫ్ ఇలాంటి రిజిస్ట్రారు ఇలాంటి కంట్రోలరు ఇలాంటి వైస్ ఛాన్సలర్ చిక్కటము చాలా అదృష్టమని చెప్పాలి.
2: ఇఫ్ యు గెట్ డౌన్ టు ద యాక్చువాలిటీ ఆఫ్ థింగ్స్ ఇట్ సర్టెన్లీ ఏ గ్రేట్ బిట్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ వీ హ్యావ్ సచ్ స్టూడెంట్ సచ్ స్టాఫ్ మెంబర్స్ సచ్ ఎ కంట్రోలర్ సచ్ ఎ రిజిస్ట్రార్ అండ్ సచ్ ఎ వైస్ ఛాన్సలర్.
1: త్రిగుణం త్రిదలాకారం త్రినేత్రం చిటియాయుధం త్రిజన్మ పాప సంవారం ఏక బిల్వం శివార్పణమని ఈ విద్యార్థులు ఈ స్టాఫ్ ఈ కంట్రోలరు ఈ రిజిస్టరు ఈ యొక్క వైస్ ఛాన్సలర్ అందరూ భగవత్ ప్రీత్యార్థంగా అర్పితమైనటువంటి వారు.
2: సో హియర్ దీ స్టూడెంట్స్ దీ స్టాఫ్ మెంబర్స్ ద కంట్రోలర్ ద రిజిస్ట్రార్ అండ్ ద వీసీ దే హ్యావ్ దిస్ అపర్మోస్ట్ ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ టు ప్లీజ్ గాడ్.
1: కనుక ఈనాడు అతనికి భగవత్ అనుగ్రహ కంకణం అనేటువంటి దానిని ధరింప చేస్తున్నారు ట్రస్ట్ వారు.
2: సో టుడే ది ట్రస్ట్ పీపుల్ ఆర్ గివింగ్ టు హిమ్ దిస్ కంకణ దిస్ రిజాల్వ్.
1: ఇది కేవలం ఆడంబరమని కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క సంతృప్తి కోసమని కానీ కాదు, ఇది ప్రేమపూర్వకంగా చేసేటువంటిది.
2: ద ట్రస్ట్ పీపుల్ ఆర్ కన్ఫరింగ్ ఆన్ హిమ్ దిస్ ఇస్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జిబిషనిజం ఆర్ ఫర్ యాక్ట్ ఆఫ్ కంపాసిటీ బట్ జస్ట్ a case of a sincere feeling, a sincere appreciation of all the services.
1: Even Gokak kudanu Gokak kudanu ee vishayam teliyadu.
2: Now even Gokak to this second does not know about this.
1: Kanaka swami ee naadu swami prema kankanam aneetundi danni anugraham kankanam aneetundi danni Gokak ku andistunnaru.
2: So today swami is giving to Gokak this anugraha kankana, the prema kankana.

0: ఓం శ్రీ సాయిరాం. ఈ చతుర్దశ భువనాలను తన దయా కటాక్ష వీక్షణాలతో బ్రోచుచు ప్రేమమూర్తి అయిన శ్రీ సత్యసాయి షట్చక్రవర్తి భరతమాత ముద్దు బిడ్డడై
1: భావ రాగతాళములకు ప్రతీకగా భారతదేశంలో అనంత రూపములకు చిహ్నంగా అనంతపురం జిల్లాలో ధర్మమూర్తికి ప్రతీకగా ధర్మవరం సమీపంలో పుణ్యాల పుట్టె అయిన పుట్టపర్తిలో ఈ మానవాళిని ఉద్ధరించడానికి ఉద్భవించిన కలియుగమూర్తి శ్రీ సత్యసాయి భగవానునికి శతకోటి సాష్టాంగ నమస్కారములు.
0: స్వామి, రామావతారంలో రాముని అవతారం తర్వాత మాత్రమే భగవంతునిగా గుర్తించారు. కృష్ణావతారంలో చాలా కొద్ది మంది మాత్రమే భగవంతునిగా గుర్తించి పూజించడం జరిగింది.
1: కాని ఈ కలియుగంలో మీతో సమకాలికులుగా జన్మించి తమతో వేయి తల్లుల ప్రేమను పొందే భాగ్యం మీ విద్యార్థులకు దక్కిన మహత్తర స్వర్ణవకాశం.
0: ఎన్ని జన్మల పుణ్య ఫలమో మా ఈ అవకాశం, ఎందరి దేవతల అనుగ్రహ ఫలమో మా ఈ అవకాశం.
1: స్వామి, ఇన్నాళ్ళు మా తల్లిదండ్రులను వదిలి ఎలా ఉండగలమో అని ఇక్కడకు వచ్చే ముందు అనుకున్నాము. కాని ఇక్కడ ఒక తల్లి ప్రేమ కాదు, వేయి తల్లుల ప్రేమ ఉందని తెలిసింది. ఇక మేము ఎక్కడకు వెళ్ళగలము స్వామి?
0: ఇన్ని చేసిన మీకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము స్వామి? అసలు తల్లి బిడ్డల మధ్య రుణం అన్న ప్రస్తుతి ఎందుకని ఆలోచించగా, మీరు పంచిన ఈ ప్రేమనే అందరికీ పంచాలన్న ఆలోచనే ఉత్తమంగా అనిపిస్తుంది స్వామి.
1: స్వామి, మేము ఎక్కడకు వెళ్ళినా మా నోట మీ నామమే పలకాలి, మా చేతులు మీ సేవే చేయాలి అని ప్రార్థిస్తున్నాము.
0: ఆశీర్వదించండి స్వామి.
2: Music, apart from providing joy to one and all, also has the ability to heal the body, mind and soul. Music also has control over the five basic elements. There are ragas that can raise storms, invoke thunders and even transcend time and space. We are now presenting one such raga, Raga Amritavarshini, which has the ability to bring down drops of nectar from the celestial heavens. This composition will be presented on the veena as an offering.

0: Sairam, dear listeners, the purpose of human birth is to attain liberation and so that we may not be born again. Bhagwan Baba says that liberation is present in our own hands and lovingly guides us on the methods of attaining liberation. Let us now listen to the Divine Discourse delivered in Prashanthi Nilayam on the 12th of October 1979.
1: సువిశాల జ్ఞానతత్వాన్ని గుర్తించలేని, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేని నేటి మానవ లోకము విశ్వ శ్రేయస్సును ఏ రీతిగా సాధించగలదు?
2: Today's human nature, which cannot understand the inner depths of wisdom and which cannot understand the true meaning of life, how can it achieve the welfare of humanity? The welfare of the world depends upon the welfare of the society. The well-being of the society depends upon the well-being of the individual.
1: ఏ తర్వాత విశ్వం సమాజం వ్యక్తి యొక్క అన్యోన్యత అవినాభావ సంబంధం.
2: Be that as it may, the well-being of the world, of the society and of the individual are inextricably connected with each other.
1: శాంతి వచనములు చెప్పుతూ అశాంతి కర్మలు ఆచరించి ఆత్మవంచకులు లోకమునందు అధికము కావటం చేత ఆధ్యాత్మిక విశ్వాసం పైన కొంతవరకును పతిత్వము తగ్గింది.
2: People who may be described as deceiving others, who talk of peace but who do things which will lead to lack of peace, such people have become large in number. Because of this magnitude of such people, faith and belief in spirituality has diminished.
1: కన్నున్న బుద్ధి వారి వలె, చెవులున్న చెవటి వారి వలె, మతియున్న ఉన్మత్తుల వలె ప్రవర్తించేటువంటి నేటి మానవులకు నిత్య జీవనము స్వరూపపడేసేటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వము ఈనాడు అత్యవసరం.
2: Like a man who has eyes and behaves as a blind man, like a man who has ears and who behaves as a deaf man, like a man who has a mind but behaves as a madman, to him today the teachings of spirituality are very essential.
1: జీవితములో వివిధ పరుదల మధ్య సానుభూతి సమన్వయము ఉండినప్పుడే జీవితం అర్థవంతమవుతుంది.
2: In the midst of life, only when there is understanding and forbearance, and only when there is mutual love, the life itself will become purposeful.
1: సానుభూతి సమన్వయము సామాజిక వ్యవహారం ద్వారానే లభిస్తుంది.
2: Forbearance, harmony and patience will be available to us only through the working of the society.
1: మానవుడు సాధించడానికంటూ ఒక్కటి లేదు లోకంలో.
2: There is nothing in this world which man cannot achieve.
1: అయితే మానవుడు సాధించటకు పూర్వము, ప్రయత్నించటకు పూర్వము తన అంతస్తు, తన తత్వము, తన శక్తిని కొంతవరకును విచారణ చేయవలసి వస్తుంది.
2: బట్ మ్యాన్ బిఫోర్ హి అటెంప్ట్స్ అండ్ బిఫోర్ హి సక్సీడ్స్ ఇన్ అచీవింగ్ ఎ థింగ్, వన్ హ్యాస్ ఆల్సో టు థింక్ ఆఫ్ హిస్ ఓన్ పొజిషన్, హిస్ ఎబిలిటీ అండ్ హిస్ కెపాసిటీ.
1: ఎన్ని పర్యాయాలను లెక్కించినను పరమానందే శిష్యుల్లో ఒక్కడు తప్పు వచ్చాడట.
2: You may count as many times as you like, still in the disciples of Paramananda there was always one less.
1: అదే విధముగానే ఈనాడు అన్నయ్యూ తెలుసునని ఆకాశమునికి ఎగబ్రాకినటువంటి వైజ్ఞానికులు ఆనందములకు నోచుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి?
2: In the same manner, the scientists of today who feel that they know everything and who can fly into the sky, they are not able to achieve inner peace and happiness. Why?
1: లెక్కలలో పొరపాట.
2: Is there a fault in the counting?
1: చుక్కలను లెక్కించడం, చంద్రుని పైకి ఎగబాకడం, తను తాను తెలుసుకోలేనటువంటి వ్యక్తి, తను తాను గుర్తించుకోలేనటువంటి వ్యక్తి సమత్వాన్ని గుర్తించుకోవడానికి వీలు కాదు.
2: One may climb to the stars, one may go into the moon, but that individual, if he does not understand himself and who he is, it is not possible for him to achieve or count anything.
1: సమగ్రత కేవలము బయట దృష్టి ఎందు మనకు లభించదు, అంతర్దృష్టి ఎందు మాత్రమే మనకు లభ్యము.
2: Total knowledge and equal mindedness is not going to come to us from external vision. It will come to us only from looking inwards of ourselves.
1: Samagrata undinappude manavudu nijadrashta kagaladu.
2: It's only when he has got total knowledge will man become a true seer.
1: Nijadrashta ainappude aanandanubhutini anubhavinchagaladu.
2: Only when he becomes a true seer will he be able to enjoy bliss and happiness.
1: Ee naadu lokamulo బంధములనగా ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాము.
2: టుడే ఇన్ ది వరల్డ్ వి ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ మెంట్ బై బాండేజ్.
1: బంధములు ఏమిటో గుర్తించుకున్నప్పుడే దానిని నివర్తిగాలించుకునేటువంటి యుక్తులు కూడా ప్రయత్నపూర్వకంగా సాధించవచ్చు.
2: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి అండర్స్టాండ్ వాట్ బాండేజ్ ఈస్ వి కెన్ మేక్ సచ్ అటెంప్ట్స్ బై విచ్ వి కెన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ బాండేజ్.
1: ఈనాడు బంధన అనగా ఆలుబుజల బంధన కాదు.
2: టుడే వాట్ ఇస్ ది బాండేజ్? ఇస్ ఇట్ ది వైఫ్ అండ్ చిల్డ్రన్? నో.
1: ఆస్తిపాస్తుల బంధన కాదు.
2: ఆర్ దేర్ వెల్త్ అండ్ అవర్ ప్రాపర్టీ? నో.
1: అభిమాన మమకారముల బంధన కాదు.
2: ఇస్ ఇట్ ది అటాచ్మెంట్ అండ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్? నో.
1: తనను తాను తెలుసుకోలేకపోవటమే పెద్ద బంధన.
2: ది బిగ్గెస్ట్ బాండేజ్ టుడే ఈజ్ ది ఇనబిలిటీ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్.
1: ఈ బంధనను కేవలము ఒక సమగ్రత పూర్వకంగానే మనం సాధించడానికి సమాజం మనకు అత్యవసరం.
2: సచ్ ఎ బాండేజ్ ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ with ease, the society and our contact with the society are essential.
1: ఏనాడు తనను తాను తెలుసుకోలేడు మానవుడు తనకు దుఃఖం తప్పినది కాదు.
2: The day when man cannot understand himself, he cannot get rid of sorrow.
1: దుఃఖం ఉండినంత వరకు ఆనందం మనకు లభ్యం కాదు.
2: So long as one suffers from sorrow, he cannot have happiness.
1: కనుకనే ఏకావాత దుఃఖముల యొక్క అంతర్పూర్తిని మనం గుర్తించుకోవటం అత్యవసరం.
2: In that context, it is very necessary for us to understand the inner meaning of sorrow.
1: దుఃఖములకు మూడు విధములుగా ఉంటున్నది.
2: Sorrow is of three kinds.
1: ఒకటి అసత్ దుఃఖం.
2: One is sorrow connected with untruth.
1: రెండవది తమస్సు.
2: The second one is connected with laziness and idleness.
1: మూడవది మృత్యు.
2: The third one is sorrow of death.
1: ఏ తర్వాత అసత్తు తమస్సు మృత్యు ఈ మూడు కూడాను జగత్ జీవం ఈశ్వరత్వము అనే యొక్క మూడు స్థానములను అనుభవిస్తున్నవి.
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ ది త్రీ టైప్స్ ఆఫ్ సారో అంట్రూత్ లేజినెస్ అండ్ డెత్ ఆర్ రిఫ్లెక్టింగ్ ది త్రీ ఆస్పెక్ట్స్ నేమ్లీ ది జగత్ ఆర్ ది వరల్డ్ ది జీవ ఆర్ ది బాండెడ్ సోల్ అండ్ ది స్పిరిచువాలిటీ.
1: ఈ జగత్తు అనేటువంటిది ఏమిటో మనం కొంతవరకు గుర్తించాలి.
2: What does the word jagat or world mean? We should recognize to some extent.
1: మానవుడికి మరవవలసినటువంటి దానిని మర్చినంత వరకు కూడా దుఃఖం తప్పినది కాదు.
2: So long as man does not forget what he should forget, he cannot escape sorrow.
1: కనుక మరవవలసినటువంటి దానిని మర్చినప్పుడే మానవుడికి ఆనందం.
2: Man, when he forgets what he should forget, he will be able to enjoy happiness.
1: తెలుసుకోవలసినటువంటి దానిని తెలుసుకున్నప్పుడే మానవుడికి ఆనందం.
2: Man can be happy only when he knows and understands what he should know and understand.
1: చేరవలసినటువంటి దాన్ని చేరినప్పుడే మానవుడికి ఆనందం.
2: Man can be happy only when he reaches the destination which he has to reach.
1: ఇప్పుడు మరవవలసినది ఏమిటి?
2: What is it that we should forget?
1: జగత్తు భావము మనం మరవవలెం.
2: The aspect of the world is something which we should forget.
1: జీవతత్వము అనేటువంటిది ఏమిటో తెలుసుకోవాలి.
2: We should understand what is the nature of jiva.
1: బ్రహ్మములో చేరవలెం.
2: We should reach the destination of Brahman.
1: మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించవాలి.
2: Every individual should recognize that human nature is nature which is connected with the divine aspect.
1: కనుకనే జగత్తు భావమును ఏనాడు మరచి జగదీశ్వర భావాన్ని మనం ఏనాడు గుర్తించము ఆనాడే జీవతత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించుకుని ఆత్మతత్వంలో మనం ఆనందాన్ని అనుభవించవచ్చు.
2: This simply means that the day when we can forget the worldly aspect and think of the Lord, God, then only through jiva, through the life, we can understand the
1: truth. ఈ జగత్తత్వము అనేటువంటిది జీవతత్వము అనేటువంటిది ఆత్మతత్వం అనేటువంటిది అవినాభావ సంబంధం.
2: Here, the three aspects, the aspect of the world, the aspect of jiva, and the aspect of the atma are also inseparably connected with each other.
1: ఇది వస్త్రం.
2: This is a cloth.
1: ఇది వస్త్రం కాదు దారం.
2: This is not cloth. This is thread.
1: దారం కాదు ప్రత్తి.
2: This is not thread. This is cotton.
1: ప్రత్తి వలననే దారం, దారం వలననే వస్త్రం.
2: Out of cotton comes the thread. Out of thread comes the cloth.
1: కనుకనే ఆత్మ అనేటువంటి ప్రత్తి ధారా స్వరూపాన్ని ధరించి వస్త్రము అనేటువంటి జగత్తు మనకు ప్రకటిస్తూ ఉంటున్నారు.
2: We should recognize here that Atma, which is like the cotton, takes the form of Jiva, which is like the thread, and ultimately becomes the created world, which is like the cloth.
1: కనుకనే మనము ఆత్మ తత్వాన్ని మరచిన అనగా ప్రతినే మనం మరచిన దారము లేదు వస్త్రము లేదు.
2: Here, if we forget the aspect of Atma or the basic cotton, there is neither thread nor cloth.
1: కనుక మనము ఈ ఆత్మతత్వం అనేటువంటి ఆధారమైనటువంటి యొక్క జీవతత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ఈనాడు ప్రకృతిని మనం ఆదర్శంగా తీసుకుని మన నిత్య జీవితాన్ని గుర్తించుకోవాలని వర్తించడం అత్యవసరం.
2: Here, if we want to recognize this base, the basic thing, namely the aspect of Atma, we have to take the daily life that is comparable to the cloth, the world, through that we must recognize the base of Atma.
1: ఈ ఉపనిషత్తులు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ.
2: The Upanishads have told us, asked us to go from untruth to truth, from darkness to light, from death to immortality.
1: భారతీయుల యొక్క దృక్పథము అసత్తు నుంచి సత్తును ప్రయాణం చేయడం కాదు.
2: The point of view of the citizens of Bharat is not to travel from untruth to truth.
1: Lesser truth to higher truth.
2: It is to travel
1: truth from to truth. Satyasya satyam. Satyam nunchi manam satyamunu prayanam cheyadam.
2: Our aspect should be to travel from truth to truth, from lesser truth to higher truth.
1: Kana మనము ఈనాడు మానవత్వం అనేటువంటి యొక్క స్థాయి నుండి దైవత్వం అనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై ఈ ప్రకృతి అనేటువంటి దానిని ఉపాధిగా మనం అనుసరించడం అత్యవసరం.
2: Thus, if we want to travel from the position of what we call human nature to the position of what we may describe as God's position, then we have to use the created world as our base.
1: సృష్టింపబడిన ప్రతి మానవుడు కూడాను రూప సాదృశ్యమును అనేక విధములుగా అంగతంగములతో కూడినప్పటికీ పూర్ణత్వమైనటువంటి మానవత్వం అనేటువంటి ఏ మానవుడు కోల్పోవును అట్టి మానవుడు కేవలము ఆకార మానవుడే కాని నిజ మానవుడు కానే.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ క్రియేటెడ్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఫార్మ్ బీయింగ్ డిఫరెంట్ ఇఫ్ హి ఫర్గెట్స్ హిస్ వెరీ బేస్ హ్యూమన్ నేచర్ దెన్ హీ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ ఇన్ ఫార్మ్ అండ్ నాట్ ఇన్ ట్రూత్.
1: ఏ విశిష్ట విజ్ఞానము సర్వజంతు సామాన్యం నుండి వేరు చేసి మానవుని అధికంగా భావించుతున్నదో అట్టి జ్ఞానముని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు.
2: That distinctive knowledge which separates man from other animals and makes him separate, he is forgetting the very basic distinctive knowledge.
1: ఈనాడు మానవుని యొక్క జీవితమును భౌతికమనియు ఆధ్యాత్మికమనియు రెండు భాగములుగా మనం విభజించి అనుభవిస్తున్నాం.
2: Today, we are dividing man's life into two parts, the temporal or worldly life and the spiritual life, and we are experiencing them in two compartments.
1: ఈ విభాగమును సరియైనవి కాదు.
2: This division is not right.
1: కారణం ఏమనగా ఆధ్యాత్మికము లేని భౌతికము భౌతికము లేని ఆధ్యాత్మికము నిల్చుటకు వీలు కాదు.
2: The reason for this is, without spirituality, you cannot have temporal life, and without worldly life, you cannot think of spirituality.
1: భౌతిక ఆధ్యాత్మికములు రెండు కూడాను నెగిటివ్ పాజిటివ్ అంటే.
2: The worldly aspect and the spiritual aspect are like the negative and the positive.
1: ఆధ్యాత్మికాన్ని ఆవరించినటువంటిదే భౌతికం, భౌతికాన్ని ధరించినటువంటిదే ఆధ్యాత్మికం.
2: What is covering spirituality is the temporal aspect. And what is depending upon temporal aspect is the spiritual.
1: ఈ రెండు కూడాను అవినాభావ సంబంధం.
2: These two are related to each other in an inseparable way.
1: ఆధ్యాత్మిక భౌతికములని మనము విభజించి మన యొక్క జీవితమును కేవలం సంతృప్తమైనటువంటి జీవితంగా రూపొందింపజేసుకోవటం మానవత్వము సరి అయినటువంటి విధి కాదు.
2: In that context, to divide our life into two compartments, worldly life and spiritual life, and make our life narrow is not the right thing to do.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క భౌతికమును కొంతవరకు ఈనాడు మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
2: Today, to some extent, we should recognize what is this separate worldly aspect in man's life.
1: మానవుడు దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి అనేటువంటి యొక్క ఉపాధులను ధరించి ఉంటున్నాడు.
2: మ్యాన్ ఈస్ హ్యావింగ్ ది ఫాలోయింగ్ మీన్స్ హిస్ బాడీ హిస్ ఆర్గన్స్ హిస్ మైండ్ అండ్ హిస్ ఇంటలెక్ట్.
1: కేవలం ఇది నా దేహము అంటే మాత్రమా నేను దేహము కాదు.
2: By mere saying that this is my body, I do not become identical with the body.
1: ఇది నా టంబ్లర్ అనుకున్నప్పుడు టంబ్లర్ నేను ఎట్లాగలను?
2: When I say this is my tumbler, how do I become the tumbler?
1: కనుకనే ఇది మా దేహం అనుకుంటున్నాం కనుక దేహం మనం ధరించినట్టు ఉపాధి.
2: Here, since we say that this is my body, it means that the body is something which we are wearing.
1: నా ఇంద్రియం అనుకున్నప్పుడు నీవు ధరించినటువంటి ఇంద్రియములే కాదు, ఇంద్రియములు నీవు కాదు.
2: When you say these are my organs, it means that these organs are being held by you, but you are not the
1: organ. ఇది నా మనస్సు అని అనుకున్నప్పుడు నీవు ధరించినటువంటి యొక్క ఉపాధియే కాని మనసు, మనసు నీవు కాదు.
2: When you say this is my mind, it simply means that the mind is something which you are wearing, but you are not the mind.
1: కనుక ఏం కావాలి, దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధుల యొక్క ఆ రహస్యాన్ని మనం గుర్తించడం ప్రప్రథమంలో అత్యవసరం.
2: In this context, in the very first step, it is necessary for us to recognize the secret nature of the body, the organs, the mind and the intellect.
1: Dakshati iti dehaha ani undi. Tini yokka uppatti sthanam. Dakshati iti dehaha anaga dakshipabadeyatundi dehamu ani deeniki oka artham.
2: The body has been described as dakshati iti dehaha, that is the body is one which will be burned, which will be cremated.
1: Kevalam maranichina tarvata దహింపటేయటమే కాదు, జీవితకాలం నుండే చింతన చేత దహించిపోతుంటుంది దేహం.
2: The body is such that not only is it cremated and burnt after death, but even during lifetime it gets burnt away by various troubles.
1: చింత అనేటువంటి అగ్ని శవాన్ని భస్మం చేస్తుంది, చింత అనేటువంటి అగ్ని జీవితాన్ని భస్మం చేస్తుంది.
2: The funeral fire burns the dead body. On the other hand, troubles and thoughts in our life, they burn the living body.
1: Kanuka manam chintana cheta deha pranthini manam marchukolaleka mana jeevithanni bhasam gaavinchukuntunnam.
2: In other words, unable to get rid of these troubles in our life and in the illusion of the body, we are ruining our own life.
1: Deeniki shariramu ani kodunu maraka peru. Shariyate iti shariraha.
2: There is another name for this human body, and that is sharira.
1: Sharira manaka జీర్ణించిపోయినటువంటిది కనుక దీనికి శరీరము అని ఒక అర్థం.
2: వన్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ శరీర ఈజ్ ఇట్ ఇస్ వన్ విచ్ డికేస్.
1: ఏ విధంగా రక్తపు ముద్ద వలె పుట్టి బాల్యములో కోమలంగా పెరిగి యవ్వనమునందు ఆకర్షణ రీతిగా సౌందర్యాన్ని అనుభవించి వృద్ధాప్యంలో వికారము చెందుతున్నది ఈ శరీరం.
2: హౌ డస్ దిస్ బాడీ డికే? ది బాడీ ఈజ్ బోర్న్ యాజ్ ఎ క్లాట్ ఆఫ్ బ్లడ్. And it takes the form of youth, where it attracts and becomes an adult, where it looks very beautiful, and in old age it decays.
1: Shakti karamato kodinatvati ee shariram.
2: This body has got six deformations.
1: Ee shariramunaki kshetramu ani kodunu maraka peru.
2: This body is also called the kshetra or the field.
1: Kshetram anaka bhumi ani artham.
2: Kshetra means field.
1: Ee kshetram anetundi bhumilo ఏదో కొన్ని విధమైనటువంటి పంటలు పెట్టినప్పుడే ఈ యజమాని ఆ పంటలను అనుభవించుకోవడానికి అధికారిగా ఉంటుంటాడు.
2: ఇన్ దిస్ బాడీ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ఎ ఫీల్డ్, ఇట్స్ ఓన్లీ వెన్ ఓనర్ సోస్ సంథింగ్ కెన్ హీ రీప్ ది హార్వెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఫీల్డ్.
1: ఇందులో జీవుడే రైతు.
2: ది జీవ ఇన్ ది బాడీ ఈజ్ ది కల్టివేటర్.
1: ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు పాప ఫలములు అనేటువంటి బీజములు చల్లుకున్నప్పుడు ఈ శరీరం అనేటువంటి యొక్క క్షేత్రమునందు పాప ఫలములే మనకు లభిస్తుంటాయి. పుణ్యము అనేటువంటి బీజములు చదువుకున్నప్పుడు పుణ్య ఫలములే మనకు ప్రాప్తిస్తుంటాయి.
2: ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ ది బాడీ వెన్ జీవ పుట్స్ ఇన్ సీడ్స్ ఆఫ్ సిన్ హీ ఎంజాయ్స్ ఫ్రూట్స్ ఆఫ్ సిన్, బట్ ఇఫ్ హీ పుట్స్ ఇన్ గుడ్ సీడ్స్ హీ ఎంజాయ్స్ గుడ్ అవుట్ ఆఫ్ దట్.
1: కానీ పుణ్యశ్చ ఫలమిచ్చంతి పుణ్యం నేత్యంతి మానవ నాప ఫలమిచ్చంతి పాపం కురువంతు ఎంతతః అని ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాడు. పాపములు చేయడానికి ముందంజ వేస్తున్నాడు, కానీ పాపములు ఫలములు మాత్రము ఆశించలేకపోతున్నాడు.
2: బట్ టుడే మ్యాన్ పుట్స్ అ ఫార్వర్డ్ స్టెప్ టు కమిట్ ఈవిల్, బట్ హీ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ ది రిజల్ట్స్ ఆఫ్ ఈవిల్ విచ్ హీ కమిట్స్.
1: పుణ్య ఫలములు చేయడానికి, పుణ్యము చేయడానికి ముందుకు రావడం లేదు, పుణ్య ఫలములు మాత్రం ఆశిస్తున్నాడు.
2: He is not coming forward to put the seeds of good, but he wants the results of good seeds.
1: కనుకని ఇది క్షేత్రము అనేటువంటి యొక్క పవిత్రమైన సార్థక నామాన్ని అందుకున్నప్పుడు ఈ క్షేత్రం అనే దేహమునందు పవిత్రమైన, సత్యమైన, నిత్యమైన, ఉపకారమైన, దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి యొక్క భావనలను ఈ క్షేత్రంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Thus, when we accept justifiably the name Kshetra or the field for this human body, we must also accept that we will put such seeds which are sacred, which are good, and which will yield good results.
1: Ee dehamuni devo devalayam prakto jeevo deva sanatana. Ee dehamane vandi oka devalayam kanukane deeniki marma peru kodunu kshetramu.
2: This body has also been described as the temple, and therefore it is also called a kshetra.
1: Ee kshetram Kasi Kshetram, Prayaga Kshetram.
2: What is the Kshetra? A Kshetra is a place of pilgrimage. Kasi is a sacred place of pilgrimage.
1: Tirupati Kshetram.
2: Tirupati is a Kshetra.
1: ఈ విధమైనటువంటి క్షేత్రముల యొక్క పేరు ఎక్కడ సార్థకమవుతున్నది? పవిత్రమైన దివ్యమైనటువంటి దైవత్వం యొక్క నివాసములు కలుపుకొని దీనికి క్షేత్రములు అనే సార్థక నామాన్ని అందుకోగలుగుతున్నాయి.
2: How do these places get justifiably the name Kshetra? Because sacred Lord resides in those Kshetras, they are called Kshetras.
1: కనుకనే ఇది క్షేత్రం అనగా ఇందులో దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఆత్మరూపంతో ఉన్నది కనుక ఇది మనం క్షేత్రం. ఈ క్షేత్రం అనేటువంటి దేహము ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకోవాలో కొద్దిని గుర్తించుకోవాలి.
2: So if we call this body the Kshetra, it is so because sacred God in the form of Atma is living in this body of Kshetra. And how sacred it is and how we should use it, we should think about it.
1: ఈ యొక్క దేహం అనేటువంటి క్షేత్రమును నిత్యము పరిశుద్ధం చేసి పవిత్రమైన వాతావరణంతో నింపుకోవడానికి ప్రయత్నించాలి.
2: This body which we have called Kshetra should be clean every day, should be made sacred, and should be filled with sacred thoughts.
1: పరిశుద్ధమనగా కేవలము దినమునకు పరిపర్యాయము స్నానం చేసి ముట్టకు ముట్టద్దని మూఢాచారంలో పోవటం కాదు.
2: Cleansing the body does not mean bathing 10 times a day and asking everyone not to touch you.
1: జలము చే దేహము మాత్రమే పరిశుద్ధం అవుతుండాలి.
2: By water you can cleanse only the body.
1: దేహ పరిశుద్ధి మాత్రమే ప్రధానం కాదు, వాక్ పరిశుద్ధి కూడా కావాలి. సత్యము చేత వాక్కును కూడా పరిశుద్ధం చేయాలి.
2: Cleansing the body is not the only thing that is necessary. You should cleanse your word also. You should cleanse your
1: vidya tapasya cheta jeevatvani kudunu parishuddham cheyali.
2: We should also by vidya and tapas cleanse the aspect of jeeva.
1: Inka gnanam cheta buddhini parishuddhi parchali.
2: With the help of wisdom we should cleanse our intellect.
1: Kanuka jalam cheta dehamunu, satyam cheta vaakunu, vidya tapasya cheta jeevatvamunu, gnanam cheta బుద్ధిని పరిశుద్ధం చేసినప్పుడే అంతఃకరణ పరిశుద్ధి కలిగినటువంటి వాడుగా రూపొందుతాడు.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి క్లెన్స్ అవర్ బాడీ విత్ వాటర్, అవర్ వర్డ్ విత్ ట్రూత్, అవర్ జీవా విత్ విద్య అండ్ తపస్, అండ్ అవర్ ఇంటెలిజెన్స్ విత్ విజ్డమ్, దెన్ మ్యాన్ విల్ బి కాల్డ్ క్లెన్సింగ్ హిజ్ ఓన్ అంతఃకరణ.
1: కనుక ఈ దేహము అనేటువంటిది కేవలం జడమైనటువంటిదే కానీ చైతన్యమైనటువంటిది కాదు.
2: దిస్ బాడీ ఈస్ ట్రూలీ ఏ లైఫ్లెస్ బాడీ, ఇట్ ఇస్ నాట్ ఎ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఈ జడమని చెప్తున్నారే, ఇది పెరుగుతున్నది కదా, తరుగుతున్నది కదా, క్షీణాభివృద్ధిని కూడా జరుగుతున్నది కదా, ఇది జడం ఎట్లవుతుంది అని మీరు సంచయించవచ్చు.
2: యూ మే గెట్ ఎ డౌట్, వీ హావ్ కాల్డ్ దిస్ బాడీ ఎ లైఫ్లెస్ బాడీ, బట్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ డికేస్. హౌ డస్ ఎ లైఫ్లెస్ థింగ్ గ్రో అండ్ డికే?
1: దినము మనం ఇల్లును ఊడ్చి ఇంత చెక్క కనుక తీసుకుని వెళ్ళి ఒక దిబ్బలో వేసుకుంటే దిబ్బ కూడా పెరుగుతుంటారు.
2: ఎవ్రీ డే ఆఫ్టర్ క్లీనింగ్ ది హౌస్ ఇఫ్ వీ గ్యాదర్ ది రబిష్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఎ హీప్, ది హీప్ విల్ ఆల్సో గ్రో డే ఆఫ్టర్ డే.
1: అదే విధంగానే ఇది కూడా ఒక జడమైన దిబ్బ వంటిది. నిత్యము టిఫన్లు, కాఫీలు, భోజనాలు, డిన్నర్స్ ఇవన్నీ వేస్తుంటే ఈ చెట్టతో చేత ఈ దేహం కూడా పెరుగుతుంటారు.
2: So also this body is lifeless, but every day we are giving it rubbish in the form of coffee, tiffin and food, so the heat also grows even if it is lifeless.
1: Kanuka ee chaitanyam anekundi aatma tattvame lekapothe ee shariramu, ee dehamu, ee kshetramu, ee yokka divyamaina mandiramu nirupayogamaipothi.
2: We conclude that if this divinity in the form of Atma is not present in this lifeless body, the body will become utterly useless and the body will become
1: lifeless. మనం శరీరం యొక్క తత్వాన్ని చక్కగా ఈ విధంగా మనం గుర్తించుకున్నప్పుడు ఈ దేహం భ్రాంతి అనేటువంటిది, దేహ బంధన అనేటువంటిది సాధ్యమైనంత వరకు మనం క్రమక్రమేణా తగ్గించుకుని ఈ దుఃఖమునకు దూరం కావడానికి అవకాశం ఉంటుంది.
2: In this way, when we recognize the truth about this body, then the illusion of the body, the bondage in the form of an illusion of the body will disappear and will become less.
1: మనం లేనిపోని దురాశల చేత అనేక ఆశలను పెంచుకొని నినాదనకు గురి అయి నిష్కృతం గురి అయి అనేక విధమైనటువంటి దుఃఖమును కూడా మనము తెచ్చిపెట్టుకుంటున్నాము.
2: We promote in ourselves unnecessary aspirations and thereby we bring disappointment to ourselves in that manner.
1: కనుక ఈ ఆశలను మనం కొత్త వరకు అరికట్టుకునేటువంటి మార్గమునకే వేదాంతమునందు వైరాగ్యము అని చక్కని నామకరణం చేశారు.
2: For the path by which we can control and minimize these desires, in the Vedantic language, this has been called vairagya.
1: మన జీవితంలో అనేక కోరికలను పెంచుకోవటం చేత మన యొక్క జీవిత ప్రయాణం దీర్ఘ ప్రయాణంలో చాలా మనం ఇక్కడకు గురి కావాల్సి వస్తుంది.
2: By promoting and gathering several desires in our life, the journey of our life will become a long and difficult journey.
1: కనుకనే దీనిని ఆధారం చేసుకుని భౌతిక లౌకిక ఆధ్యాత్మికం నందు కూడాను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ బిగ్ ట్రావెలింగ్ ప్రెజర్ మన జీవిత ప్రయాణం ముందు ఈ కోరికలనేటువంటి లగేజ్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
2: It is in this context that in our journey of life, in the worldly aspect as well as spiritual aspect, it has been said, less luggage makes travel a comfort, and therefore
1: more comfort
2: makes travel more comfort.
1: Kanuka manamu ee yokka jeevithamulandu deha pramithini kramakramamga tagginchukoni saadhyamainta varaku deeniki enta varaku poshana avasaramo anta poshanaku maatrame mana kaalamu deeniki ankitam cheyali.
2: Thus, during our lifetime, minimizing this illusion of our body, to some extent we should promote and keep the body healthy to the extent that is necessary.
1: Inka indriyamu.
2: We now come to the organs.
1: Ee indriyamunu upanishattunandu matraha ani cheppilabadutu vachadu.
2: These organs have been called in the Upanishads matra.
1: Miyate iti matraha ani meeru utpattistaru. Miyate iti matraha anaga కొలకవేయబడినటువంటి శక్తి కలిగినటువంటిది కాబట్టి దీనికి మాత్ర అని ఒక పేరు.
2: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ మాత్ర ఇస్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ విల్ ఎనేబుల్ యూ టు మేక్ ఎ మెజర్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ మెజర్
1: మాత్ర అనగా కొలత
2: మాత్ర సింప్లీ మీన్స్ మెజర్
1: ఏం ఈ ఇంద్రియములకు కొలత బద్ద
2: వాట్ ఈస్ ది మెజర్ వాట్స్ ది స్టాండర్డ్ ఫర్ దిస్ ఆర్గన్స్
1: ఇప్పుడు పప్పు తింటున్నాం పప్పులో ఉప్పు తక్కువ ఎక్కువ అని మనం నిర్ణయం చేస్తున్నాం.
2: We eat dal, cooked dal, and we come to a decision that the salt is more or salt is less in this dal.
1: Uppu takkuva ekkuva ani dinini kotta vesinatundi naruta kanuka naruta ee kotta lokala manchi chetta anetundi ga nirnayam chestundaru.
2: But the salt is less or salt is more has been determined by the tongue. Here we see that the tongue functions as a measuring stick.
1: Adhe vidhamgane కన్ను ఒక అంతము చూస్తుంది. ఆ మనిషి చక్కగా ఉంటున్నాడు కానీ ముక్కు చక్కగా లేదే అని ఒక నిర్ణయాన్ని చేస్తుంది.
2: ఇన్ ది సేమ్ మేనర్ ది ఐ లుక్స్ ఎట్ ఎ బ్యూటీ అండ్ కమ్స్ టు ది డెసిషన్ yes there is beauty but the nose is not very good.
1: ముక్కు యొక్క కొలత వేసినటువంటిది కన్ను.
2: ఇట్ ఇస్ ఐ దట్ మేక్స్ ది మెజర్ ఆఫ్ ది నోస్.
1: ఇంకా ఈ యొక్క సంగీతము అతి మధురంగా ఉంటుండాలి అతి శ్రావ్యంగా ఉంటుండాలి అని చెప్పడం కానీ లేక ఇది అపస్వరంగా ఉంటుందని నిర్ణయం వేయటం కానీ చెవు. ఈ మంచి చెడ్డను నిర్ణయం చేసేటువంటి యొక్క అధికారము కొరతబడ్డ ఒక కర్ణం.
2: Further, when they say this music is very good, this music is very pleasing and there is no false tune in this music, the ear helps you to make a measure of the good or bad.
1: కనుక ఈ ఇంద్రియములు అన్నీ కూడా ఏ విధంగానే ఒక్కొక్క విజయాన్ని ఒక్కొక్క రీతిగా కొరత వేస్తూ పోతున్నాయి.
2: Thus these organs in one way or another they are becoming the measuring means and they measure whatever you get as a sanity.
1: Ee kaata matrahanaga maruka artham parimiti ani oka artham.
2: Not only this, the word matra also means a limitation.
1: Ee parimiti yokka matraki emi undali ee indriyulu.
2: Let us ask, what is this kind of limitation which is present for each one of these organs?
1: Ee nasikam anaga నువ్వు ముక్కు మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుని జీవతత్వాన్ని పోషించే నిమిత్తమై మనకు నాశకం ప్రసాదించారు భగవంతుడు.
2: The nose has been given to us by God with a view to breathe in and breathe out and promote the life in this body.
1: ఏ అంగము ఏ ఇంద్రియము ఏ నిర్ణయ నిమిత్తమై ఏ నిమిత్త నిమిత్తమై అనుగ్రహించాడో ఆ యొక్క మార్గమును మాత్రమే అవలంబించవలసి వస్తుంది.
2: Each organ, for what purpose and to do what task has it been given to us, we should take care to see that it limits itself to undertaking that task.
1: Sakramanga, deeni yokka nivamulanu neevu paatinchinappudu, ivi sakramaina jeevithanni anubhavistayi.
2: In other words, when these rules and limitations are observed by these organs, then the life will be smooth.
1: Bhagavantudu aadeshinchinatundi neevanni avi ullanginchinappudu, ivi kontavarku baadhapadavalsi vastundi.
2: When we transgress the limitation given by God to each one of the organs, it does cause some difficulty and pain to us.
1: Kanuka mana uchvasa nishvasamu teeskoni జీవతత్వాన్ని కొంతవరకు నువ్వు పోషించుకునే నిమిత్తమై అర్చించినటువంటి ఈ ముక్కుతో నశం వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది దురుపయోగం కాదా?
2: సో with the nose which has been given to us by God to breathe in and breathe out, if we use that nose to take snuff inside us, is that not making bad use?
1: మన నానుక మృదుమధురమైనటువంటి మాటల చేత, పవిత్రమైనటువంటి యొక్క వాక్యముల చేత ఇతరుల హృదయాన్ని రంజింపజేసి తదుపరి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించే నిమిత్తమై మనకి నోరును ప్రసాదించాడు భగవంతుడు.
2: Our tongue has been given to us by God with a view to utter sweet words and please others, and not only that, with a view to take sattvic food to maintain ourselves.
1: అట్టు కాకుండా ఇతరుల మనసు నొప్పించేటువంటి కఠినమైనటువంటి వాక్కులు చెప్పటము, పరదూషణలు ఆటము, పరనిందలు చేయటము, సాత్వికమైనటువంటి ఆహారం భుజించట, రాజసిక తామసికమైనటువంటి యొక్క ఆహారం భుజించటము, ఇది పెడమార్గం పట్టినట్టు కాదా?
2: On the contrary, if we use the tongue to utter words which will cause pain and hurt to others, and we use the tongue to eat not sattvic food but tamasic and rajasic food, is it not abusing the gift given to us?
1: Kanaka mattu maamsadaru bhujinche nimittame manaki nooru prasadinchadu bhagavantu.
2: This tongue and mouth have not been given to us by God in order that we may eat intoxicating food.
1: Parama bhujinchi paramakudayani gayaparcheyatundi nimittame manaki naaku nanchinchaledu bhagavantu.
2: The tongue has not been given to us by God to utter words and find fault in others.
1: కనుకని ఈ విధముగా సక్రమమైన మార్గము చేత మన యొక్క ఇంద్రియములను పవిత్రముగా ఉంచుకున్నప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
2: In this manner, by observing the proper limitations, when we use our organs in the right manner, then human nature becomes appropriate.
1: ఈ యొక్క ఇంద్రియములన్నీ కేవలం స్వతంత్రమైనటువంటి కాదు.
2: All these organs are not independent of each other.
1: విషయములతో సంబంధమైనప్పుడే ఈ ఇంద్రియములు కొంతవరకు ఉపయోగపడుతున్నవి.
2: They become useful only when they get mixed up with various matters.
1: కారణం ఏమనగా ఎక్కడో ఏదో ఒక విషయం ఉంది, ఆ విషయం ఫోన్లో వచ్చి ఈ యొక్క ఇంద్రియం వినేటప్పటికీ హృదయాన్ని చెల్లింపు చేస్తుంది.
2: The reason for this is there may be a situation at some distance. When that situation comes and is heard by your ear, then the heart becomes
1: కనుక మన సుఖ దుఃఖములకు మూల కారణము విషయము ప్లస్ ఇంద్రియము, దీని వల్లనే సుఖ దుఃఖములు మనకు ఏర్పడుతూ వస్తున్నాయి.
2: Thus, for our sorrow as well as for our happiness, the reason is the organ and also the situation which comes to us through
1: the organ. విచారమైన వార్తను వినినప్పుడు మనకు దుఃఖం ప్రారంభమవుతుంది.
2: When we
1: ఆనందమైనటువంటి విషయాన్ని వినినప్పుడు మనకు ఆనందమైనటువంటి సంతోషం లభిస్తుంది.
2: When we hear a sorrowful news, then we begin to feel sorry. When we hear a happy news, we begin to feel happy.
1: కనుక వినకుండినంత వరకు మనకు దుఃఖము లేదు, ఆనందము లేదు.
2: So, you see, so long as we do not hear about this situation, we are neither sorry nor happy.
1: చూడకుండినంత వరకు మనకు దుఃఖము లేదు, ఆనందం లేదు.
2: So long as we do not see, there is neither sorrow nor happiness.
1: కనుక ఈ ఇంద్రియములు విషయములతో సంబంధం కావడం చేతనే సుఖ దుఃఖములు మనకు సంప్రాప్తమవుతున్నాయి.
2: It's only when the organs get mixed up with various situations do we get sorrow and happiness.
1: కనుక మానవునికి ప్రసాదించినటువంటి కర్మేం జీవులు కూడా మంచిని చేసి మంచిని చూచి మంచిగా ఉండి మంచిగా జీవించడం కోసమే అనుగ్రహించాడు.
2: Thus, all the organs given to man have been given to him so that he may be good, do good and see good.
1: ఇది దైవత్వానికి సరైనటువంటి మార్గం.
2: This is the correct path to reach divinity.
1: ఈ విధమైనటువంటి పవిత్ర మార్గాన్ని మన ఇంద్రియముల ద్వారా కొంతవరకు అలవర్చుకోవడానికి అభ్యసించడానికి తగిన కృషి కలపాలి.
2: వీ షుడ్ మేక్ ది నెసెసరీ అటెంప్ట్ బై విచ్ దిస్ కరెక్ట్ పాత్ ఈస్
1: ఏ జపతమైన యజ్ఞయాగాలను ఆచరించడానికి అవకాశం లేకపోయినప్పటికీ మనకు అనుగ్రహించినటువంటి ఇంద్రియములు భగవత్ కార్య నిమిత్తమై మనం అంకితం గావించినప్పుడు సత్కర్మలు, సదాలోచనలు, సచ్చిందలు, సత్ప్రవర్తనలు ఈ యొక్క సద్భావం చేత నింపుకోవటం చేత జీవితమే ఒక దివ్యమైన జీవితంగా రూపొందుతుంది.
2: Even if we do not have the opportunity to perform japa, tapa or yajna, still if we can use these organs given to us by God to do good and to do use in the right way, we can have a pleasant life.
1: Kanukani, pillalakandariki nenu appudu cheptuntanu. See good, do good and be good. This is the way to God.
2: I tell young people often, see good, do good, be good. This is the way to God.
1: Manu pavitramainatuvanti oka naalukunu, jitve, rasakni, మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేదా మధురాక్షరాణి గోవింద దామోదర మానవే. మనము పవిత్రమైనటువంటిగా తీరుగా మన యొక్క వాక్కును ఉపయోగపెట్టకపోయినప్పటికీ మృదుమధురమైనటువంటి రీతి కింద మనం ఈ వాక్కును అనుభవించటము అందించటము అత్యవసరమైనటువంటి.
2: Even if we do not use our tongue in a sacred manner on all occasions, it is necessary for us to utter only words, sweet words like Govinda, Madhava.
1: You cannot always oblige. But you can speak always openly. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియాలు సన్మార్గంలో ప్రవేశింపచేయటానికి ఇది మానవత్వం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఇంకా మానవత్వం దుర్లభం అని చెప్పడం లోపల ఇంతకంటే పవిత్రమైన దుర్లభం లేదు. ఇది నీ నిత్య జీవితాన్ని నీవు అనుభవించు, నీ నిత్య కర్మను నీవు ఆచరించు, సత్యభావాన్ని నీవు నిప్పు. ఇదే ప్రేమతత్వాన్ని బోధించేటువంటిది ఆధ్యాత్మిక తత్వం.
2: The best human quality is to be able to use your organs in this sacred manner. It has been said that to be born a human being is the most difficult thing of all things that are born. Having been born a human being, lead a good life by using the organs given to you by God in a proper manner.
1: Inka manasu yokka tattvam.
2: Now we'll come to the aspect of mind.
1: Mananam manaha anna. Sankalpa vikalpatmakam manaha anna. Nirantaramu sankalpa vikalpatmakam undetundide ee manasu.
2: Mind has been described as a conglomeration of thoughts and desires.
1: ఈ సంకల్ప వికల్పములే లేకపోతే మనస్సుకి లేదు.
2: If there are no thoughts and desires, there is no mind.
1: నిరంతరము కూడా నిద్రయు కూడా సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంటాయి.
2: At all times, even during your sleep, the mind is full of thoughts.
1: కనుక ఈ మనస్సునే మాయా అని చెప్పబడుతుంది.
2: The mind has also been described by the word maya.
1: మాయ అనగా ఉన్నది అని భ్రమిస్తే లేకుండా పోతుంది, లేదు అని విశ్వసించే కనిపిస్తూ ఉంటుంది.
2: మాయా కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ దట్ ఇఫ్ యు ఆర్ అండర్ ది ఇల్యూజన్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ యు థింక్ దట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ అపియర్స్ టు బి ఎగ్జిస్టింగ్.
1: ఎప్పుడు మనం మనసు మరచి ఉండగలం?
2: వెన్ అండర్ వాట్ సర్కంస్టెన్సెస్ డు వి ఫర్గెట్ ది మైండ్?
1: గాఢ నిద్రయందు మాత్రమే మనసును మరచి మనం ఉండగలం.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ డీప్ స్లీప్ దట్ వి కెన్ ఫర్గెట్ ది మైండ్.
1: కనుకని ఆ గాఢ నిద్ర తరువాత ప్రతి మానవుడు కూడా హాయిగా నిద్రించాలి అని ఆనందాన్ని వెలుగుచుకున్నాడు.
2: Thus every human being after such a deep sleep says, I have been very happy, I slept very well.
1: ఎప్పుడు మనకి ఆనందం లభిస్తుంది? గాఢ నిద్రయందు మనసును మర్చినప్పుడు మనకు ఆనందం లభిస్తుంది.
2: When do we feel so happy? It's only in deep sleep when we forget the existence of the mind.
1: మనసును మనం మననం చేసినంత వరకు కూడా మనకు ఆనందం అతి దూరమే.
2: So long as we remember and think of the mind, pleasure and happiness is distance from us.
1: కనుకని ఈ మనస్సును మర్చే నిమిత్తమై ధ్యానము అని ఒక మార్గాన్ని ఏర్పరుస్తూ వచ్చారు ఋషులు.
2: To enable us forget this mind, the rishis have given a path called jhana.
1: కనుక ఈ ధ్యానం అనగా మనస్సును మర్చడమే తప్ప మనస్సును మానవుడిపైన మరచడం కాదు.
2: Jhana simply means forgetting the mind. It does not consist of turning the mind towards God.
1: మనస్సును మరచి మానవ తత్వాన్ని హృదయంతో నింపుకున్నప్పుడు మనస్సు అనేటువంటి అంతర్స్థానం అయిపోతుంది.
2: Forgetting the mind, if we can fill our heart with the aspect of the Lord, then the inner being will become one with God.
1: నిరంతరము సతతము నిరంతరము కూడా ఈ దివ్య తత్వాన్ని మనం హృదయమును దుచ్చుకొని దేహో దేవాలయ ప్రభుత్వ దేవో దేవస్థనాథన అని దేహతత్వాన్ని ఒక దేవాలయంగా భావించుకుని ఇది భగవత్ కర్మ నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సత్కర్మంలో అంకితం చేయటము ఇది ప్రధానమైన ధ్యానం.
2: The most important part of jhana is for us to remember at all times and at every time this aspect of God and regard your body as the temple of God where God is residing.
1: నీవు ఏ కర్మనైనా చేయి, ఏ ఆఫీస్కైనా వెళ్ళు, ఏ డ్యూటీస్కైనా నీవు చేయి, డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ బాడీ. ఈ రెండింటి మధ్య నందు మన జీవితాన్ని నిత్య జీవితంగా రూపొందింప చేసుకోవాలి.
2: Whatever work you may do, whichever office you may go to, you should regard the duty as God and work as worship.
1: కనుక ఈ మానవత్వం అనగా మనస్సు యొక్క తత్వం మానవత్వం కాదు, దివ్యత్వమే మానవత్వం.
2: Human nature should not be identified with the aspect of mind. Human nature is really the aspect of divinity.
1: ఇక్కడ దేహము రథం, ఇంద్రియములు గుర్రములు, మనస్సు పగ్గం, ఇంకా సారథి కావాలి.
2: హియర్ ది బాడీ ఈజ్ లైక్ ది చారియట్, ది ఆర్గన్స్ ఆఫ్ ది హార్సెస్, ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్ ఫర్ ది హార్సెస్.
1: ఇవన్నీ కూడా ఉండేటప్పుడు సారథే లేకపోతే రథం ఒక నుంచి అయినా కూడా ముందుకు సాగదు.
2: Although we have all these things, we should have to have someone who will drive the chariot. The chariot
1: ఈ సారథే బుద్ధి.
2: This chariot is the బుద్ధి and intelligence.
1: కనుకనే భగవద్గీత యందు బుద్ధిని నేను అని ఇతను బుద్ధిమంతుడు, ఇది బుద్ధిగ్రాహ్యుడు అని అతను సాక్షనామాన్ని అందిస్తూ వచ్చింది.
2: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత గాడ్ హస్ డిస్క్రైబ్డ్ హింసెల్ఫ్ యాజ్ బుద్ధి.
1: ఇది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియములు కంటే మనస్సు కంటే అతీతమైనటువంటి
2: బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ హస్ బీన్ గివెన్ ఎ ప్లేస్ విచ్ ఇస్ హైయర్ దాన్ ది ఆర్గన్స్.
1: ఇది ఎక్కడ ఉన్నది? ఈ బుద్ధి అనేటువంటి సారథి యజమానుడు అనేటువంటి ఆత్మకు అతి సమీపంలో ఉంటుంది.
2: This sarathi or the charioteer whom we have called buddhi is very close to the owner of the chariot.
1: యజమానుడు కారులో కూర్చొని డ్రైవర్ బయట కూర్చోవడానికి వీలు ఉంటుంది.
2: Thus close to atma the owner sits buddhi the driver and in every way will be close to him and will accept the orders of the master.
1: ఇతను ఆత్మకు అతి సమీపంలో ఉండటం చేత ఆత్మ యొక్క గుణములంతా కూడా బుద్ధిలో కొంతవరకు చేరడానికి అవకాశం ఉంటుంది.
2: Since buddhi is very close to atma, to a large extent the attributes of atma can enter buddhi as well.
1: Ninnayaka vyakti buddhi yokka lakshanam,
2: it is the quality of buddhi by which to decide and discriminate.
1: Chinna chinna court lokala lawyer two judges two andaru kuda anek rakamuluga vaadoku vaadu jarugutuntaru.
2: In various courts we see lawyers and judges arguing and counter arguing.
1: Ivanni ippudu argument anta jarigina tarvatane Chief Justice final order is passed.
2: It's only when all these arguments go through will the Chief Justice give the final decision and order.
1: Kani ee buddhi anedi vaadu Supreme Court Chief Justice.
2: But this buddhi can be compared to the Chief Justice of the Supreme Court.
1: Anaga aatma yokka aagyanu prakarinchukoni anaga dharma reetiga nyaya reetiga pavitra reetiga chakrava reetiga deeni anusarinchadempudu ee yokka final decision teesukuntaru.
2: This means that by accepting the orders of the Atma and following in a just manner and in a sacred manner, he will take the final death.
1: Kanuka, ee Atma tattvam anetundi gaani manu vicharinchukunnappudu Atmaku abhirujiga undinatvanti bhinnamainatvanti vaadu kaakunda ee buddhi pratibimba swaroopuniga nirupistu vastuntadu.
2: When we understand this aspect of Atma,
1: Supreme Court Chief Justice.
2: But this buddhi can be compared to the Chief Justice of the Supreme Court.
1: Anaga aatma yokka aagyanu prakarinchukoni

0: ప్రతిబింబస్వరూ కూడా నిరూపిస్తూ వస్తుంటాడు.
1: When we understand this aspect of Atma, we will come to the conclusion that this Buddhi does not act contrary to the wishes of the Atma, but it is a reflection, it is simply a mirror of Atma itself.
0: Kanuka, ee Buddhi yokka dinini, manam emi cheyavalsinappudiki, chakkaga vicharam chesi, yochinchi, sadbhavam cheta, manam nirnayam teesukovadaniki, prayatninchali, tondara padakoddu. Haste means waste. Waste means worry, so do not be in a hurry. మనం తొందర పడిపోకుండా బుద్ధి యొక్క విచారణను నెమ్మదిగా శాంతంగా మనం ఆరంభించేంత వరకు మన యొక్క జీవితాన్ని కొంత తరబడి చేసుకోవాలి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ ఎవర్ వి విష్ టు డూ వీ షుడ్ నాట్ బి ఇన్ ఎ హరీ వీ షుడ్ ప్రమోట్ గుడ్ థాట్స్ ఇన్ అవర్ బుద్ధి అండ్ కమ్ టు ఎ స్లో అండ్ కరెక్ట్ డెసిషన్ ఇఫ్ వి ఆర్ ఇన్ ఎ హేస్ట్ హేస్ట్ మేక్స్ వేస్ట్ వేస్ట్ మేక్స్ వరీ అండ్ డూ నాట్ బి ఇన్ ఎ హరీ
0: కనుక ఈ విధమైనటువంటి సక్రమమైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడు అనుమరించినప్పుడు ముక్తి మన హస్తగతమైపోతుంది.
1: If we follow in this manner the correct and right path, liberation from bondage will be in our hands.
0: Bhojiraju chakkaga pedda samana aahvanam chesi aa samayamlo anek mandini panditulanu panditottamulanu vedamulanu vedottamulanu akkada raginchadu.
1: Kim Bhoja organized a meeting of many scholars and great pandits and invited them to that meeting.
0: Andulo Bhojiraju oka prashna vesadu.
1: Kim Bhoja asked a question.
0: ఈ సమావేశమైన యొక్క పండితుల లోపల పండితోత్తముల లోపల కూడా ఎవరు మోక్షములకు పోగలరు ముక్తిని అందుకోగలరు అని ప్రశ్నించారు.
1: హి ఆస్క్ ది క్వశ్చన్ అమంగ్స్ట్ ఆల్ ది స్కాలర్స్ హు హావ్ అసెంబ్లెడ్ హియర్ హూ ఇస్ ఇట్ దట్ కెన్ అటైన్ లిబరేషన్ ఆర్ ముక్తి.
0: అందులో ఒక పండితుడు కాకుండా పామరుడైనటువంటి వాడు సామాన్యమైనటువంటి వ్యక్తి తన హంగులు వినయ విధేయతను ప్రకటిస్తూ మహారాజా నేను పూటే పోవచ్చును అన్నాడు.
1: Amongst those people, an individual who was not a scholar, who was not a pandit, who looked a very ordinary, humble person, got up and said, it is possible that I may go to a liberated position.
0: Meelina panditulaku, peedhadipathulaku, jorulanu vachindi kopam.
1: The other scholars and the peedhadipathis and the great pandits who were present
0: here, goppa goppa panditulaga untunnamu, maharshulaga untunnamu, mahaneeyulaga untunnamu. మాకు లేని అధికారం ఈ పావులకు ఏ రీతిగా లభించింది అనేక విధంగా అహంకారం వారు గృహీపినారు అరుణజాతి.
1: They became very angry and they said, we scholars, pandits who are learned in every way, if we cannot be free from bondage, how can this ordinary humble person get freedom from bondage?
0: మహారాజు దగ్గర చాడీని చెప్తూ వచ్చారు, ఈ అల్పర్ధుడు ఈ యొక్క పామరుడు ముక్తికి పోవడానికి ఏం అధికారం ఉండాలి? వేదం తెలిసినా శాస్త్రం తెలిసినా ఉపనిషత్తు తెలిసినా ఇతిహాసం తెలిసినా పురాణం తెలిసినా ఏమీ తెలియజేసి అమాయకు మోక్షం ఏ రీతిగా అందుకోగలరు విచారించవలా అని చెప్పని అసూయాప్రియులు అనేక మంది ఉంటారు.
1: They went on complaining to the king and asking, how does this humble person who does not understand Vedas, who does not read Upanishads or Shastra, how does he go for liberation? We must go into this matter.
0: Maharaja, నేను అన్నది నేను పోతే పోవచ్చు అన్నాను. నేను అనే అహంకారం పోతే వచ్చాయి పోవచ్చు.
1: This humble man replied, Raja, yes, what I said was, if I lose the ego and pride of myself, being I, if I lose I may go, that is, if I goes in me, then it will be possible for me to get
0: liberated. Ee manamulu prathidaniki nenu nenu nenu nenu ee ahankaram anetundi yokka degamane nenu ga bhavinchukovadam chethi indi dukkhamulaku guri ayipothunnadu. This is my body, my mind, my buddhi, my chitta, my indriya, my akshakrana antunnadu kani but who am I to question vesukovadam ledu.
1: Man today is so much filled with ego that he always talks of my body, my mind, and he always talks of himself. But who is he who owns this body and this mind? He is not asking that question.
0: దేహమే తాను కానప్పుడు దేహమునకు సంబంధించినటువంటి ఒక కలకల కోసం ఆహారం తనకి ఇచ్చగలడు.
1: When body is not identical with him, how can wealth and property which belongs to the body belong to him?
0: దేహమునందు ఆత్మతత్వమైనటువంటి ఒక ప్రాణతత్వము ఉండినంత వరకే సోహం సోహం సోహం అనేటువంటి యొక్క శ్వాస ఉండినంత వరకే ఇతను శివం. ఈ సోహం పోయినా సేవ.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ సోహం ఆఫ్ బ్రీతింగ్ ఇన్ అండ్ బ్రీతింగ్ అవుట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ హీ ఈజ్ శివం. బట్ వన్స్ దట్ బ్రెత్ గోస్ దెన్ హీ బికమ్స్ ఎ శవం, ఎ డెడ్ బాడీ.
0: మన నిత్య జీవితంలో మోక్షం అనుకున్నా, ముక్తి అనుకున్నా, లిబరేషన్ అనుకున్నా, ఫ్రీడమ్ అనుకున్నా మన యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: In our daily life, whatever you may call it, liberation, mukti or freedom, it is present in our own hands.

0: మనము హిమాచలం పోనక్కర్లేదు, తపస్సును చేయనక్కర్లేదు, సన్యాసం ధరించనక్కర్లేదు, ఏమి చేయనక్కర్లేదు. మన యొక్క ఇంద్రియమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దేహ ప్రాంతి మన ప్రాంతి ఇంద్రియ ప్రాంతిని ఈశ్వరార్పణ గావించి నీ నిత్య జీవితంలో సక్రమమైన మార్గంలో అనుసరించినప్పుడు నీవే దైవస్వరూపం, నీవే ఆత్మస్వరూపం, నీవే సాక్షాత్ శివస్వరూపం.
1: We do not have to undergo tapas. We do not have to take sannyasa or go to the Himalaya. It's only when we can use our organs in the right manner and forget about the illusion of the body, illusion of the mind, then you become God, you become divine.
0: Karuka, manavattamlo, you are not one person, but three. Even you think you are, dehadattam. Even others think you are, jivadattam. Even you really are, adihatmadattam. ఈ మూడింటి ఉన్నటువంటి స్వరూపము నీవే త్రిమూర్తాత్మక స్వరూపుడు.
1: టు అండర్స్టాండ్ హ్యూమన్ నేచర్ వీ సే దట్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ యు ఆర్ త్రీ పర్సన్స్. ది వన్ యూ థింక్ యు ఆర్ దిస్ ఇస్ ది ఇల్యూషన్ అండ్ ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దిస్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ ఇన్ యూ. ది వన్ యూ రియలీ ఆర్ దిస్ ఇస్ ది డివైన్ ఆర్ ది ఆత్మ ఆస్పెక్ట్ ఇన్ యూ.
0: కానీ సార్ మనం మన ఎందుకున్నటువంటి ఈశ్వరత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are forgetting the divinity, the aspect of Ishvara that is present in
0: Lokareetika. Neevu zero ga undinappudiki aatmaritlo neevu zero ni. Zero becomes zero if you forget God.
1: From a worldly angle you may be a hero, but from the angle of the Atma you become zero. The one hero who forgets God becomes zero.
0: Ishvaranaga devudanaga paramatmanaga aatmanaga pratyekichinatundi sthanam ledu. Neevi నీ తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు. కేవలం లౌకికమైనటువంటి విజయవాదంలో మునిగి నీ ఆత్మతత్వాన్ని పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీ విస్మరిస్తున్నావు.
1: Whether you call it Ishvara or God or Paramatma or Atma, it is not a distinct and separate thing from you. It is in you, but you are forgetting that aspect and filling yourself with worldly desires. You are forgetting the Ishvara aspect that is present in
0: you. ముఖ్యంగా మన యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై మన నిత్య జీవితం లోపల మనం అనుసరించవలసినటువంటి ఆచరించవలసినటువంటి అనుష్ఠించవలసినటువంటి యొక్క మార్గాలను మనం సక్రమంగా చేపట్టాలి.
1: Importantly, in order to realize the presence of divinity in you, in our daily life, the practices which we should adopt and the methods which we should accept, we should undertake such practices.
0: మనం అనుభవించేటువంటి యొక్క సర్వానందములు సర్వభోగములు కూడాను సర్వభాగ్యములు కూడాను స్వప్న దృశ్యములు.
1: All that we experience with our organs, all the wealth, all the prosperity that we experience in our life are like dreams.
0: కళ్ళు చూచిన మేడలు విద్యను కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్నంలో కూడా అనేక దృశ్యాలు మనం చూస్తున్నాం, అనేక ఆనందాన్ని అనుభవిస్తున్నాం, అనేక భయంకరాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ ఎంతవరకు స్వప్నము దాటిన తక్షణమే ఇవన్నీ అదృశ్యం.
1: The mansions which we see in our dream do not exist when we wake up. The happiness and the sorrow that we experience in our dream does not exist when we wake up.
0: కళ్ళు తెరుకుంటి ఏడుస్తున్నటువంటి వ్యక్తికి ఎన్ని చికిత్సలు చేసినప్పటికీ ఆ ఏడుపు మారలేదు. ఒక్కటూరి లైట్ వేసి అతను తట్టి లేస్తే చేరుమొక్కుపోతుంది.
1: The person who is bitten by a scorpion during his dream, whatever medicines you may give him, he is not going to be cured. But the moment you put on the light and wake him up, the scorpion bite will disappear altogether.
0: అదే విధంగా అజ్ఞానం అనేటువంటి నిద్రలో మనం పుట్టినంత వరకు కూడా ఈ సుఖ దుఃఖములు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క వియోగములు, ఈ యొక్క సంయోగములు మనకు తప్పినవి కాదు.
1: In the same manner, so long as we are in the deep sleep of ignorance, all the sensations, all the happiness, the sorrow, the contentions and the attachments are inescapable. Our waking state is also a dream. So long as we are in this waking state, all these happenings to us give us various types of
0: pleasure.
1: The moment we go to sleep, this waking state disappears
0: altogether.
1: In the dreaming state, there is no waking state. In the waking state, there is no dream.
0: It is a daydream and a night dream.
1: This is a daydream and that is a night dream.
0: Daydream lo nee unnav, night dream lo nee untunnav.
1: You are present in it. You are present in the daydream, you are present in the night dream.
0: You are omnipresent.
1: You are omnipresent.
0: Kanuka, omnipresent anetundi manavattulo unnatundi yokka divyatvame tappa pratyekichinatundi yokka prakashatvam kaadu.
1: Thus, omnipresence is the divinity. ఇన్హెరెంట్ ఇన్ హ్యూమన్ నేచర్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్ డిస్టింక్ట్ సెపరేట్ ఫ్రమ్ హ్యూమన్ నేచర్.
0: దైవత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయి.
1: For us to recognize the divine aspect, the first step is an attempt.
0: ఈ నాడు మానవుడు అమెరికాలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Today, the human being is making an attempt to understand and know what is happening in
0: London. లండన్లో ఏమి జరుగుతుందో తెలుసుకుంటున్నాడు.
1: He is understanding what is happening in London.
0: బయట బజారుకు వెళ్తే ఇది ఏమిటి, అది ఏమిటి, వీవెవరు, ఇతను ఎవరు అని అనేక విధములుగా కూడా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: If he goes into the market, he is asking 100 questions. What is this? What is that?
0: జగత్తులో జరిగేటువంటి సర్వ విషయములు కూడా తెలుసుకుంటున్నాడు. తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ తను తాను ఎవరో తెలుసుకోవడానికి తనకు అవకాశమే లేకపోతున్నాడు.
1: He is knowing the many things that are happening in the world. If he does not know, he is making an attempt to know. But he is not making any attempt and he does not know himself who he is.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు, నా నేనెవరో నాకు తెలియదని ఎవరైనా జవాబు చెప్పినప్పుడు అతను కేవలం ఒక పిచ్చివాడిగా మనం భావిస్తున్నాము.
1: If you ask a question, who are you? And if he gives the reply, I do not know who I am, then we think that he is just a man.
0: కాని తప్పు జవాబు, నేను రామయ్యను, నేను కృష్ణయ్యను, నేను ఉత్తమును, నేను కృష్ణమును అని చెప్పినప్పుడు, ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ అని మనం కేవలం ఒక బావిలో పడిపోతున్నాం.
1: But when one gives the answer, I am Ramayya, or I am Subbamma, or I am Krishnaya, then we think, oh, he has understood who he is. And
0: this Ramayya is a name given to your body, it is not your name.
1: This Ramayya is a name given to your body, it is not your name.
0: But ఈ పరిస్థితిలో నీ యొక్క ఆన్సర్ తప్పు.
1: In this context, your answer is wrong.
0: ఒకానొక సమయం లోపల సోక్రటీస్ అని మహా తత్వవేత్త అతను ఒక వాకింగ్ వెళ్తున్నాడు బజార్లో.
1: On one occasion, Socrates, a great philosopher, was going on a walk.
0: అతను ఏదో విచారం చేసుకుంటూ సోక్రటీస్ పోతుంటే మరొక వ్యక్తి అదే విధంగా రిటైర్ అయినటువంటి ఆఫీసర్ నడుచుకుంటూ వస్తున్నాడు.
1: Engaged in some thought while Socrates was walking along, some other person, an officer, came abreast of him.
0: ఈ సోక్రటీస్ తల వంచుకొని పోతున్నాడు. ఆ ఆఫీసర్ కూడాను రిటైర్ అయినట్టు వాడు తాను కర్ర చేత పట్టుకుని నడుచుకొని వాకింగ్ వస్తున్నాడు. ఇద్దరు వచ్చి కొట్టుకున్నారు.
1: Socrates was going with a bent down head. The other officer also, because he is a retired officer, he was also coming. The two came into a collision with each other. And when the collision took place, the other man lifted his head and said, who are you?
0: Socrates said, please tell me, who am I?
1: Immediately, Socrates said, please tell me who I am.
0: లోకానికి పెట్టుకున్నటువంటి పేరు, ఆ దేహానికి పెట్టినటువంటి పేరు సోక్రటీస్. కానీ అతని పేరు కాదు. అతను నిజంగా తన యొక్క తత్వం ఏమిటో, తన యొక్క శక్తిని ఏమిటో, తన యొక్క గమ్యం ఏమిటో, తన యొక్క మర్మం ఏమిటో తాను తెలుసుకోవడానికి జీవితం అంతా ప్రయత్నం చేశాడు సోక్రటీస్.
1: Socrates is the name given to him for worldly purposes and for the body. But he spent all his life to really know who he is and who he
0: is. ప్రయత్నం చేసి సాధించి శోధించి పరిశోధనలు కలిపి గుర్తించుకునేటువంటి మా వ్యక్తులు ఆనాటి సైంటిస్ట్.
1: The scientists and investigators of those days were such great men who investigated in that manner to understand the truth about one's own
0: self. మనం తెలుసుకున్నటువంటిది చాలా తక్కువ, తెలుసుకోవలసినటువంటిది ఎక్కువగా ఉంటుంది.
1: Truly, what we have understood is very, very small. And what we have to know is a great deal.
0: నిజముగా మన దేశములకు కానీ మన దేహములకు కానీ ఇన్ని బాధలు, ఇన్ని కష్టములు, ఇన్ని దుఃఖములు, ఇన్ని అన్ని అల్లకల్లోలములు, ఇంత అశాంతులు రావడానికి కారణం ఏమిటో అనేటువంటి కూడా మనం ఇంకా గుర్తించి తెలుసుకోవాలి.
1: Truly, for our country or for our people, why there are so many troubles and misfortunes is something which we will carefully understand and recognize the reasons.
0: మన దేశంలో గొప్ప గొప్ప మహా పండితులు ఉంటున్నారు, పండితులు తక్కువ లేదు.
1: In our country, it is not as if there is a lack of scholars and learned.
0: శ్రీమంతులకు తక్కువ లేదు.
1: It is not as if there are not wealthy people.
0: ఇంకా జ్ఞానమా విరివిగా ఉన్నది.
1: Talk of wisdom and knowledge, plenty of it.
0: విద్యాలయముల కావలసినన్ని వేల తయారైపోతున్నవి.
1: Educated people and educational institutions, there are by thousands.
0: విజ్ఞాన పరిశోధన ప్రదర్శనముల కావలసినన్ని పెరిగిపోయినవి.
1: Scientific research and scientific organization is in a very large measure.
0: కానీ మానవుడు శాంతిని నోచుకోలేకపోతున్నాడు, కారణమే.
1: But man is unable to feel happy and get some bliss. What is the reason?
0: మానవుడి యందు ఐకమత్యము, సహనము, సమరసము, ప్రేమ సన్నగిలిపోయి.
1: In man, unity, forbearance and love have decayed.
0: ఈనాడు మహా పవిత్రమైన భారతదేశం యొక్క, పవిత్ర మాతృదేవి యొక్క హస్తములు కేవలము అనైక్యము అనేటువంటి సంఖ్యలలో బంధింపబడినవి.
1: The hands of sacred mother Bharat today have been tied up in lack of unity, in a bondage called lack of unity.
0: ఐకమత్యమైనటువంటి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: Unity is not to be seen anywhere.
0: ఒక్కొక్క వ్యక్తికి మధ్య మధ్య సన్నిహిత సంబంధమైన బాంధవ్యము కించిత్ కూడా కనిపించడం లేదు.
1: The connections between one individual and another individual do not exist at all.
0: ప్రపంచాన్నంతా పరిశోధన చేస్తున్నాడు కానీ ప్రకృతిలో పరిస్థితుల్లో కూలిపోయేటువంటి యొక్క మానవుని గుర్తించడం లేదు.
1: We are trying to understand and investigate the nature of the whole world, but we are not making an attempt to know the condition of a poor man who is a neighbor to us.
0: ప్రపంచం యొక్క పరిస్థితిని మాత్రమే గుర్తిస్తున్నాడు కానీ పక్కింటి లోపల మహా కష్టంతో కూలిపోతున్నటువంటి వ్యక్తిని గుర్తించుకోలేకపోతున్నటువంటి మానవుడిగా తయారైపోతున్నాడు స్వార్థపరుడు.
1: Today, selfish man is turning out to be one who understands and knows things that are going around in the world, but does not know anything about the neighbor who is suffering from all difficulties.
0: లక్షణమైన అంతరిక్షయాన్ని చేస్తున్నాడు కానీ హాపించి ఉదయాత్రానికి పోవటం లేదు.
1: He is also traveling millions of miles into the sky, but he is not able to go even half an inch into his heart.
0: ఈ విధమైన యొక్క దురవస్థలు ఈనాడు పెరిగిపోవటం చేత పవిత్రమైనటువంటి యొక్క మన దివ్యత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: Because of the growth of such misfortunes and unfortunate conditions, we are unable to recognize the sacred divinity in our
0: kaluka. Mana pavitramainatuvanti yokka desham yokka dusthitini ee naadu manam prathi bharatiyudu kudano vimochana gaavichukuneetundi prayatnaniki kakkaram nattukovali.
1: Every citizen of Bharat today should make the determination to relieve the distress of this country and find the reasons for it.
0: దేహం యొక్క కర్తవ్యము, ఇంద్రియము యొక్క కర్తవ్యము, మనస్సు యొక్క కర్తవ్యము, బుద్ధి యొక్క కర్తవ్యము సత్యముగా మనం గుర్తించుకుంటే ఈ చింతలకు మనం ఏమాత్రం కొడుకు గురి కాదు.
1: If we truly understand the secret of the body, of the organs and of the mind, then we will not be submitted to all these difficulties.
0: ఇంకా ఈనాడు కేవలము ఒక ఉపోద్ఘాతంగా మనం ఈనాడు కొన్ని కొన్ని విషయాలను చక్కగా గుర్తించుకోవడానికి మాత్రం పొందుకున్నాం.
1: టుడే వి హావ్ అండర్టేకెన్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఇంట్రొడక్షన్ ది మెయిన్ పాయింట్స్.
0: ఇంకా ఈ యొక్క గల్లోలములు, ఈ కలతలు, ఈ అన్యోన్యతలు, ఈ విధమైనటువంటి పరిహారములు ఏది మార్గము, ఏది పవిత్రమైనటువంటి సూక్తి అనేటువంటి దాన్ని రేపటి మనం ముచ్చటించుకుందాం.
1: What is the remedy for this confusion? What is the path by which we can get rid of this lack of unity? Tomorrow we shall understand the path.
0: మనం పెద్ద పెద్ద వేదాంతములను మాత్రమే చదివి పెద్ద పెద్ద గ్రంథములను మాత్రమే మనం పఠించి దీని ద్వారా మనం నేర్చుకునేది ఏమాత్రం కూడా లేదు.
1: By learning big books of Vedanta and scriptures in the form of books, there is nothing which we can get out of those books.
0: ఈనాడు బుక్ నాలెడ్జ్ డెవలప్ అయిపోతుంటుండాలి, అభివృద్ధి అవుతుండాలి.
1: Today, book knowledge is growing.
0: ఈ గ్రంథముల వల్ల మనం పఠించినటువంటి దీంట్లో కూడా మనము వేదికల పైన హీరోస్ గా ఉంటున్నాం.
1: బై గెటింగ్ వాట్ వీ క్యాన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ వీ బికమ్ హీరోస్ ఆన్ ప్లాట్ఫామ్.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ప్లాట్ఫామ్ స్పీచెస్ లో హీరోస్, ప్రాక్టికల్ సెన్స్ లో హీరోస్.
1: ఐ సమ్ టైమ్స్ సే దట్ ఇన్ గివింగ్ ప్లాట్ఫామ్ స్పీచెస్ దే ఆర్ హీరోస్, బట్ ఇన్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ దే ఆర్ జీరోస్.
0: కనుక మనం విన్నాడు, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. ఈ తపస్సును మనం సాధించాలి.
1: Today, what we have to achieve is hands in the society and head in the forest.
0: మనం సొసైటీలో జరగడాలి. సొసైటీలో జరగనటువంటి అశాంతిని, అక్రమమును, అనాచారమును, అసత్యమును, అధర్మమును నిర్మూలన సాధించాలి.
1: We should plunge into the society and remove the unjustness and hatred that is full filling the society.
0: ఇట్టి మంచి కార్యములకు అనేక విధమైనటువంటి విరుద్ధమైనటువంటి యొక్క కుత్తులు గాని వ్యక్తులు గాని అనేక మంది బయలుదేరుతారు.
1: There will always be individuals and groups who will oppose such good work.
0: ప్రతి విషయాన్ని కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: విధమైనటువంటి రియాక్షన్ కు మనం ఏమాత్రం వెతకుండా మన మానవత్వాన్ని మనం పోషించుకొని రక్షించుకొని దివ్యమైనటువంటి దేశం యొక్క గౌరవాన్ని నిలపాలని నేను ఆశిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Without being discouraged in any manner by such reaction, we should make an attempt that we should promote human nature and human qualities and divinity in human beings. This is my hope.
2: Sai Ram, you just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba in Prashantinale on the 12th of October 1979. Bhagwan Baba says that liberation is present in our own hands. We do not have to undergo tapas or penance. we do not have to undertake sannyasa or go to the Himalayas. It is only when we use our organs in the right manner and forget about the illusion of the body and mind, then we become God, the Divine. Thank you and Sai Ram.